0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, నీరాజనం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు, రైతు నేస్తాం 7 గంటల 30 నిమిషముల నుండి 8 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు, చిత్రలహరి 8 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు, విజేతలు 9 గంటల నుండి 10 గంటల వరకు, గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1 గంట 15 నిమిషముల వరకు కథానిక, 1 గంట 15 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు టైమ్ లైన్, 1 గంట 30 నిమిషముల నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు మహిళ, 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తం, 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు కెరియర్ చాయిస్, 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

ज्ञानमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम राम राम हरे हरे। श्री चाणक्य नीति చర్చిస్తున్నాం మనం, రెండవ అధ్యాయంలో 12వ శ్లోకం వరకు చర్చించాం మనం. 13వ శ్లోకం చూద్దాం. శ్లోకేన వా తదర్థేన తదర్థార్థాక్షరేణ వా అబంధ్యం దివసం కుర్యాత్ దానాధ్యయన కర్మభిః. శ్లోకేన వా తదర్థేన తదర్థార్థక్షరేణ వా అబంధ్యం దివసం కుర్యాత్ దానాధ్యయన కర్మభి. అనువాదం: రోజుకు ఒక శ్లోకం నేర్చుకోండి, లేదా అందులో సగం నేర్చుకోండి, లేదా అందులో ఒక పంక్తి నేర్చుకోండి, లేదా పంక్తిలో సగం నేర్చుకోండి. ఒక్కరోజు కూడా అధ్యయనం చేయకుండా, దానం చేయకుండా, ఇతర పుణ్యకార్యాలు చేయకుండా గడపొద్దు అని చెప్పుంటాడు. అంటే ఒక్కరోజు కూడా ఆ రకంగా పోనివద్దు, ఇందులో చెప్పిన కార్యాలు ఇవి చేయకుండా అని చెప్పుంటాడు. ఏమేం చేయమంటున్నాడు? రోజుకు ఒక శ్లోకమైనా నేర్చుకోండి, లేదా సగమైనా నేర్చుకోండి, లేదా ఒక పంక్తి అయినా నేర్చుకోండి, లేదా అందులో సగమైనా నేర్చుకోండి అంటున్నాడు. ఏ రోజు కూడా అధ్యయనం చేయకుండా, దానం చేయకుండా, పుణ్యకార్యం చేయకుండా గడిచిపోనివద్దు అని భాష్యం. ఏ విధంగా అయితే నీళ్లు చుక్కలు చుక్కలుగా పడుతూ తెల్లారేటప్పటికీ ఒక పెద్ద పాత్ర నిండిపోతుందో, అదేవిధంగా క్రమక్రమంగా చదువుతూ ఉంటే వ్యక్తి విద్యావంతుడు అవుతాడు. తన యొక్క ఈ అంటే ఈ విధమైనటువంటి క్రమానుగత ప్రక్రియ ద్వారా ఎంతోమంది పండితులు మరియు భక్తులు వారు ఎన్నో వేల శ్లోకాలను గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. బృహస్పతి ఉపదేశిస్తాడనమాట గరుడ పురాణం నుంచి. ఏమంటాడంటే, ఈ ఐదు కూడా

మెల్లగా జాగ్రత్తగా చేయాలట. ఇప్పుడు చెప్పబోయే 5 మెల్లగా జాగ్రత్తగా చేయాలట. జ్ఞాన సముపార్జన, ధన సముపార్జన, పర్వతారోహణం అంటే పర్వతాన్ని ఎక్కడం, అలాగే సత్ప్రవర్తన నేర్చుకోవడం, అలాగే స్త్రీ దగ్గరికి వెళ్ళడం, ఈ 5 కూడా మెల్లగా చేయాలట. ఏమని చెప్పాడు, 5 మెల్లగా చేయవలసినవి, జాగ్రత్తగా చేయాలి. మెల్లగా మాత్రమే కాదు, మెల్లగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. జ్ఞాన సముపార్జన చేయడం ఒకటి, ధన సముపార్జన చేయడం ఒకటి, ఒక కొండను ఎక్కడం. కొండ మెల్లగా ఎక్కాలట, జాగ్రత్తగా ఎక్కాలట. అలాగే సత్ప్రవర్తన నేర్చుకోవడం, అది కూడా మెల్లగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. అలాగే ఒక స్త్రీని సమీపించడం అంటే స్త్రీ దగ్గరికి వెళ్ళడం అనే విషయం కూడా మెల్లగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది బృహస్పతి చెప్పినటువంటి విషయం. మరి ప్రపంచపు ఉద్ధరణ కోసం ఈ ప్రాచీన సంస్కృత శాస్త్రాలు ఏవైతే వ్యాసదేవులు రచించారు మన కోసం, ఈ ప్రాచీనమైనటువంటి సంస్కృత శాస్త్రాలు, కాబట్టి వీటిని సంకలనం చేసినటువంటి వ్యాసదేవులు వారు వేదాన్ని విభజన చేశారు. ఏం చేశారు ఆయన, వేదాలను విభజన చేశారు, 18 పురాణాలను సంకలనం చేశారు, వేదాంత సూత్రాలు రచించారు, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యమైనటువంటి మహాభారతాన్ని రచించారు. అందులో భగవద్గీత సారంగా చెప్పబడుతుంది. కాబట్టి చాణక్యుడు ఉపదేశించేది ఏమిటంటే, రోజువారీ కనీసం ఒక శ్లోకాన్నైనా చదవమని చెప్పి చాణక్యుడు చెప్తున్నారు. రోజుకో శ్లోకమైనా చదవండి రోజు అని. ఒక అమెరికా దేశపు ఒక హ్యూమరిస్ట్, హ్యూమరిస్ట్ అంటే ఏం చెప్పాలి, అంటే హాస్యం పండించేటువంటి ఒక ఒక వ్యక్తి అన్నమాట. అతని పేరు ఆంబ్రూస్ బీర్స్ అనేటువంటి వ్యక్తి. తన డెవిల్స్ డిక్షనరీ అనే దాంట్లో రాస్తున్నాడట ఏమనంటే, స్క్రిప్చర్స్ ద సీక్రెట్ బుక్స్ ఆఫ్ అవర్ హోలీ రిలీజియన్ యాజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద ఫాల్స్ అండ్ ప్రొఫేన్ రైటింగ్స్ ఆన్ విచ్ ఆల్ అదర్ ఫెయిత్స్ ఆర్ బేస్డ్. చూడండి ఏమంటున్నాడు, అంటే శాస్త్రాలు అంటే ఏమిటి, ఇక్కడ నిర్వచనం చెప్తున్నాడు ఎవరు, ఈ ఆంబ్రూస్ బీర్స్ అనేటువంటి ఒక ఈ హాస్య నటుడు అనుకొని చెప్పుకోవాలి. అతడు శాస్త్రం అనే దానికి నిర్వచనం ఏం చెప్తున్నాడంటే, అవి మన పవిత్ర మతానికి చెందినటువంటి, పవిత్ర ధర్మానికి చెందినటువంటి పవిత్ర గ్రంథాలు. ఇవి ఏవైతే అంటే ఈ శాస్త్రాలకి ఇతర గ్రంథాలకి తేడా ఏమిటంటే, ఇక్కడ చెప్తున్నాడు ఈ శాస్త్రాలు అనేవి చాలా విలక్షణమైనటువంటివి, అవి ఎందుకంటే అవి మన విశ్వాసాలు వీటి మీద అయితే ఆధారపడి ఉన్నాయో అలాంటి తప్పుడు లౌకికమైనటువంటి రాతలు కావవి అని చెప్పి అంటాడు ఎవరు, ఆంబ్రూస్ బీర్స్ అనేటువంటి వాడు. అంటే శాస్త్రం అనేది వేరు, లౌకికమైనటువంటి గ్రంథాలు వేరు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. మరి చాలా ముందు చూపుతో చెప్పాడు అతను అని చెప్పి అంటున్నారు. బీర్స్ అనేవాడు వాజ్ అఫ్ కోర్స్ టేకింగ్ ఏ బ్యాక్ హ్యాండెడ్ స్వింగ్ అట్ నారో మైండెడ్ వెస్టర్న్ రిలీజనిస్ట్ హూ రిఫ్యూజ్ టు రికగ్నైజ్ యూనివర్సల్ స్క్రిప్చరల్ ట్రూత్స్ బికాస్ దే అపియర్ ఫారన్. చూడండి అంటే ఈ సంకుచితమైనటువంటి దృష్టి కలిగిన ఈ పాశ్చాత్య తాత్వికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విశ్వజనీయమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడానికి నిరాకరిస్తారట. ఎందుకని గుర్తించడానికి నిరాకరిస్తారు, ఎందుకంటే అవి మన దేశానికి సంబంధించిన ఒక ఎక్కడియో అని చెప్పి వాళ్ళు నిరాకరిస్తారట. అంటూ అతను ఏం చేస్తున్నారంటే, బ్యాక్ హ్యాండెడ్ స్వింగ్ ఎట్లా, బ్యాక్ హ్యాండెడ్ స్వింగ్ అంటే ఏం చెప్తాం దానికి, అంటే వాళ్ళని వారి యొక్క లోపాన్ని ఇచ్చి చూపిస్తున్నాడు అనమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, చాలామంది వాళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు మనం చూడొచ్చు భగవద్గీత భాగవతం అంటే మన వైదిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వైదిక శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాల యొక్క నాణ్యత ఎలాంటిది, బైబుల్ ఖురాన్ లేకపోతే ఇతర రకరకాల మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల యొక్క నాణ్యత ఎలాంటిది పోల్చి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది అవునా కదా. కానీ ఇంత ఉదాత్తమైనటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దీన్ని ఎందుకు స్వీకరించరు, ఇది మన మతానికి సంబంధం లేదు.

ఇది బుట్టిదనం అంతే కదా, బుర్ఖత్వం అనమాట. ఎందుకంటే ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉంది ఇందులో, కానీ అది మా మతానికి చెందినది కాదను, లేకపోతే అది మా భాషలో లేదను, లేదా మా దేశానికి సంబంధించింది కాదను, మా జాతికి సంబంధించింది కాదను, దాన్ని దూరం పెట్టడం అనేది మూర్ఖత్వం అనమాట. ఇక్కడ చెప్తున్నారు విషయం సారాంశం అది. మరి పరమసత్యం అనేది ఒకటే. జనులందరూ కూడా సోదరులు వంటి వారు, ఎందుకంటే వారి యొక్క తండ్రి ఒకరే కాబట్టి. శిల్ల ప్రభుల ద్వారా చెప్పేవారు అనమాట, ఏమన్నారు అంటే ఆయన యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి సర్వత్రా ఉన్నటువంటి జనులందరి కోసం ఉద్దేశించబడ్డాయి. ఎందుకంటే అవి ఈ భగవంతుని యొక్క చిరునామాని, భగవంతుని యొక్క పేరు ఏమిటి, భగవంతుని యొక్క చిరునామా ఏమిటి అనేది ఉచితంగా పంచిపెట్టేస్తున్నాయట ప్రపోజర్ అంటారు. ఎందుకంటే ఈ గ్రంథాలు అనేవి అందరి కోసం ఉన్నాయి, ఎందుకంటే అందరి కోసం అన్ని చోట్ల ఉన్న వాళ్ళ కోసం ఉన్నాయి, ఎందుకంటే భగవంతుడి యొక్క నామాన్ని చిరునామాన్ని ఉచితంగా పంచిపెట్టేస్తున్నాయి. కానీ వేరే శాస్త్రాల్లో ఎక్కడుంది ఆ సమాచారం? భగవంతుడు ఎవరనే దగ్గర నుంచి తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. మరి ఈ పవిత్రమైనటువంటి వైదిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ప్రాచీన భారతదేశానికి చెందినవి, అవి ఏదో ఒక మతానికి చెందినవో, ఒక జాతికి చెందినవో, లేకపోతే ఒక ఏమంటారు ఒక వాదానికి చెందినవో కావు, ఒక ధార్మిక తెగకు చెందినవో కావు. వాటిలో బోధించబడినటువంటి చాలా విశ్వవ్యాప్తమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రపంచ జ్ఞానోదయానికి చెందినటువంటివి. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే వివక్ష చూపించకూడదు ఎవరు కూడా. మీరు చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు, రోజుకో శ్లోకం నేర్చుకోండి, మేము ఎందుకు నేర్చుకోవాలి, మాకు సంబంధం ఏమిటి, భగవద్గీత చదవండి అన్న చాలామంది, మేము క్రైస్తవులు అండి అంటారు, మేము మహమ్మదీయులు అండి అంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు సంబంధం లేదు, ఎవరిదో వాడు చదువుకోవాలనుకుంటారు అంతేగాని. ఉదాహరణ హృదయం కలిగినటువంటి వాడు మంచి ఎక్కడున్నా తీసుకుంటాడు. మన పూర్వం ఒక శ్లోకం చదివాం చాణక్య పండితుడు, ఏమన్నాడు, నీచ జాతి వాడి నుండి అయినా సరే మంచి ఉపదేశం అయితే తీసుకోవాలి, మలమూత్రాలున్న ప్రదేశం నుండి అయినా సరే బంగారాన్ని తీసుకోవాలి, నీచ కులస్తురాలైనప్పటికీ కూడా స్త్రీరత్నం అయితే, అంటే భగవద్భక్తురాలైతే ఆమెను వివాహం చేసుకోవచ్చు అని చెప్పి ఒక శ్లోకంలో చెప్పాడు. కాబట్టి భాష ఏదైతే ఏమిటి, అది ఏ దేశం అయితే ఏమిటి, ఎందుకంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు పాశ్చాత్య దేశాలు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇండియా, ఇండియా అనేది ఏదో థర్డ్ వరల్డ్ కదా, వాళ్ళు ఏమనుకుంటారు అదొక ఏదో వెనకబడిన దేశం అది, అంతే కదా భౌతికంగా. ఇండియా అంటే ఎక్కడ చూసినా సరే ఏముంటుంది మనకి చెప్తారు, ఈ చెత్త ఎక్కడ చూసినా సరే, ఓవర్ఫ్లోయింగ్ డ్రైనేజీలు. అంటే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు జనరల్గా ఇండియా అనగానే అంత పేదవాళ్ళు, లేకపోతే ఎక్కడ చూసినా మురికి, లేకపోతే ఏదో క్యాస్టిజం, ట్రాఫిక్ ఇలాంటివి. కాబట్టి వాళ్ళు చెప్పేది మనం తీసుకోవడం ఏమిటి, అంతే కదా వాడు బాగున్నది అనుకుంటారు కదా, బ్లాడ్ ఇండియన్స్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అదే అని ఫెలోస్, వీళ్ళంతా నల్లగా ఉంటారు చూడడానికి, సరిగ్గా బట్టలు కూడా ఉండవు, ఎందుకంటే ఇండియాలో మరి వేడిగా ఉంటుంది కాబట్టి ఎవడు పూర్వం చొక్కా వేసుకునేవాడు కాదు, ఊరికి ఏదో కండ వేసుకుని తిరిగేవాళ్ళు అందరూ మంచి కట్టుకుని. వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు బట్టలు వేసుకోరండి, వీళ్ళు ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే నీ దేశం చలి ఎక్కువ కాబట్టి నువ్వు ఒకదాని మీద రెండు మూడు రకాలు వేసుకోవాలి, ఇక్కడ వాడికి ఎందుకు, ఇక్కడ వాడికి బూట్లు ఎందుకు అసలు, దానికి సాక్స్ మళ్ళీ మనం చూస్తుండే ఒక్కసారి బయట ఇప్పిస్తుంటారు సాక్స్లు, కంపు కొడుతుంటారు మరి ఏమిటో దరిద్రం అసలు, ఇదే ఇదే నాగరికత నాకు అర్థం కాదు. చిన్నప్పుడు అనుకునేవాడనమాట, ఇది అసలు ఈ సాక్స్ ఏమిటి, ఈ షూ ఏంటి, ఈ మెల్లో ఏదో గేదె కట్టినట్టుగా ఒక టై ఏంటి, తాడు ఏమిటి, నలుముకి ఏమో బెల్ట్ ఏంటి, అసలు ఏంటి అసలు ఇది అసలు విద్యకి లేకపోతే దీనికి అసలు దీనికి సంబంధం ఏంటి, అంటే ఇవన్నీ ఆలోచిస్తే అర్థం లేనటువంటివి అనమాట. ఇంకొకటి చూడండి, మళ్ళీ ఆడపిల్లలకి ఏమో ఇక్కడ దాకా ఫ్రాక్ వేసుకోమని చెప్తారు, చూసారు మీరు అది, అదేం పద్ధతి అసలు, అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా దాని గురించి, అసలు పద్ధతితో కూడిన పనులైనా, అసలు ఎవరు తల్లిదండ్రులు కూడా గుడ్డిగా ఒక కాలేజీ కూడా స్కూల్ కూడా చెప్తారు, ఏమంటే ఇక్కడ దాకా బట్టలు వేసి పంపండి అక్కడ దాకా బట్టలు వేసి పంపండి, నోట్లో చేపెట్టుకో వెళ్ళి చేయకూడకురాబో బయటకు వెళ్ళాను నోట్లో పెట్టుకోకూడదు, అవునా కదా, మీరు ఎప్పటికైనా అనిపించిందా మీకు ఎప్పుడైనా, ఇంతకు ఇలాంటి యూనిఫామ్ పెట్టారు ఆడవాళ్ళకి అన ముఖ్యంగా ఇక్కడ దాకా ఏమిటది పద్ధతి అది చెప్పండి. తల్లిదండ్రులు కూడా గుడ్డిగా వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళు పంపేస్తారు లక్షల రూపాయలు తగలేసి ఇది దేనికోసం చెప్పండి, అర్థం పర్థం లేనటువంటివి అనమాట. ప్యాంట్ షర్ట్ భారతీయ వాతావరణానికి అసలు తగనటువంటివి అన్నీ, పూర్వం

1890లు ఆనాటి కాలం నాటి కొన్ని వీడియోలు చూశాను. భారతదేశాన్ని మొట్టమొదట వీడియో వచ్చినటువంటి కాలంలో తీసిన ఫోటోలు వీడియోలు ఉన్నాయి కొన్ని. భారతదేశంలో బజార్ ఎలా ఉండేది చూస్తే ఏవో ఉండవు, చొక్కాలే ఉండవు. ఇక్కడ ఉష్ణ మండలం ఇది కాబట్టి వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఐరోపా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఏమనుకుంటారు, వీళ్ళంతా కూడా బార్బేరియన్స్, వీళ్ళంతా వీళ్ళని మనం సివిలైజ్డ్గా చేయాలి, వీళ్ళు నాగరికులను చేయాలి, వాళ్ళకి నాగరికత తెలియదు అనుకున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏమంటారంటే ఏదైతే వీళ్ళ శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా కట్టుకథలు, ఇవన్నీ కూడా కల్పితాలు ఇవన్నీ, కాబట్టి మనం వీళ్ళని నాగరికులను చేయాలి, కాబట్టి వీళ్ళని క్రైస్తవులుగా మార్చాలి, వీళ్ళని బాప్టిజం ఇవ్వాలి, ఇస్తే వీళ్ళు నాగరికులు అవుతారని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఏమన్నారంటే ఉదార స్వభావం ఉన్నటువంటి వాడు మంచి అనేది ఎక్కడున్నా తీసుకుంటాడని, అంతేగాని వాళ్ళు హిందూ గ్రంథాల నుంచి హిందూ తీసుకోవాలి అని అనుకోడు ఇప్పుడు కూడా. 19వ శ్లోకం తర్వాత 14వ శ్లోకం. కాంతా వియోగ స్వజనాపమానం ఋణస్య శేష కున్రుపస్య సేవ. కాంతావియోగ స్వజనాపమానం ఋణస్య శేష కున్రుపస్య సేవ. ఏమన్నాడు, దరిద్రభావో విముఖం చ మిత్రం వినాగ్నినా తే ప్రదహంతి కాయం. దరిద్రభావో విముఖం చ మిత్రం వినాగ్నినా తే ప్రదహంతి కాయం. ఏమంటాడు, భార్య నుంచి విడిపోవడం, స్వజనుల ముందు అవమానం పాలవడం, తీరని అప్పు, దుష్టుడైనటువంటి రాజుకు చేసే సేవ, పేదరికము, అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి స్నేహితుడు, ఈ ఆరు రకాల భూతాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఒక వ్యక్తికి ఉంటే మన అగ్నిలాగా దహిస్తాయట ఈ ఆరు కూడా. ఈ ఆరు రకాల ఏమంటారు దౌర్భాగ్యాలని చెప్పుకోగల విధంగా ఈ ఆరు రకాల దురదృష్టాలు ఎవరినైతే ఏడిపిస్తుంటాయో వాడిని అవి అగ్నిలాగా కాలుస్తుంటాయట. ఏమిటవి, భార్య నుంచి విడిపోవడం ఒకటి, రెండవది స్వజనుల ముందు అవమానం పాలవడం ఒకటి, మూడు తీరని అప్పు, దుష్టుడైనటువంటి రాజుకు చేసే సేవ, అలాగే పేదరికం, వదిలి వెళ్ళిపోయినటువంటి స్నేహితుడు. ఈ ఆరు దరిద్రాలు ఎవరినైతే పట్టుకుంటాయో వాడిని అవి అగ్నిలాగా కాల్చుతుంటాయి అని చెప్పాడు భాష్యం చెప్తున్నాడు. వైదిక నాగరికత మనకి వైదిక నాగరికత మనకి ఏం చెప్తుందంటే వివాహాలు కావచ్చు, లేకపోతే ధార్మికమైనటువంటి సంస్కారాలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రహస్థితులను అనుసరించి సరైనటువంటి ముహూర్తాలు చూసుకుని చంద్రుని యొక్క గమనం ఎలా ఉందో చక్కటి చంద్రుని యొక్క స్థితిని చూసుకుని చేయమని చెప్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ మీకు ఫలితం సక్రమంగా రావాలంటే అలా చేయాలి, ఇవన్నీ ముహూర్తం ఇవన్నీ కూడా చూసుకోవాలని చెప్తున్నాయి. కాబట్టి ఈ ముహూర్త శాస్త్రం ఏదైతే ఉందో అది ఎలాంటిదంటేనట, జన్మకుండలని తిరగేసి చెప్పడం లాంటిదట. చూడండి అంటే ఏమిటి అత్త, అంటే ఏదైనా ఒక మంగళప్రదమైనటువంటి కార్యాన్ని, ఒక మంగళప్రదమైనటువంటి కార్యం పుట్టకముందే దానికి ఒక మంగళప్రదమైనటువంటి సమయం చూసుకుంటాం. దాన్ని వివరిస్తున్నారు ఆ స్టేట్మెంట్ని. ఏం చేస్తే ఒక మంగళప్రదమైనటువంటి పని చేయాలనుకుంటున్నాం, ఆ పని ఎప్పుడు చేయాలనేది ముందే నిర్ణయించుకుంటాం మనం, అంటే దానిని జన్మని ముందే నిర్ణయిస్తున్నాం మనం. వివాహ కార్యాలు ఏవైతే మంచి నక్షత్రం చూసుకుని చేస్తారో జ్యోతిష్యపరంగా, అంటే అది కూడా వరుడు వధువు ఇద్దరు యొక్క నక్షత్రాలు అవన్నీ కూడా కలిసి చేస్తారో, అవి అలాంటివి విడాకులకు దారితీయడం అనే దానికి చాలా అవకాశం తక్కువ అని చెప్పి ఉంటున్నారు.

అది చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశం. అటువంటప్పుడు కూడా కామ ప్రవృత్తి కలిగి ఉన్నాడు అంటే ఇంకసలు ఆ రాక్షసత్వం అన్న మాటకి ఎంత దూరపు హద్దు చెప్పచ్చో రాక్షసత్వానికి, అంత దూరపు హద్దు రావణాసుడు. వాడికి హద్దు లేదు వాడి రాక్షసత్వానికి. ఎంత ఇతరులు బాధపడుతుంటే అంత సంతోషంగా ఉంటుంది వాడికి. ఇప్పుడు బాధపడి చెట్ల చాటుకు వెళ్ళి చెట్లని అడ్డుపెట్టి కౌగిలించుకుని ఏడిచి వణికిపోతున్నటువంటి సీతమ్మని ఒడిసి పట్టి తీసుకొచ్చి మళ్ళీ తన ఒడిలో కూర్చోపెట్టుకుని పైకి ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఆవిడ్ని పట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టుకున్నప్పుడు ఆవిడ కేశపాశం, ఆవిడ కబరీబంధం కదిలిపోయి ఆవిడ తలలో పెట్టుకున్నటువంటి పద్మముల యొక్క రేకులు విచ్చిపోయి రావణాసురుడి మీద పడ్డాయిట. ఆవిడ పెట్టుకున్న హారములలో ఉన్న మణులు చెల్లాచెదరై కింద పడుతుంటే, నగలు జారిపోతుంటే రెండు చేతులు ఎత్తి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కందుల వెంట నీరు కారుస్తున్నటువంటి ఆ సీతమ్మ యొక్క స్థితిని చూసి అరణ్యంలో ఉన్న సర్వభూతములు కదిలిపోయి ఈ రావణుడు మరణించడానికి తగినంత పాపం చేశాడనుకుని సీతమ్మ యొక్క ఖేదాన్ని చూసి బాధ చూసి తామందరూ కూడా బాధాపరితప్త హృదయములతో ఉన్నారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు, దృష్ట్వా సీతాం పరాం మృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యజహార పితామహ. బ్రహ్మగారు అన్నారట, ఇప్పుడు కదురా ఇంత తపస్సుండి లోకాల్ని బాధ పెడుతున్నవాడివి, చావడానికి తగిన అపచారం ఇప్పుడు చేయడం మొదలుపెట్టావు, ఎందుకు ఈ మాట అనాలి అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, భాగవతంలో ఒక పద్యం ఉంది, పరమేశ్వరుడు ఎన్నడూ కూడా తనంత తానుగా ఎవరో బలంతో ఏదో తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి వాళ్ళని చెనకేయడు, వాళ్ళని చంపేయడు. ఆయన ఒక మాట చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. వీటి జోలికి వెళ్ళాలి, వీటి జోలికి వెళ్ళి వీటిని బాధ పెడితే మాత్రం ఇక ఈశ్వరుడు ఓర్చడం. వీటితోటికి శుద్ధ సాధులందు పరమేశ్వరుణ్ణే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తుల జోలికి వెళ్ళిన, సురలందు దేవతల్ని అదే పనిగా నింద చెయ్యడమే లక్షణంగా పెట్టుకున్న, శృతులందు వేదం జోలికెళ్ళిన, ధర్మ పదవి ఎందు ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన, గోవులందు గోవుల్ని హింస పెట్టే ప్రయత్నం చేసిన, నాయందు చిట్ట చివరికి పరమేశ్వరుడే నిందించేటటువంటి ప్రయత్నం చేసిన, ఇటువంటి పాపాలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు పట్టి వధిస్తాను, అప్పటి వరకు వధించను, అవకాశం ఇస్తున్నట్లు గుర్తు మారతాడేమోనని. ఇప్పుడు చెయ్యకూడనంత పెద్ద తప్పు చేశాడు. మహాపతివ్రత సౌశీల్యవతి అయోనిజ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు అటువంటి సీతమ్మని బలవంతంగా ముట్టుకుని అపహరించి తీసుకుని వెడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడి చేతి బాణం నీ మీద పడడానికి కావలసినటువంటి యోగ్యతని నీకు నీవు సిద్ధింపజేసుకున్నావు. ఇప్పటిదాకా మేము చెప్పినా వేడు రాముడు బాణం వెళ్ళాడా, 13 ఏళ్ళు అయిపోయింది, నువ్వు తెచ్చుకున్నావురా నీ మరణం, కాబట్టి ఇప్పుడు మాకు సంతోషం. కానీ సీతమ్మ బాధ చూస్తే మాత్రం బాధే. కాబట్టి మహర్షులు అన్నారట, ప్రహృష్టా విధితాశ్చాసన్ సర్వేతే పరమర్షయ దృష్ట్వా సీతాం పరమ పరామృష్టాం దండకారణ్యవాసిన రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్వా యదుర్చ్ఛయ. దైవికంగా రావణుడు మరణించడానికి ఏర్పడినటువంటి సీతాపహరణం అనేటటువంటి కారణాన్ని చూసి మహర్షులు మనసులో సంతోషించినప్పటికీ సీతమ్మ తల్లి పొందినటువంటి ఖేదాన్ని చూసి బాధపడ్డారు. అపహరించాడు, తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్తున్నప్పుడు మాత్రం తల్లి, ఒక్క మనుష్యుడన్నవాడు కనిపించట్లేదు నా ఆర్తి చెప్పడానికి అని చూస్తోంది. కింద ఒక 4 వానరములు కనపడ్డాయి. మహానుభావుడు వచ్చేస్తాడు కిష్కింధకాండలో, ఇంకా ఆ పర్వతం మీద 4 వానరములు కూర్చునున్నాయి. హ్రియామాణాతో ఇదేహి కంచిన్నాథం అపశ్యతి దదర్శగిరి శృంగస్థాన్ పంచవానర పుంగవాం తేషాం మధ్యే విశాలాక్షి కౌశేయం కనకప్రభం ఉత్తరీయం వరారోహ శుభన్యాభరణానిచ ముమోచ యదిరామాయ సంశేయురితి మైథిలి. తన పట్టుబట్ట యొక్క ముక్కను ఒకదాన్ని చింపి అందులో తన ఆభరణములు కొన్నిటిని తీసి మూటకట్టి

నలుగురు వానరు ఆ కూర్చున్నటువంటి ఐదుగురు వానరుల యొక్క మధ్యలోకి ఆ తల్లి విడిచిపెట్టింది. ఐదుగురు వానరుల మధ్యలో ఆ నగలమూట పడింది. ఎప్పటికైనా రాముడు రాకపోతాడా, ఈ నగలమూట చూపించకపోతారా, చూపించిన తర్వాత రాముడు ఇలా సీతాపహరణం జరిగిందని గుర్తించి నన్ను రక్షించకపోతాడా అని ఆ తల్లి ఆ ఒక కారణం ఒక కేవలం ఒక ఊహ చేసి విడిచిపెట్టినటువంటి ఆ నగలమూట రామాయణంలో పెద్ద పాత్రే పోషించింది. కాబట్టి ఇప్పుడు ఆ నగల మూట విడిచిపెట్టింది, లంకాపట్టణానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ తల్లిని తన యొక్క వైభవం అంతా చూడమంటాడు. నేను ఇంత గొప్పవాణ్ణి అంటాడు. అన్నీ చెప్పిన తరువాత సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తాడు, ఇది రావణ ప్రవృత్తి అంటే. మిగిలినవి ఏముంది, అస్తమానం తనని పొగుడుకోవడం అన్నది రావణుడు ఎప్పుడు చెప్పినా అదే మాట చెప్తాడు. చూడు నాకు ఇంత అంతఃపురం ఉంది, ఇంత వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, దాసదాసీ జనమున్నారు, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమందిని జయించాను, కుబేరుని జయించాను, పుష్ప విమానం తెచ్చాను, సముద్రాన్ని అల్లకల్లోలపరిచాను, పంచభూతాల్ని శాసిస్తాను, దిక్పాలకులు నా మాట వింటారు, దేవతలు భయపడిపోతారు, భూమిని పైకెత్తేస్తాను, పర్వతాల్ని పిండి చేసేస్తాను, కొండల్ని విసిరేస్తాను, చెట్లు పీకేస్తాను, వాళ్ళని కొట్టేస్తాను, వీళ్ళని కొట్టేస్తాను, కాబట్టి నువ్వు నన్ను కామించు, నా పాంపు చేరు. చివరికి అడిగేది అది. కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గరికి వచ్చేట అన్నాడు, అలంబ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ హర్షోయం దైవ విస్పష్టో యస్త్వా ముపగమిష్యతి. సీత ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఎందుకంత ఏడుపు? ఏదో ధర్మలోపం జరిగిపోయిందని కదా ఏడుస్తున్నావు. ధర్మలోపం జరిగిపోయిందని ఏడవకు, ఇది ఈశ్వరుడు నిర్ణయించినటువంటి విధి విధానము అని నువ్వు అంగీకరించు. హర్షోయం, దానివల్ల నువ్వు హర్షాన్ని పొంది ఇది ఈశ్వర కృత్యము, ఈశ్వరుడు నన్ను రావణుండి భర్తగా పొందమన్నాడు అని చక్కగా అంగీకరించి నువ్వు నా పాన్పు చేరవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఈశ్వర నిర్ణయంగా భావన చేయి, ఏ దోషము ఉండదు. అంటే ఈశ్వర నిర్ణయాలు అలా ఉంటాయండి, ఈశ్వర నిర్ణయాలు అలా ఉంటే అలా ఉంటుందని చెప్పిందా వేదం, అలా ఉండమని చెప్పాయా శాస్త్రాలు? చదువు చదువుకోవడం గొప్ప, చదువుకున్న చదువుని అనుష్ఠించడం గొప్ప. తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం ఉండడం ఆస్తిక్య బుద్ధి. తను చదువుకున్న చదువు మీద తనకే నమ్మకం లేక తనకి అనుకూలంగా మార్చుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. యథార్థంగా శాస్త్రవచనం ఏదో దానికి కట్టుబడేవాడెవడో వాడు మహాత్ముడు. కాబట్టి ఈ మాట చెప్పి సీతమ్మ తల్లి పాదముల వంక చూసి అన్నాడు, తెలిసి చేశాడో తెలియక చేశాడో నచ్చింది ఏమైనా ఉంటే ఇదొకటే, ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభి పరిపీడితౌ ప్రసాదం కురుమే క్షిప్రం వశ్యో దాశోహమస్మితే. ఎర్రగా ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి పాదముల వంక చూసి నా 10 తలలతో నేను ఇప్పటి వరకు ఏ ఆడదానికి నమస్కరించలేదు, సీతా నీ పాదములకు నమస్కరిస్తున్నాను, ఉత్తరక్షణం క్షిప్రం ఇప్పుడే నన్ను అనుగ్రహించి నాకు కలిగినటువంటి కోరిక తీర్చు అని మనసులో అనుకున్నట్ట, నేను ఇలా మాట్లాడి ఇలా కాళ్ళ మీద పడ్డాను కాబట్టి తప్పకుండా సీతమ్మ నా కోరిక తీరుస్తుంది అనుకున్నాడు. సీతమ్మంది, గతాయుస్తం గతశ్రీకో గతసత్వో గతీంద్రియ లంకా వైధవ్య సంయుక్త తత్కృతేన భవిష్యతి. ఓరి పిచ్చివాడా, పరసతిని అపహరించి తీసుకొచ్చిన పాపం ఉత్తినే పోతుంది అనుకోకు, నీ ఆయుర్దాయం పోతుంది, నీ ఐశ్వర్యం పోతుంది, నీ సత్వం పోతుంది, నీ ఇంద్రియములు నశించిపోతున్నాయి, లంక విధవ కావడానికే నన్ను తీసుకొచ్చావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరణించడానికే నువ్వు నన్ను తీసుకొచ్చి మాటలు మాట్లాడుతున్నానని తెలుసుకోలేకపోతున్నావు. నతే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి యాహం నీత వినాభావం పతి పార్శ్వాత్వయావనే. నువ్వు అరణ్యంలో కూడా భర్త పక్కన ఉండడం వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందుతున్న నన్ను భర్త నుండి దూరం చేశావు. ఐశ్వర్యంలో ఉంటే నాకు సుఖం ఉంటుంది అనుకుంటే నేను అంతఃపురంలో ఉండొచ్చు, కానీ అంతఃపురాన్ని విడిచిపెట్టి నా భర్త పక్కన ఉంటే నాకు సుఖము సంతోషము అని నేను వరంలో కూడా నా భర్త పక్కనే చేరి సంతోషంగా గడుపుతున్న దాన్ని, నువ్వనుకున్నది నాకు సుఖము సంతోషము అనుకుని నా భర్త పక్క నుంచి తెచ్చి నీ దగ్గర అంతఃపురంలో నువ్వు బంధించావు. కానీ ఈ బంధనం ఏదైతే నువ్వు చేశావో దానివల్ల ఇక నుంచి నీకు సుఖము సంతోషము అన్న మాట ఉండదో. ఇది నువ్వు తెచ్చుకున్నానని తెలుసుకోలేక నన్ను తెచ్చానని నువ్వు అనుకుంటున్నావు, నా సుఖ సంతోషమని దూరం చేశానని నువ్వు అనుకుంటున్నావు. నేను మళ్ళీ పొందుతాను, ఎందుకంటే రాముడు

వస్తారు నిన్ను చంపేస్తాడు. కానీ ఇక నుంచి సుఖ సంతోషములు పోవడం అన్నది ప్రారంభమై నువ్వే పోవడం, లంకే పోవడం, రాక్షసులే పోవడంతో పరిసమాప్తం అవుతుంది ఈ కథ. కాబట్టి రావణ తెలియక ప్రవర్తిస్తున్నావు. యదా వినాశోభూతానాం దృశ్యతే కాలచోరిత తదా కార్యే ప్రమాద్యంతే నరాహ కాలవశంగతాః. బాగా పొగరు పట్టినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా కాలచోదితుడై తొందరగా ఇంకా శరీరాన్ని విడిచిపెట్టేయ్యవలసినటువంటి స్థితి కలిగినప్పుడు యమదండన పొందాలనుకుంటున్న వాడి పుర్రెలో ఎటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయో అటువంటి ఆలోచనని పుర్రెలోకి ప్రవేశించింది. ఇదం శరీరం నిస్సజ్ఞం బంధవా కథయస్వవా, నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస నతు శక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః. నువ్వు ఈ శరీరమేముంది జడం, ఇదేముంది, ఇది కదలగలిగినది కాదు, కదిలించేది ఏదుందో అది లోపలుంది చైతన్యం. నా చైతన్యంతో నేను మాత్రం శాశ్వతంగా నాకు కాని రాముడికి కాని అపకీర్తి కలిగేటటువంటి పనికి అంగీకరించి నేను ఎన్నడూ ఏ పని చేయను, మచ్చ తెచ్చుకునే పని నేను చెయ్యను. జడమైన ఈ శరీరం మీద వ్యామోహాన్ని పొందుతున్నావు కాబట్టి మనసుతో అంగీకరించి నేను నీ పాన్పు చేరను కనుక, కోరిక తీరని వాడికి వచ్చి నీ వంటి రాక్షసుడికి కలిగేది క్రోధం కనుక ఆ క్రోధంతో ఈ శరీరాన్ని నువ్వు చంపేస్తానంటావా, చంపేసేయి. దీన్ని బంధించేస్తానంటావా, బంధించేసేయి. దీన్ని కాల్చేస్తానంటావా, కాల్చేసేయి. నువ్వు ఏది చేస్తాననుకుంటున్నావో ఈ శరీరాన్ని అలా చేసేయి, ముక్కలు చేసేస్తావా చేసేసేయి, నాకు భయం లేదు. కానీ శరీరం లోపల ఉన్న చైతన్యము మాత్రము, ఆ చైతన్యమును ఆలంబనం చేసుకుని ఆలించి ఆలోచన చేసేటటువంటి మనస్సు, దేహం ప్రాణమపింద్రియచ్చ పితలాం బుద్ధించ శూన్యం విదుః శ్రీబాలాంధజడోపమాస్తోహమితి భ్రంతా భృజం వాదినః అని కదా శంకర భగవత్పాదులు. నానాచిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతి చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భంతమనుభాక్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే. కాబట్టి లోపల నేను చైతన్యముతో ఉండగా నాకు నేను నా మనసులో నీ పక్కన చేరి నాయను మచ్చ తెచ్చుకునేటటువంటి పని మాత్రం ఎన్నడూ చేయను. నీకు దక్కలేదని ఈ శరీరం మీద కసి తీర్చుకుంటావా, నీ ఇష్టం. నేను మాత్రం ఎన్నడూ తప్పు చెయ్యను. ఇంకా ఇలా ఇది శాస్త్రమునకు కట్టుబడడం, ఇది ధర్మానికి కట్టుబడడం, ఇది సీతమ్మ తల్లి. ఈ ధర్మం ముందు ఆ ధర్మం 10 తలకాయలదైనా నిలబడలేదు. ఈ రామాయణం మనకి ధర్మాన్ని అనుష్ఠించడంలో పూనికనిస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ధర్మానికి కట్టుబడిన వాడు పాడైపోడు అన్న విశ్వాసం మనకి కలిగిస్తుంది. శృణు మైథిలి, మద్వాక్యం మాసాన్ ద్వాదశభామిని కాలేనానేన నాభ్యేషి ఇది మాం చారుహాసిని. ఆవిడంత ఏడుస్తుంటే వాడికి చిరునవ్వు ఎలా కనపడిందో నాకు అర్థం కాదు. అసలు సంబోధించేటప్పుడు చారుహాసిని అంటాడు, ఆ సుందరమైన చిరునవ్వు ఉన్నదానా అంటాడు. అంటే తననుకున్నదే వాడికి సంతోషం తప్ప ఆవిడంత ఏడుస్తోందన్నది మాత్రం వాడి చెవికెక్కదు. నీకు 1 సంవత్సర కాలాన్ని అనుమతిస్తున్నాను. ఈ సంవత్సరం లోపల నీ మనసు మార్చుకుని నీ అంత నువ్వు నా పాన్పు చేరితే పట్టపురాణివవుతావు. ఈ దాస దాసీజనం అందరూ నిన్ను సేవిస్తారు, నేను నీవాడనవుతాను, ఎన్నడూ నీ మాట నేను కాదనను. చక్కగా 3 లోకముల వాళ్ళు కూడా నీ మాట వినేటట్టుగా సమస్తము తీసుకొచ్చి నీ పాదముల దగ్గర పెడతాను, కాదని ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఇదిగో ఈ రాక్షస కాంతలున్నారే వీరు 1 ఏడాది తర్వాత ఉదయం ఇప్పుడు

ట్టు మాట్లాడండి అని సీతమ్మని అశోకవనంలోకి ప్రవేశపెట్టాడు. తల్లి అశోకవనంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న బలాఢ్యులైన కొంతమంది రాక్షసుల్ని పిలిచి, దండకారణ్యంలో నేను పెట్టినటువంటి కరదూషణాదులు రాముడి చేతిలో నిహతులయ్యారు, కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఉండి రాముని యొక్క కదలికలను ఎప్పటికప్పుడు నాకు చేరవయ్యండి అని ఆజ్ఞాపించి రావణాసురుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. సీతమ్మ తల్లి తన మనసులో రామచంద్రమూర్తినే స్మరిస్తూ ఆ స్మరణల చేత ఆనందాన్ని పొందుతూ, నా తల్లి ఆ అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఉన్నది అన్న ఘట్టం దగ్గర, అన్న మాట దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మీతో ఒక్క విషయాన్ని నేను మనవి చేయవలసి ఉంటుంది. ఈ నా మనవిని కొంచెము గమనించదరుగాక. మనకి శ్రీరామనవమి అని ఒక పండగ, రాముడు పుట్టాడు అని. కృష్ణాష్టమి అని ఒక పండగ, కృష్ణుడు పుట్టాడు అని. దేవీ నవరాత్రులు అని మనకు ఒక నవరాత్రులు. అవి ఎవరు నిర్ణయం చేశారు అంటే వేదం నిర్ణయం చేసింది, శాస్త్రం నిర్ణయం చేసింది, ఇలా అనుష్ఠించండి ఆశ్వీజ మాసంలోనే. వసంత నవరాత్రులు ఈ కాలంలో ఫలానా మాసంలో ఫలానా సమయంలో అనుష్ఠించండి, ఋషి ప్రోక్తం, శాస్త్ర ప్రోక్తం. అసలు ఇవన్నీ మనం చేసుకోవాలి అంటే వేదం శాస్త్రం కదండి ప్రమాణం. ఈ వేదము శాస్త్రము రెండు కూడా ప్రశ్నార్థకమై ఈ రెండిటి యొక్క ఉనికియే ప్రశ్నింపబడింది వేద వ్యతిరేకమైనటువంటి వాదనల చేత ఒకనొకప్పుడు. అప్పుడు కైలాస శంకరుడే ఈ లోకంలో కాలడి శంకరుడిగా అవతరించి సత్యదండాన్ని చేత పట్టుకుని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, శంకరాచార్య స్వామి వారి రూపంలో ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించి అవైదికమైన వాదనలను ఖండించి వేద ప్రమాణానికి పట్టం కట్టి ఎన్నో చోట్ల యంత్రస్థాపన చేసి అనేక దేవాలయాల్ని పునరుద్ధరించి మహానుభావుడు షణ్మత స్థాపనాచార్యుడై అద్వైత సిద్ధాంత అద్వైత సత్య ప్రచారకుడై ఈ దేశంలో వేద ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకరులు పుట్టబట్టి అవన్నీ ఉన్నాయి. శంకరులే పుట్టకపోతే ఆ పుట్టినరోజులన్నీ మనం ఇవాళ చేసుకోగలిగి ఉండేవాళ్ళమా అన్నది అనుమానాస్పదమే. ఆ మహానుభావుడు పుట్టాడు కాబట్టి చేసుకుంటున్నాం, కాబట్టి ఆయన పుట్టినరోజు మనం చేసుకోవడం మనిషిగా పుట్టిన ప్రతివాడి కర్తవ్యం. ఎందుకంటే సనాతన ధర్మంలో మనం ఒకటే మాట చెప్తాం, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. బ్రహ్మచారిగా ఉంటే గురువుగారి మాటకి కట్టుబడి ఎక్కడో ఒక చోట ఉండాలి, గృహస్థుగా ఉంటే కట్టుకున్న భార్యాబిడ్డల్ని పోషించడానికి ఒక చోట ఉండాలి, వానప్రస్థ అయితే ఏ అరణ్యంలో కూర్చుని తపస్సు చెయ్యాలి, సన్యాసి అయితే తన ధర్మం చేత ఒక చోట ఉండవలసిన అవసరం లేకుండా అన్ని చోట్ల పర్యటిస్తూ జ్ఞానబోధ చెయ్యవచ్చని సన్యాసం స్వీకరించి ఈ దేశంలో వైదిక ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడైనటువంటి శంకర భగవత్పాదులు వైశాఖ శుక్ల పంచమి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ రామచంద్రమూర్తి ఎలా అభిజిత్ లగ్నంలో జన్మించారో అలా అవతారాన్ని నందన సంవత్సరంలో స్వీకరించినటువంటి మహానుభావుడు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి రేపటి రోజున వైశాఖ శుక్ల పంచమి నాడు జగద్గురువులకి కట్నం ఇవ్వాలి అని పెద్దలు చెప్తారు. గురు కట్నం అంటాం కదా, గురుదక్షిణ అంటాం కదా, గురువుగారికి కట్నం ఇవ్వాలి. గురువుగారికి కట్నం ఇవ్వడం అంటే తను స్తోత్రం చేసి బంగారు ఉసిరికలే కురిపించగలిగినటువంటి మహాపురుషుడికి ఆకాశం ఎంతెత్తుంటుందో అంతెత్తి పెరిగి అహం బ్రహ్మాస్మి చెప్పి పాతాళం ఎంతుంటుందో అంత కిందకి దిగి, అమ్మా దృషాద్రాఘీయశ్యాదరదలిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపి నన్ను కూడా అని తనంత కింద పడిపోయిన వాళ్ళ మాట్లాడినటువంటి శంకర భగవత్పాదులు మన కోసం ఇంత సాహిత్యం, ఇన్ని స్తోత్రాలు, ఇన్ని వ్యాఖ్యానాలు, ఇన్ని ప్రకరణ గ్రంథాలు ఇన్ని ఇచ్చిన మహాపురుషుడు 32 సంవత్సరములు మాత్రమే ఈ భూమి మీద శరీరంతో నడయాడి మళ్ళీ అవైదిక వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర దక్షిణమున కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము స్థాపించి అవైదిక వాదనలను ఖండించడానికి పరంపరాగతంగా పీఠాలు నిర్వహింపబడే ఏర్పాటు చేసిన మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. అటువంటి శంకరుడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వర స్వరూపం. పరమశివుడైతే ఒక చోట కూర్చుని దక్షిణామూర్తిగా చిత్ర
ఆయన ఎప్పుడు ఇలా చిన్ముద్ర పట్టి తనని దగ్గరికి వచ్చినటువంటి సనక సనందనాథుడు.

లోకాలకు మాత్రమే జ్ఞానబోధ చేశారు. కానీ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః చిత్రం వటతురోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్నసంతయా. కానీ అలా మౌనముద్ర పడితే ఎవ్వరికీ అర్థం కాదని పరమశివుడు తనలో తాను రమిస్తూ ఒక చోట కూర్చుంటాడు. శక్తి ఎప్పుడూ కదులుతుంటుంది, కదిలితే శక్తి కదలకుండా తనలో తాను అంతర్ముఖుడైపోయి బ్రహ్మమును అనుభవిస్తూ నిలబడిపోయినటువంటి వాడు శివుడు. కెరటములు లేకుండా కదలిక లేని సరోవరం శివుడు, కదులుతున్న కెరటములుంటే పార్వతి. తాను భూమండలమంతా తిరుగుతూ ఆసేతు హిమాచల పర్యంతము కదలడం పార్వతీదేవి, కదులుతూ బోధ చెయ్యడం పరమశివుడు. పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా నమ కపర్దినే చ వ్యుక్త కేశాయ చ అని జటాజూటంతో ఉండే పరమశివుడు వ్యుక్త కేశాయ చ బోడిగుండుతో శంకర భగవత్పాదులుగా ఈ భారతదేశంలో నడయాడారు. అటువంటి మహాపురుషుడికి రేపు ఉదయం నమక చమకాలతో అభిషేకం జరుగుతుంది. అందున ఇది శృంగగిరి శారదాపీఠానికి ప్రతిబింబ స్వరూపం. బింబము ప్రతిబింబము అభేదమైనట్టే శృంగగిరి పీఠానికి శాఖకి భేదమేం ఉండదు. అద్వైత సాంప్రదాయానికి పట్టం కట్టినటువంటి స్థానాల్లో ఒకటి ఈ శృంగేరి శారదాపీఠపు శాఖ. అటువంటి శాఖలో రేపటి రోజున శంకర భగవత్పాదులకి సక్రమంగా పూజ జరగకపోతే పీఠాలు శాఖలు ఉండి ఊడిపోయినట్టే. నేను నిస్సంకోచంగా అందులో మళ్ళీ మొహమాటం లేకుండా చెప్పేస్తాను, ఉన్నది ఎందుకు ఇటువంటి పీఠాలు ఇటువంటి శాఖలు. మొదట శంకరాచార్యులు వారి పూజ చేయడానికి, శంకరుల పూజ చేయకపోతే, శంకరులకి ముందు సరిగ్గా ఇక్కడ కార్యం జరగకపోతే మిగిలినవి ఎన్ని జరిగినా ఎంత హెచ్చవేత వేసినా చివర సున్న పెట్టి హెచ్చవేసినట్టే. ఎంత పెట్టి హెచ్చవేసినా చివరి సున్న పెట్టి హెచ్చవేస్తే సున్నే వస్తుంది. శంకరులకి మనం చేసేది ఒక్క శంకర జయంతి. ఆయనేం మన 365 రోజులు ఉత్సవాలు అడగలేదు. ఒక్క శంకర జయంతి నాడు ఆ పెద్దలు నిర్ణయం ఏం చేశారంటే గురుకట్నం ఇమ్మని చెప్పారు 116. 116 అంటే డబ్బులు అనుకుంటున్నారేమో, డబ్బులు కాదు. అష్టోత్తరం ప్రతి వాళ్ళు శంకరాచార్యుల వారి ముందు కూర్చుని నామం చెప్పాలి. శంకర భగవత్పాదులు ఒక్కరికే పెద్దలు ఒక మాట చెప్తారు, గురువు లేని వారు శంకరుల్ని గురువుగా స్వీకరించవచ్చు అని. అంతటి మహాపురుషుడు, అంతటి మహానుభావుడు, ఏ శంకరుల పేరు చెప్పడం చెబితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లేచి నమస్కరిస్తున్నారో, శంకరుల అద్వైత సిద్ధాంతము పరమ సత్యమని లోకమంతా ఇవాళ కీర్తిస్తోందో అటువంటి మహాపురుషుడి జయంతి. మనందరం రేపు వచ్చి కూర్చుంటే గొప్ప సంస్కృత పండితులు అనంతపూర్లో సంస్కృతాన్ని ప్రొఫెసర్ ర్యాంక్లో చాలా కాలం బోధ చేసినటువంటి విశ్రాంత ఆచార్యులు, మహాభక్తి తత్పరులు బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు ఇక్కడికి వచ్చి 4 రోజుల నుంచి శంకర విజయాలని పారాయణ చేస్తున్నారు. శంకర విజయాలని పారాయణ చేసి శంకరాచార్యుల వారిని 4 రోజులుగా సేవిస్తున్నటువంటి అత్యంత వినయం కలిగినటువంటి మహాపండితుడైన అటువంటి వారు రేపు చక్కగా పొద్దున్న అభిషేకం జరగగానే కూర్చుని అటువంటి పెద్దల యొక్క నోటితో పలికాక పలకగలగడం మన అదృష్టం. వారు రేపు 116 నామములు చెప్తారు. ఆ 116 నామములు మనం తిరిగి చెప్పడమే శంకరాచార్యులు వారికి ఇచ్చేటటువంటి కట్నం. తప్ప మనమేం 116 కాదు, చిల్లి గవ్వ ఆయనకి ఇవ్వక్కర్లేదు. అయితే మీరు ఇందాక 108 ఉంటాయి, 1000 ఉంటాయి, 116 ఎక్కడి నుంచి ఉంటాయి అన్నారు కదా. మరి 116 ఎక్కడుంటాయి? శంకరాచార్యుల వారికైనా అష్టోత్తరమేగా ఉంటుంది. మరి మిగిలిన 8 నామములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దీన్ని కూడా పెద్దలు నిర్ణయం చేశారు. శంకరాచార్య స్వామి వారి అష్టోత్తరం చెప్పి 8 నామములు పరమశివుని యొక్క అష్టమూర్తులకు సంబంధించినవి ఉన్నాయి. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః అని, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః అంటూ, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః అని 8 నామాలు. ఈ 8 నామాలని శంకరాచార్యులు వారి అష్టోత్తరం దగ్గర కలుపుతారు. కలిపితే 116 అవుతాయి. ఈ 116 నామాలని రేపు శంకరాచార్యులు వారి దగ్గర కూర్చుని చెప్పాలి అందరూ తప్పకుండా. కాబట్టి ఇది చెప్తే మనం మన గురువు గారిని గౌరవించుకున్నట్టు, ఇటువంటి పీఠాలు తను చెయ్యవలసిన కర్తవ్యాన్ని నిర్వహించినట్టు. కాబట్టి రేపు ఉదయం ఖచ్చితంగా 6 గంటలకి అభిషేకం ప్రారంభమవుతుంది. దేనికైనా కాలం అంటే కాలమే, అలా పాటించవలసి ఉంటుంది. ఖచ్చితంగా 6 గంటలకి అభిషేకం ప్రారంభమవుతుంది. 1 గంట 15 నిమిషాలు
7 గంటల 15 నిమిషాలకి

ఏకవారాభిషేకమే కాబట్టి నమ్మక చమకాలు పోను. ఒక ఆవృత్తి నమ్మకం చమకం చక్కగా చెప్పిన శంకరుల ముందు చెప్తున్నాం. మన దరిద్రం ఇవాళ ఈ దేశంలో ఏమైపోయిందంటే, ఏ వేదం శంకరాచార్యుల వారి వల్ల రక్షింపబడిందో ఆ శంకర భగవత్పాదుల పల్లకి వెడుతుంటే మంత్రం నేర్చుకున్నందుకు చెప్పడం నా బాధ్యత అని వచ్చేవాళ్ళు కొరవైపోయారు. సంభావన ఇస్తే వస్తున్నారు. నేను నిర్మోహమాటంగా చెప్తాను, నాకేం భయం లేదు. శంకరాచార్యుల వారి పల్లకి ముందు ప్రతివాడు నడిచి తను నేర్చుకున్న మంత్రం చెప్పాలి రేపు. నీకేమీ రాకపోతే ఆయన జయంతి నాడు ప్రారంభమైన ఆయన జయ పరంపర వల్ల నువ్వు ఇవాళ వేదాన్ని చదువుకోగలిగావు. ఒక్క మాట చెప్పాలి, జయ జయ శంకర హర హర శంకర. మేము కాకినాడ పట్టణంలో, నేను ఇవాళ అక్కడ లేకపోయాను కానీ ఇవాళ సాయంకాలం కూడా పాపం నాకు ఫోన్ చేసి చెప్పారు. ఉంటే 5 రోజులు మేము శంకరాచార్యుల వారి మీద ఉపన్యాసాలు చెప్పుకుని చక్కగా రాత్రి అయ్యేటప్పటికి ప్రతిరోజు తోటకాష్టకంతో నమస్కారం చేస్తాం. విదిత కిల్ల శాస్త్ర సుధా జల్లధే మహితోపనిషత్కథితార్థే అంటూ ఆయనకి తోటకాష్టకంతో నమస్కారం చెయ్యాలి. శంకర జయంతి నాడు ఆయనకి చెయ్యనప్పుడు ఇంకా పీఠం అన్న మాటకు అర్థం ఉండదు. ఏమి శర్మగారు, నేను తప్పు మాట్లాడుతున్నానా? లేదు కదా, తోటకాష్టకంతో మనం నమస్కారం చెయ్యాలి, మన కర్తవ్యం. కాబట్టి రేపు దయచేసి మీ అందరూ ఆర్తితో తప్పకుండా రండి. ఒక పీఠానికి గౌరవం మనం అందరం వచ్చి అలా ఉంటేనే సనాతన ధర్మానికి గౌరవం. మన గురువుని మనం గౌరవించుకోవాలి. రేపు 6 గంటలకి ప్రారంభమై 7:15 7:30 మధ్యలో అభిషేకం పూర్తయిపోతుంది. పూర్తయిపోగానే ఒక్కసారి స్వామిని ప్లోతవస్త్రం పెట్టి తుడిచి లఘువుగా అలంకారం చేసి ఆయనకప్పుడు నామాలతో రాత్రి లక్ష మల్లికార్చన జరుగుతుంది. పొద్దున్న 116 నామాలు బ్రహ్మశ్రీ రఘునాథ శర్మ గారు చక్కగా మనతో చెప్పిస్తారు. మనందరం ఆ నామాలు చెప్దాం. మన నామాలు చెప్తూ ఉండగా మల్లెపూలతో శంకరాచార్యుల వారి మీద ఒక శ్లోకం ఉంది, సరస్వతీదేవి శిగలో తురుముకున్నటువంటి మల్లెపూలలో ఉన్న మకరందం కన్నా కూడా తీయనైన మాటలట ఇవి. కాబట్టి రేపు ఆ మల్లెపూలతో మారేడు దళాలతో శంకర భగవత్పాదులకి పూజ జరుగుతుంటే మనందరం కూడా ఆ నామాలు చెప్దాం. ఎంతసేపు పడుతుందండి? 116 నామాలు చెప్పడం అంటే ఒక 20 నిమిషాలు పడుతుంది. అంటే 8 గంటలకి మనం శంకరాచార్య స్వామి వారిని ఒక్కసారి పల్లకీలో కూర్చోపెట్టి జయ జయ శంకర హర హర శంకర అంటూ ఎండ పడకుండా గొడుగు పట్టి గురువుగారికి పల్లకీ సేవే. ఎప్పుడూ కూడా గురువుగారు పల్లకీలోనే కూర్చుంటారు. గురువుగారికి చెయ్యగలిగిన శుశ్రూష కైక కైంకర్యం ఆయన కాళ్ళు పట్టడం, ఆయన పల్లకీ మోయడం. నేను మొన్న కంచి వెళ్ళినప్పుడు బ్రహ్మాచార్య స్వామి వారు వెళ్ళిన పల్లకీ చూసి ఎంత మురిసిపోయాను. ఆ పల్లకీ రేపు శంకరాచార్యుల వారి పల్లకి పురుషులకు మాత్రమే అధికారం, స్త్రీలు పల్లకి పట్టుకోరు, అటువంటి బరువు పని చేయించరు. కానీ వారు జయ జయ శంకర హర హర శంకర అంటూ ముందు నడవచ్చు. జగద్గురువుల పల్లకి పట్టుకుంటున్నాం కాబట్టి పల్లకి పట్టుకునేటప్పుడు మర్యాద ఏమిటంటే చొక్కా బనీను విప్పేసి పల్లకి పట్టుకుంటాం.

0: FM 90.4.
1: నర్సరీ చెరువులో చేప పిల్లలను నిల్వ చేయడం. ప్రపంచ వ్యాప్తంగా అందరూ చేపల్ని ఇష్టంగా తింటారు. చేపలు గ్రామీణ ప్రజలకు ఆహారాన్ని, ఆదాయాన్ని అందించగలవు. ఈ రోజుల్లో మంచినీటి చేపలను పెంచడం దక్షిణాసియా అంతటా బాగా ప్రాచుర్యం పొందింది.
2: ఇది లాభదాయకమైంది. తక్కువ పెట్టుబడితో చేపలను అధిక ధరకు అమ్మగలను, అందుకే అది నాకు చాలా ఇష్టంగా ఉంది.
1: చేపల పెంపకంలో విజయవంతం కావడానికి మీరు ఆరోగ్యంగా ఉన్న యువమేనలతో

0: ప్రారంభించాలి. వాటిని చేపపిల్లలు అని కూడా పిలుస్తారు. చేపపిల్లలు చాలా సున్నితమైనవి. అవి మంచి చేపలుగా ఎదగాలంటే వాటిని రవాణా చేయాలి, క్షేమంగా ఉంచాలి, బాగా తినిపించాలి. అలా జరగకపోతే మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం కోల్పోవచ్చు. మీ చెరువులో నాణ్యమైన చేపపిల్లలను పెంచే పద్ధతిని చూద్దాం. చేపపిల్లలను ప్రవేశపెట్టే ముందు మిగిలిన చేపలను తొలగించడానికి నీటిని తీసివేయడం ద్వారా చెరువును సిద్ధం చేయండి. లేకపోతే అవి కొత్త చేపపిల్లలను తినేస్తాయి. భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ అనే చేపల రైతు తన పెద్ద చెరువులో పావు భాగాన్ని చేపపిల్లల పెంపకం కోసం కేటాయిస్తాడు. ఈ ప్రాంతం పెద్ద చెరువు కంటే లోతుగా తవ్వబడింది. దీన్ని నర్సరీ చెరువు అంటారు. కానీ చాలా మంది రైతులు నర్సరీ చెరువు అంటూ ఒకటి ఉండాలనుకోరు. మరి రాధాకృష్ణన్ దానిమీద ఎందుకు పెట్టుబడి పెట్టారు?
1: నర్సరీ పంటలైనా సౌరన్నా ఫింగర్లింగ్స్ మీను వాడతు మూడు మాసత్తుకు మీను వాడతుపా.
2: నర్సరీ చెరువుంటే నీళ్లు ఆదా అవుతాయి. మొదటి 3 నెలలు నా చెరువులో ఒక చిన్న భాగాన్ని బోరింగ్ నీటితో నింపితే చాలు. చేపపిల్లలన్నింటికీ ఫీడ్ పెట్టడం తేలికవుతుంది కాబట్టి నాకు ఖర్చు తగ్గిపోయి చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది. పైగా అవి ఎలా పెరుగుతున్నాయో చూడటం నాకు తేలికవుతుంది.
0: చేపపిల్లలను నిల్వ చేయడానికి 1 వారం ముందు అతని భార్య 10 కిలోగ్రాముల సున్నాన్ని నీటిలో కలుపుతుంది. అది నీటిని శుభ్రపరుస్తుంది. సున్నం కలిపిన 2 రోజుల తరువాత సగం ట్రాక్టర్ లోడంత ముసలి ఆవు పేడని కలపండి. దానివల్ల చేపలు తినే పాచి పెరగడానికి వీలవుతుంది. చేపపిల్లలు జబ్బు పడకుండా రాధాకృష్ణన్ కొన్ని గుప్పెళ్ల పసుపుని, 100 గ్రాముల పొటాషియం పర్మాంగనేట్ని కూడా కలుపుతాడు. చేపపిల్లలను వేయడానికి 2 రోజుల ముందు చెరువులో పొటాషియం పర్మాంగనేట్ని కలపండి. చేపపిల్లలు చెరువులోకి వేసిన తర్వాత కలపకూడదు. మీరు ఎక్కువ వేస్తే పాచి చనిపోతుందని తెలుసుకోండి. ఇప్పుడు చేపపిల్లలను చేర్చడానికి చెరువు సిద్ధంగా ఉంది. చేపల చెరువును బాగా ఉపయోగించుకోవడానికి మీరు చెరువులో వేరువేరు స్థాయిలలో నివసించే రకరకాల చేపలను ఎంచుకోవాలి. చేపల్లో ఉపరితలంలో తినేవి, మధ్యలో తినేవి, అడుగుభాగంలో తినే రకాలు ఉన్నాయి. ఒక మంచి చెరువులో ఈ 3 స్థాయిలకి చెందినవి కనీసం 1-2 జాతుల చేపలు ఉండాలి. రాధాకృష్ణన్ తన చేపపిల్లలను తనకు నచ్చిన హ్యాచరీ నుండి ఆర్డర్ చేస్తున్నారు. మంచి హ్యాచరీ వేర్వేరు జాతుల చేపలను ప్రత్యేకమైన చెరువుల్లోనూ ట్యాంకుల్లోనూ ఉంచుతుంది. ఒక హ్యాచరీని ఎంచుకోవడానికి ప్రతి ఒక్కరికి వారి వారి కారణాలు ఉంటాయి.
2: చేపపిల్లలు నాణ్యంగా ఉండడంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది కాబట్టి మధ్యవర్తుల నుండి కాకుండా స్వయంగా చేపపిల్లలను పెంచే హ్యాచరీల నుండే కొనడానికి నేను ఇష్టపడతాను.
0: ఆర్డర్ ఇచ్చాక చేపపిల్లలను సేకరించడానికి 1 తేదీని ఖరారు చేసుకోండి. మీరు మీ ఆర్డర్ని అందుకునే రోజున పొద్దున్నుంచి హ్యాచరీ కార్మికులు చేపపిల్లలను చెరువుల నుంచి తీసి చిన్న ట్యాంకులకు బదిలీ చేస్తారు. ఆ రోజు వాటికి అక్కడ ఫీడ్ పెట్టరు.
2: చేపపిల్లలను బదిలీ చేయడానికి కారణం వాటి కడుపు నుంచి ఆహారం పూర్తిగా తొలగించిన తర్వాతే వాటిని రవాణా చేయడానికి వీలవుతుంది. లేకపోతే నీరు మురికిగా మారిపోయి చేపపిల్లలు చనిపోతాయి.
0: హ్యాచరీ కార్మికులలో ఒకరైన INR ట్యాంకుల గురించి వివరిస్తున్నాడు.
2: ప్రతి ట్యాంకులోనూ చాలా చేపపిల్లలుంటాయి. వాటికి ఆక్సిజన్ సరఫరా కావడానికి మేము నిరంతరం మంచి నీళ్లు కలుపుతూ ఉంటాం, లేకపోతే అవి చనిపోవచ్చు.
0: ప్రతి రైతు తమ చేపపిల్లల నాణ్యతను వారి సొంత పద్ధతిలో తనిఖీ చేస్తారు.
2: చేపపిల్ల మన చేతిలో దూకుతుంటే చురుకుగా ఉన్నట్టు, మెల్లిగా నొక్కితే అది తిరిగి మామూలు షేప్ లోకి రావాలి. చేపపిల్ల తల పెద్దదిగా ఉంటే దాన్ని చాలా కాలం పాటు ఉంచారని అర్థం. దాన్ని కొనడం మంచిది కాదు.
0: రవాణా చేయడానికి 1000 చేపపిల్లలున్న పాలిథిన్ సంచిలో 10 లీటర్ల నీరు పోస్తారు. ఎంచిన తరువాత చేపపిల్లలు సంచిలోకి బదిలీ చేయబడతాయి. 250 వరకు ఉండే చిన్న ఆర్డర్లలో చేపపిల్లలని చేత్తోనే లెక్కిస్తారు. కాని చేపపిల్లల్ని పెద్ద మొత్తాల్లో కొలవడానికి 1 కప్పును వాడుతారు. చేపపిల్లలను ప్రతి దశలోనూ తనిఖీ చేయండి. చివరగా ఆక్సిజన్తో నింపిన బ్యాగును సురక్షితంగా మూస్తారు. ఇలా చేస్తే చేపపిల్లలు 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా తట్టుకోగలవు.
2: కార్డ్బోర్డ్ పెట్టిలోని సంచులకు ఒత్తులు పెట్టి ప్యాకింగ్ చేసేటప్పుడు దెబ్బతినకుండా చూస్తాం. రవాణా ఖర్చును తగ్గించేలా నా స్నేహితులు నేను ఒకే కారులో వెళ్తాం. ఏసీ కారును అద్దెకి తీసుకుంటాం కాబట్టి ప్రయాణంలో చల్లగానే ఉంటుంది. పొద్దున పూట మాత్రమే ప్రయాణించవచ్చు.
0: మీ పొలానికి తిరిగి వచ్చినప్పుడు చేపపిల్లలను నేరుగా నర్సరీ చెరువు దగ్గరకు తీసుకెళ్లండి. చేపపిల్లలను వెంటనే విడుదల చేయవద్దు. సంచులను 10 నిమిషాల పాటు చెరువులో తేలిలా ఉంచితే వాటిల్లోని నీరు కూడా క్రమంగా చెరువు ఉష్ణోగ్రతకు చేరుతుంది. ఆ తర్వాత చేపపిల్లలను విడుదల చేయవచ్చు. విడుదలైన వెంటనే చేపపిల్లలకు కొంత ఫీడ్ పెట్టండి. కింద వైపు బెజ్జాలున్న సంచిలో ఫీడ్ను ఉంచితే అది క్రమంగా అందుతుంది. 1-3 నెలల్లోనూ వాటిని విడుదల చేసిన చోటనే ఫీడ్ అందించండి. వేటాడే ప్రాణులు ఒక సమస్య కావచ్చు. పక్షులను దూరంగా ఉంచడానికి

0: చెరువును వలతో కప్పవచ్చు లేదా టపాకాయలు పేల్చి పక్షులను భయపెట్టవచ్చు. కాని పక్షులు మాత్రమే సమస్య కాదు.
1: నేను చేపలు పెంచుతాను, కాని దగ్గరలోని కాలువలో నుంచి తాబేళ్లు చెరువులోకి వచ్చి చేప పిల్లల కోసం పెట్టిన ఫీడ్ ని తినేసేవి. తాబేళ్లు పట్టేవాళ్ళని పిలిపిస్తే వాళ్ళు నా చెరువులో నుంచి 15 తాబేళ్లను బయటికి తీశారు. ఇప్పుడు చేపలు బాగా పెరుగుతున్నాయి, నాకు ఎక్కువ లాభం కూడా వస్తుంది.
0: తాబేళ్లు ఫీడ్ ని మాత్రమే కాదు, మీ చేప పిల్లలను కూడా తింటాయి. సహజంగా పెద్ద చెరువులో కంటే నర్సరీ చెరువులోనే తాబేళ్లను తేలికగా పట్టుకోవచ్చు. సుమారు 3 నెలల తరువాత చెరువుని పూర్తిగా నీటితో నింపితే చేపలు పెరగడానికి ఎక్కువ స్థలం ఏర్పడుతుంది. నర్సరీ చెరువు వల్ల మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
1: పెద్ద చెరువు ఒకటే ఉంటే మీరు సంవత్సరానికి ఒకసారే చేపల్ని పెంచవచ్చు, కానీ నర్సరీ చెరువు కూడా ఉంటే మీరు సంవత్సరంలో చేపల 2 ఉత్పత్తులు చేయవచ్చు, ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. పెద్ద చెరువులో చేపల్ని పట్టడానికి మీకు పెద్ద వల, అదనంగా మనుషులు కావాలి, దానికి డబ్బు ఖర్చవుతుంది. నర్సరీ చెరువు ఉంటే అందులో నేనే చేపలు పట్టగలను.
0: ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని ఇంకోసారి చూద్దాం. ముఖ్యమైన చెరువు లోపల ఒక నర్సరీ చెరువును తయారు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మొదట్లో నీరు తక్కువ కావాలి, ఫీడ్ తక్కువగా వృధా అవుతుంది. అంతేకాక చేపలు పట్టడానికి తక్కువ మంది లేబర్ సరిపోతారు. నర్సరీ చెరువులో చేప పిల్లలను వేయడానికి ముందు నీళ్లలో సున్నం, పసుపు, పొటాషియం పర్మాంగనేట్లు కలపాలి. పాచి పెరగడానికి ముసలి ఆవు పేడను పూయండి. దాంతో చిన్న చేపలకు సహజమైన ఆహారం అందుతుంది. మంచి పేరున్న హ్యాచరీ నుండి నాణ్యమైన చేప పిల్లలను కొనండి. వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేయించి హ్యాచరీ నుండి రవాణా చేయండి. మరియు బ్యాగ్ సుమారు 10 నిమిషాలు చెరువులో తేలిన తరువాత మాత్రమే వాటిని నీళ్లలో వదలండి. నర్సరీ చెరువును ఉపయోగించి నాణ్యమైన చేప పిల్లలను తేలికగా పెంచి మంచి లాభాన్ని పొందవచ్చు. మీ ముఖం మీద చిరునవ్వు మెరవవచ్చు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్ళు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలను తెలుసుకోబోతున్నాం. మరి ముల్లంగి అనగానే అబ్బో వాసన అంటూ చాలా మంది మొహం చిట్లిస్తుంటారు. కొందరు మాత్రం ఏదో సాంబార్లోకి సరిపెట్టేస్తుంటారు. కానీ ముల్లంగిలోని ఔషధ గుణాలను, అది చేసే మేలును తెలిసిన వాళ్ళు మాత్రం ఇష్టం ఉన్నా లేకున్నా దాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. అవేమిటో మనము తెలుసుకుందాం. మరి ముల్లంగి అనగానే మనకు క్యారెట్ దుంపల్లా ఉండే తెల్లని దుంపలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఇవి కూడా భిన్న రంగుల్లో విభిన్న ఆకారాల్లో దొరుకుతాయి. అయితే మన దగ్గర తెల్లనివే ఎక్కువ. వీటిల్లో ఐసోథియోసైనేట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే కోయగానే ఘాటైన వాసన వస్తుంటుంది. చైనా, జపాన్ దేశాల్లో నలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోనూ ఇవి దొరుకుతాయట. మరి నలుపు రంగు రాడిష్ తెలుపు రంగు వాటికన్నా ఘాటెక్కువ. ఆకుపచ్చ ముల్లంగి లోపల కూడా ఒకలాంటి పచ్చ రంగులో ఉంటుంది. ఇది తక్కువ ఘాటుతో కాస్త తీయగా ఉంటుందట. మరి వాటర్ మెలాన్ రాడిష్ పుచ్చకాయ మాదిరిగానే రుచిలో కూడా తీయగానే ఉంటుంది. ముల్లంగి వాడకం మన దగ్గర కాస్త తక్కువే. ఆకులైతే తుంచి పారేస్తాం, కానీ విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియంల శాతం వేళ్లలో కన్నా ఆకుల్లోనే ఎక్కువట. దుంపల్ని కూడా పెరుగు చట్నీ లేదంటే సాంబార్కే పరిమితం చేస్తాం. ఉత్తరాదిన మాత్రం ముల్లంగి తురుమును పరాటాల్లోనూ వాడతారు. కానీ చైనీయులు దీన్ని ప్రతిరోజు తమ ఆహారంలో భాగంగా వాడుతుంటారు. ఆరోగ్యం కోసం ముల్లంగిని క్యాబేజీ, సోయా పెరుగుతో కలిపి తీసుకుంటుంటారు. ఫ్రెంచ్ వాసులైతే బ్రేక్ఫాస్ట్గా కూడా వీటిని వాడుతుంటారట. వీటి స్వస్థలం కూడా చైనానే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దీన్ని పండిస్తున్నారు. ముల్లంగిలో ల్యూటెన్, బీటా కెరోటిన్, జియాక్సాంధిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల శాతం చాలా ఎక్కువ. వీటితో పాటు అత్యధికంగా ఉండే సి విటమిన్, ఫోలిక్ ఆమ్లం ఖనిజాలు క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. నోరు, పేగు, మూత్రపిండాలు పొట్ట క్యాన్సర్లు రాకుండా ఉండేందుకు దోహదపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయట. ముల్లంగిలో ఉండే జింక్, బి కాంప్లెక్స్ విటమిన్లు, ఫాస్ఫరస్లు చర్మ వ్యాధులు, పొడి చర్మ నివారణకు ఉపయోగపడతాయి. పొటాషియం, కాల్షియం, మాంగనీస్ ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటం వల్ల బీపీ రోగులు ముల్లంగిని నిత్యం తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఆస్తమా, కఫం, సైనస్లతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ సమస్యతో బాధపడే వాళ్లకైనా ముల్లంగి ఎంతో మంచిది. శ్వాస చక్కగా ఉండేలా చేస్తుందట. కాలేయం, పిత్తాశయ పనితీరుని ముల్లంగి మెరుగుపరుస్తుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా చూస్తుందట. ఈ దుంప వేరు కామర్ల నివారణకు అద్భుతమైన ఔషధం. ముల్లంగి సహజమైన క్రిమి సంహారిణి. మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రనాళాలను ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లున్న వాళ్లు ముల్లంగి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల అవి కరిగి మూత్రం ద్వారా పోతాయట. బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆహారం. ముల్లంగిలో క్యాలరీలు చాలా తక్కువ, పీచు, నీటి శాతం ఎక్కువ. మలబద్ధకానికి మంచి మందు. ముల్లంగి రసం జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుందటండి. అందుకే అజీర్తి, మలబద్ధకం, కామెర్లు, కంటి సమస్యలతో బాధపడే వాళ్లకు ముల్లంగి ముక్కల్ని మిరియాల పొడి, నిమ్మరసం ఉప్పుతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది. కళ్ళు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు వేటికైనా ముల్లంగి మంచిదే. థైరాయిడ్ తో బాధపడే వాళ్లు మాత్రం వీలైనంత తక్కువగా ముల్లంగిని వాడటం మంచిది. మరి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిసనర్స్, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి అందం, ఆరోగ్యం ఈ రెండింటిని మించిన సంపద ఏముంటుంది చెప్పండి? కానీ రెండు ఉండాలంటే స్థూలకాయం లేకుండా ఉండాలి. అంటే తక్కువ క్యాలరీలున్న ఆహార పదార్థాలను తినాలట. తిన్న క్యాలరీలకు సరిపడా పనిచేయాలి. ఇంతకీ ఆ క్యాలరీల లెక్కలు ఎలా తెలుస్తాయంటారా? ఇలా ఎలా అంటే, పొద్దున్నే టీ లేదా కాఫీ, టిఫిన్ లో ఇడ్లీ దోశ లేదంటే ఇంకేదో, తరువాత స్నాక్స్, మధ్యాహ్నం భోజనంలో అన్నం కూరలు పెరుగు. ఇలా ఆకలి వేసినా వేయకపోయినా ఏదో ఒకటి కడుపులో పడుతూనే ఉంటుంది. మరి వాటి ద్వారా రోజు మొత్తం మీద ఎన్ని క్యాలరీలు వస్తున్నాయో, అందులో ఎన్ని కరుగుతున్నాయో, మిగిలినవెన్ని కొవ్వుగా శరీరంలో నిల్వ ఉండిపోతున్నాయో ఎప్పుడైనా లెక్క వేసుకున్నారా? మనం వేయకపోయినా ఆ మేరకు కిలోల కొద్ది పెరిగే బరువు చెబుతుందిలేండి. కానీ ఏం లాభం? అప్పటికే చేజారిపోతుంది. అవును, మరి లావవ్వడం త్వరగానే జరుగుతుంది. అది తగ్గాలంటే నాన తంటలు పడాలి. అందుకే రోజుకు ఎన్ని క్యాలరీలకు సరిపడే ఆహారాన్ని తీసుకోవాలి, ఎన్ని క్యాలరీలను తిరిగి కరిగించాలి, దానికోసం ఏం చేయాలి అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాల్సిందే. సాధారణంగా మనిషి బరువులో 1 కిలోకు 30 కిలోకాలరీలనిచ్చే ఆహారాన్ని తీసుకోవాలట. ఇది వయసు, ఎత్తులను బట్టి సరిపడ బరువు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. మరీ సన్నగాను లేదా లావుగాను ఉన్న

వారికి ఈ సూత్రం వర్తించదు. మామూలుగా పురుషులకైతే రోజుకు 2700, స్త్రీలకైతే 2200 క్యాలరీలు అవసరం. చేసే పనిని బట్టి ఈ లెక్కలు కాస్త పెరగొచ్చు తగ్గొచ్చు కూడా. అయితే ఇడ్లీ కన్నా వడలో తక్కువ క్యాలరీలున్నాయి కదా అని వడలు తింటే మంచిదనుకుంటే పప్పుల కాలేసినట్లే. ఎందుకంటే ఇడ్లీ ఇచ్చే క్యాలరీలు కార్బోహైడ్రేట్ల నుంచి వస్తాయి, వడలో అవి ఎక్కువ శాతం నూనె నుంచి వస్తాయి. ఈ క్యాలరీలను మనం ఖర్చు చేయకపోతే శరీరంలో నేరుగా కొవ్వులా పేరుకుపోతాయి. అవి ఇదివరకే ఉన్న కొవ్వుకు జత చేరుతాయి. ఇలా ఒక్కసారి మనం ఒంట్లోకి చేరిన ఆహారం కొవ్వుగా మారి నిల్వలోకి చేరిందంటే కరిగించడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే గ్రాము పిండి పదార్థం ప్రోటీన్లలో 4 క్యాలరీలుంటే గ్రాము కొవ్వులో 9 క్యాలరీలుంటాయట. అంటే రెట్టింపు వ్యాయామం చేయాలన్నమాట. పిండి పదార్థాలైనా సరే మితంగా తింటేనే మంచిది, లేదంటే కొంతకాలానికి అవి కూడా కొవ్వుగా మారి నిల్వలోకి చేరతాయి. మరి ఈ స్థూలకాయాన్ని దరిచేరనివ్వకుండా కొన్ని అలవాట్లను అలవర్చుకోవాలి. మరి వాటి గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది లిజనర్స్. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ.

0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో

0: కి లగ్జరీ లివింగ్ హోమ్స్ రెండు టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి రోజుకు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే బరువు అదుపులో ఉండటమే కాదు, మానసికంగాను శారీరకంగాను కూడా ఆరోగ్యానికి ఎంతో మేలట. మరి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్లలా నీరసంగా ఉండేవారితో పోలిస్తే చలాకీగా ఉండేవాళ్లలో బరువు తొందరగా పెరగరట. మీరు ఎక్కువగా వెనక్కు వాలి కూర్చోవడం, కాస్త వంగి నడవడం లాంటివి చేస్తుంటారా? అలా అయితే మిగిలిన వారికంటే బరువు కాస్త ఎక్కువగానే పెరుగుతారు. ఎందుకంటే వాలిపోయినట్టు కూర్చున్నా నడిచినా ఖర్చయ్యే క్యాలరీల కన్నా నిటారుగా కూర్చోవటం నడవటం వల్ల 10% ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయటండి. ఎప్పుడు వినేదే కానీ ఈసారి విని వదిలేయకుండా మనసులో పెట్టుకోండి. అదేంటంటే ఒక్కసారే ఎక్కువ తినేయకుండా కొంచెం కొంచెంగా 6-7 సార్లు తినండి. దానివల్ల క్యాలరీలు త్వరగా కరుగుతాయటండి. రోజు తినేవాటికన్నా ఏ రోజన్నా స్వీటు గాని స్నాక్స్ గాని అదనంగా తిన్నామనుకోండి, 2-3 సార్లు మెట్లెక్కడం, దగ్గరలో ఉన్న షాపుకి నడిచి వెళ్లడం లాంటివి చేస్తే సరిపోతుంది. ఆ మేరకు రోజు తినే ఆహారాన్ని కాస్త తగ్గించడము మంచి పద్ధతే. మరి మనం ఎంత పనిలో ఉన్నా మధ్య మధ్యలో గాఢంగా గాలి పీల్చి వదలటం అలవాటు చేసుకోండి. దీనివల్ల తాజా ఆక్సిజన్ పొట్టలోని విషవాయువులను తరిమికొడుతుంది. అవి కొవ్వుగా మారి మన శరీరంలో నిల్వ ఉండే ప్రమాదం నుంచి రక్షిస్తుందట. అన్నట్లు ఇలా గాలి పీల్చి వదలటం వల్ల ఒత్తిడికి కూడా తగ్గుతుందటండి. భోజనానికి స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు మొహమాటం కొద్దీ ఎక్కువ ఆర్డర్ చేసి ఆ తర్వాత అది వృధా అయిపోతుందేమోనని కడుపు నిండా తినేసే కంటే ముందే ఎంత తినగలరో అంతే ఆర్డర్ ఇవ్వండి. ఇంట్లో అయినా సరే కడుపుని కాస్త ఖాళీ ఉంచుకుంటే మంచిదంటున్నారు. మరి క్యాలరీల లెక్కలకొస్తే గంటకు పైగా ఇంటి పని చేస్తే గాని ప్లేటు ఉప్మా తింటే వచ్చే క్యాలరీలను కరిగించలేమట. స్వీట్లంటే ఉన్న ఇష్టంతో 2 జిలేబీలను లాగించేశామనుకోండి, కనీసం గంట నడవాల్సిందే మనం. మాంసాహారం బాగా తింటున్నారా? అలా అయితే ఒక్కసారి కోడికూర తిన్నామంటే గంటసేపు తోట పని చేయక తప్పదట. మరి దాదాపు 1.5 గంటలు టైప్ చేస్తే కానీ ఒక కూల్ డ్రింక్ తాగితే వచ్చే క్యాలరీలు కరగవు. మరి మీకు బేకరీ ఫుడ్స్ అంటే ప్రాణమా? అయితే ఓ పిజ్జా ముక్క, ఓ వెజిటేబుల్ పఫ్ తినాలనుకుంటే ఓ 2 గంటలు షాపింగ్ పని పెట్టుకోండి. అప్పుడు గాని ఒంట్లోకి చేరిన క్యాలరీలు కరగవు. మరి ఇదండి మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ ఆర్జే అఫ్రీన్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: 9998934209. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం లిజనర్స్. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తులు తెలుసుకుందాం.
1: సహ

ఈ శ్లోకం యొక్క అర్థం, భరతశభ, స్వభావ సిద్ధమైన పనిలో కొన్ని దోషములు ఉండవచ్చు, కాని దాన్ని విడవకుము. ఎందువలనంటే సమస్త కర్మల్లోనూ ఎంచితే దోషాలు ఉండనే ఉన్నాయి. నిప్పు ఉన్నచోట పొగ ఉన్నట్లు కర్మ అంటేనే దోషము ఏదో ఒకటి ఉండే తీరింది. కాన మీనమేషాలెంచక నీ ధర్మాన్ని నీవు చేయము అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

శ్లోకం యొక్క అర్థం, సమస్త ప్రయత్నములు పురుషాకారము వ్యర్థమైపోయి దైవము ప్రతికూలముగా ఉన్నప్పుడు అభిమానవంతుడైన పేదవానికి అరణ్యవాసమందే సుఖము, కాని మరొక చోట కాదు కదా అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, క్షుతార్థయైన తల్లి కూడా బిడ్డను వదిలివేస్తుంది. ఆకలిగా ఉన్న ఆడపాము తన గ్రుడ్లని మింగేస్తుంది. ఆకలిగా నున్నవారు ఏ పాపమును చేయరు. శుష్కించిపోయిన మనుషుల్లో కూడా కరుణ అంతకంతకీ ఇంకిపోతుంది కదా అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.

0: ऋषिः वरं भिक्षासि त्वं न च परधनास्वादनसुखम्।
1: ఈ శ్లోకం యొక్క అర్థం, అబద్ధం చెప్పుట కంటే మౌనవ్రతాన్ని అవలంబించుట చాలా మంచిది. పరస్త్రీ గమనాస్తకుడు కంటే నపంసుకుడై ఉండటే చాలా మేలు. చాడీలు చెప్పుటలో అభిలాష కలిగి ఉండట కంటే మరణమే మేలు. పరధనము తిని బ్రతుకట కంటే బిచ్చమెత్తి జీవించుటే చాలా మంచిది అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.
0: వరం శూన్యాసాల నచ ఖలు వరో దృష్ట వృషభః

ఈ శ్లోకం యొక్క అర్థం, పశుశాలలో పోట్లగొడ్డు ఉండడం కంటే అది శూన్యంగా ఉండడమే మేలు. అవినీతురాలైన కులస్త్రీ కంటే వేశ్యయే నయం. అవివేకి అయిన రాజు పాలించు నగరంలో ఉండుట కంటే అరణ్యవాసమే మేలు. అదుములను సేవించుట కంటే చావే నయం అని ఈ సూక్తి యొక్క అర్థం.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్.

0: പിപി റോഡ് വിവരം സെൽ 9866745588
1: വിജയ് ഗാസ്ട്രോ എൻട്രോളജി ആൻഡ് ലിവർ ഹോസ്പിറ്റൽ ഭീമപുരം ഡോക്ടർ വിജയാനന്ദ് കുമാർ വേകിരാജു MD DM ഗാസ്ട്രോ എൻട്രോളജി ഗാരി ആധ്വര്യంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.
3: కాయ సన్నిహితాపాయ సంపద పదమాపదాం సమాగమాః తాపగమాః సర్వముత్పాది భంగురం.
2: ఈ శ్లోకం యొక్క అర్థం, శరీరమునకు అపాయం ఎప్పుడో ఒకప్పుడు తప్పదు, సంపదలు ఎట్లో నశించేవే, సంయోగములున్నా వియోగములో పర్యవసించేవే, పుట్టునది ప్రతిదీ గిట్టునదే అని ఈ శ్లోకం యొక్క అర్థం.

శ్లోకం యొక్క అర్థం, యవ్వనము, రూపము, జీవితము, సంపదలు, ఐశ్వర్యము అన్నీ అనిత్యములే. కావున వీని కొరకే తెలిసినవారు మోహమును చెందరు అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: సంభవం అనతిక్రమణీయస్య జన్మ మృత్యోరివాగమం.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, సంయోగమే వియోగము యొక్క సంభవాన్ని సూచిస్తుంది, జన్మమే అనతిక్రమమైన మరణాన్ని సూచిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.
3: యథా కాష్టం చ కాష్టం చ

గమః. ఈ శ్లోకం యొక్క అర్థం, మహాసముద్రమున ఒక కర్ర మరొక కర్రతో తారసిల్లుతూ విడిపోతున్నట్లే ఈ లోకమున ప్రాణులకు సంయోగ వియోగములు కలుగుతూ ఉన్నాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం. విద్యాధనయ సోధర్మాన్ యత

ఈ శ్లోకం యొక్క అర్థం, సర్వయత్నముల చేతను విద్య, ధనము, కీర్తి, ధర్మము వీనిని ఆర్జించుము. ప్రయత్నపూర్వకంగా వ్యసనాల్ని, దుష్టులతో చెలిమిని, దుష్టులతో తగువులను, ద్రోహకృత్యములను వదిలిపెట్టుము అని ఈ సూక్తి యొక్క అర్థం.

0: సీతః. ఈ శ్లోకం యొక్క అర్థం, తెలివి గలవాడు లోకమున శుభాన్ని పొందుతాడు, పథ్యమైన ఆహారం తీసుకునేవాడు నీరోగియే సుఖంగా ఉంటాడు, యత్నశీలుడు విద్యను సాధిస్తాడు, వినయశీలుడు ధర్మార్థాలను కీర్తిని సంపాదిస్తాడు అని ఈ సూక్తం మనకి తెలియజేస్తుంది. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ 2 బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4. దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం
1: రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 7వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం కాశ్మీర దర్శనం.
2: రమా రఘు, తొందరగా రావాలి, మీకు శుభవార్త.
3: ఏమిటి నాన్న? నాన్న, సినిమాకి వెళ్తున్నావా?
4: కాదు, కాశ్మీర్ చూడడానికి వెళ్తున్నాం. రైలు టికెట్ కూడా తెచ్చేశాను.
5: అయితే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నమాట.
4: అంతేగా, మరి ఎల్లుండి పొద్దున్నే ప్రయాణం.

0: పిల్లలు జాగ్రత్తగా రైలెక్కాలి.
1: అలాగే నాన్న.
2: అమ్మా, ఆ బ్యాగ్ ఇటు, నేను పట్టుకొస్తాను.
3: నేను పట్టుకొస్తాను, నువ్వు పదమ్మా. తమ్ముడు జాగ్రత్త. రఘు, నువ్వు అక్కతో ఉండు.
0: బ్యాగులన్నీ సర్దాలి, అన్ని బ్యాగులు ఒకే దగ్గర పెట్టాలి. రైలు కదులుతోంది పిల్లలు, కిటికీలోంచి చేతులు బయటికి పెట్టకండి, తొంగి చూడకండి.
1: అలాగే నాన్న.

0: నాన్న, ఇదేమిటి? ట్రైన్ జమ్మూ నగరంలోనే ఆగిపోయింది.
1: ఈ ట్రైన్ కాశ్మీర్ వరకు వెళ్ళదమ్మా, జమ్మూ వరకే. ఇక్కడి నుండి కాశ్మీర్ వరకు బస్సులో గానీ టాక్సీలో గానీ వెళ్ళాలి. అదిగో బస్సు, తొందరగా ఎక్కండి, కాశ్మీర్ వెళ్దాం.

0: పిల్లలు, మనం ట్రైన్లో వచ్చేటప్పుడు రంగురంగుల పూల తీగలు, పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు కనిపించాయి. చూసారా?
1: అవునమ్మా, ఎంత బాగున్నాయో.
2: ఎత్తైన కొండల మీద కూడా పెద్ద పెద్ద చెట్లు కనిపించాయి. ఎంత విచిత్రం!
3: మనం వచ్చిన ట్రైన్ కొండల మధ్య, లోయల మధ్య ఎలా వంకర టింకరగా ప్రయాణం చేసిందో గమనించారా?
1: అవును నాన్న, చాలా థ్రిల్లింగ్గా ఉండింది.
0: పిల్లలు, ఇలాంటి అద్భుతాలను, ఎన్నో సుందరమైన దృశ్యాలను చూపించాలనే మీ నాన్నగారు ఈ కాశ్మీర్ ప్రోగ్రాం పెట్టారు.
2: నాన్న, మనం ట్రైన్ ప్రయాణం చేస్తున్నంతసేపు కొండలు, గుట్టలు, చెట్లు, లోయలు తప్ప మరేం కనిపించలేదు.
3: పిల్లలు, మనం ప్రయాణం చేసిన ప్రాంతమంతా అడవి ప్రాంతం. ఎక్కడో దూరంగా అక్కడక్కడ 4-5 గుడిసెలున్నాయి. వాటిల్లో కొద్దిమంది మాత్రమే నివాసం ఉంటారు.
0: పిల్లలు, ఇటు చూడండి, ఈ రంగురంగుల పూలను గ్రామ్ఫోన్ పూలు అంటారు.
1: ఎంత బాగున్నాయో.
3: అదిగో, అక్కడ దూరంగా ఎత్తైన కొండలు కనిపిస్తున్నాయా? చూస్తున్నారా? ఆ కొండల మీద నుండి నీళ్లు కిందికు జాలువారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి చూడండి. వాటిని జలపాతాలంటారు.
0: పిల్లలు, మనం ప్రయాణం చేసిన ట్రైన్ పేరు జమ్మూ తావి ఎక్స్ప్రెస్. జమ్మూ అంటే జమ్మూ నగరం పేరు, తావి అంటే అక్కడ ప్రవహించే నది పేరు. అందుకే ఆ ట్రైన్కు జమ్మూ తావి అనే పేరు పెట్టారు.
2: నాన్న, ఇక్కడ చాలా చలిగా ఉందేంటి?
3: అవునమ్మా, వాతావరణం, పరిసరాలు ఒక్కసారిగా మారిపోయాయి కదూ. ఇది కాశ్మీర్ ప్రదేశం. ఈ చల్లని గాలి, చలి మనల్ని తాకి ఎంత మధురమైన అనుభూతిని కలుగజేస్తున్నాయి కదూ.
0: రమా, రఘు, ఇటు చూడండి, చెట్లకు చుట్టూ వేలాడుతున్న యాపిల్ పండ్లు.
1: అమ్మో, ఎన్ని యాపిల్ పండ్లు!
3: ఈ కాశ్మీర్ పట్టణం ఆపిల్ పండ్లకు ప్రసిద్ధి. ఈ కాశ్మీర్ పరిసరాల్లో చాలామంది రైతులు ఆపిల్ పండ్లనే ఎక్కువగా పండిస్తారు. అంతేకాదు, ఇక్కడ యాపిల్ పండ్లు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
0: పిల్లలు, కాశ్మీరు ఒక యాపిల్ పండ్లకే కాదు, సుగంధ ద్రవ్యాలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు మన దేశంలోనూ ఉపయోగిస్తారు.
2: సుగంధ ద్రవ్యాలంటే ఏమిటి నాన్న?
3: సుగంధ ద్రవ్యాలంటే యాలకులు, లవంగాలు, దాచిన చెక్క, జాజికాయలు మొదలైనవన్నీ సుగంధ ద్రవ్యాలు అంటారు. పిల్లలు, మన చుట్టూ ఏం కనిపిస్తున్నాయి చెప్పండి.
1: మన చుట్టూ తెల్లని కొండలు కనిపిస్తున్నాయి.
2: నాన్న, కొండలు నల్లగా ఉంటాయి కదా, మరిక్కడ తెల్లగా ఉన్నాయేమిటి?
3: ఇవి మంచు కొండలు, అందుకే తెల్లగా ఉంటాయి. కాశ్మీర్లో మంచు ఎక్కువగా కురుస్తుందిగా, ఆ మంచు గుట్టలుగా పెరిగి పెరిగి కొండలుగా ఏర్పడతాయి.
0: పిల్లలు, అటు చూడండి, ఆ మంచు కొండల పక్కనే లోయలు కనిపిస్తున్నాయి. ఆ లోయలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డవి.
3: ఆ లోయ దగ్గర ఏర్పడ్డ మంచు కొండలు ఒక్కోసారి విరిగి లోయల్లో పడుతుంటాయి. అలాంటప్పుడే ప్రమాదాలు కూడా జరుగుతాయి.
1: అమ్మా, మన మీద ఏదో కురుస్తున్నట్టుగా అనిపిస్తోంది.
0: ఇది మంచువాన. అదిగో అక్కడ చూడండి, ఎంత పెద్దగా మంచు వర్షం కురుస్తోందో.
1: అమ్మా, నాన్న, నేను ఆ మంచు ముద్దలతోటి ఆడుకుంటాను.
0: బాబు, జాగ్రత్త, ఎక్కువగా ఆడద్దు, జలుబు చేస్తుంది.
3: పిల్లలు, ఆడింది చాలు గాని, ఇక వచ్చేయండి.
2: అమ్మా, ఆ తెల్లని మంచు కొండలు

0: కింద తెల్లని దూది పరిచినట్లు విశాలంగా కనిపిస్తున్నాయి. ఏమిటమ్మా అవి?
1: వాటిని మంచు మైదానాలు అంటారమ్మా. మంచుకొండలు నెమ్మదిగా కరిగి కరిగి భూమి మీదకు చేరుకుని ఇలా మైదానాలుగా ఏర్పడతాయి.
2: అమ్మా, మేమిద్దరం అక్కడ కాసేపు ఆడుకుని వస్తాం.
1: వద్దమ్మా, ఇప్పటిదాకా మంచు ముద్రతో ఆడుకున్నారు. అయినా ఆ మంచు మైదానాలలో కాలు పెడితే మీ కాళ్ళు దిగబడతాయి.
0: అలాగా అయితే వద్దులేమ్మా.
1: మీరిద్దరూ మంచి పిల్లలు, చెప్పగానే వింటారు.
3: పిల్లలు, ఇదిగో నా చేతులు చూడండి. ఈ చెయ్యి మొద్దుబారిపోయింది, ఈ చెయ్యి తిమ్మిరెక్కింది.
0: ఎందుకు నాన్న అలా జరిగింది?
3: మంచు ముద్దల్ని చేతిలోకి తీసుకుని పట్టుకున్నాను, అందుకే ఈ చెయ్యి మొద్దుబారిపోయింది, ఈ చెయ్యి తిమ్మిరెక్కింది.
0: అవునవును, మాకు అలాగే అనిపించింది.
3: కాశ్మీర్ ప్రదేశంలో అన్ని ప్రకృతి దృశ్యాలే. ఇంత చక్కటి వాతావరణం ఉంటుంది కాబట్టే అందరూ వేసవిలో ఇక్కడికే విహారయాత్రకు వస్తారు.
0: అవును నాన్న, ఈ కాశ్మీర్ ప్రయాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేను.

0: పిల్లలు, ఇప్పుడు మనం ఎక్కడున్నామో చుట్టూ పరిశీలించి చెప్పండి.
1: ఏమీ తెలియట్లేదు నాన్న, ఎక్కడున్నాయో మీరే చెప్పండి.
0: సరే, అయితే ఇప్పుడు మనం శ్రీనగర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్మార్గ్ దగ్గరకు వచ్చాం. మీరు చూసి ఆనందించాలనుకున్న సరస్సులు ఇక్కడున్నాయి. అదిగో అటు చూడండి.
1: అమ్మో, సరస్సులు ఇంత పెద్దగా ఉంటాయా?
2: సరస్సులు పెద్దగా ఉండడమే కాదు, లోతుగా కూడా ఉంటాయి.
0: పిల్లలు, అలా పడవలో ఈ చల్లని గాలుల మధ్య విహరిస్తుంటే ఎంత హాయిగా ఉందో కదూ.
1: అవును నాన్న, మనము పడవలో వెళ్దాం.
0: పదండి మరి.
2: పడవలో ప్రయాణం చేయడం నాకు మొదటిసారే. ఎంత ఆనందంగా ఉందో! అప్పుడప్పుడు నీడలోకి చూస్తే మాత్రం చాలా భయం వేసింది.
1: పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు సరస్సులో దారి పడవన రంగురంగుల పువ్వులు నీళ్ల మీద తేలియాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటాయో.
0: పిల్లలు, మనం ఇప్పుడు కాశ్మీర్లోని దేవాలయాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన వైష్ణవి దేవాలయం చూద్దాం. పదండి. వైష్ణవి దేవాలయం కాశ్మీర్లోని కాట్రా అనే ప్రాంతంలో ఉన్నది. ఈ దేవాలయం దగ్గరలోనే ఓ నది ఉంది. ఆ నది దగ్గర అమ్మవారి చరణపాదులు ఉన్నాయి. యాత్రికులు అందరూ ఆ నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శిస్తారు.

0: నాన్న, ఇదేం దేవాలయం?
1: ఇది అవంతేశ్వరాలయం. అవంతి అంటే విష్ణుమూర్తి, ఈశ్వర్ అంటే శివుడు. ఈ ఆలయంలో ఈ ఇద్దరు దేవుళ్ళు ఉండటం వల్ల ఈ ఆలయానికి అవంతేశ్వరాలయం అనే పేరు వచ్చింది. ఇదిగో ఇక్కడ శివుణ్ణి రాధాకృష్ణులను ప్రతిష్ఠించిన ఆలయం ఉంది.

0: ఈ ఆలయం దగ్గర ఓ వింత ప్రదేశం ఉంది. అదిగో ఆ రెండు నీటి గుండాలు ఉన్నాయి చూశారా? అందులో ఒకదానిలో వేడినీళ్లు, రెండో దానిలో చల్లటి నీళ్లు ఉంటాయి.
1: పిల్లలు, ఆ నీటి గుండాల్లో దిగి ఆ నీళ్లని తాకి చూసొద్దాం రండి. జాగ్రత్తగా దిగాలి. ఇదిగో నా చేయి పట్టుకోండి, మెల్లగా మెల్లగా దిగండి.
2: నిజమే, అందులో వేడి నీళ్లున్నాయి, ఇందులో చల్లని నీళ్లున్నాయి.
0: పిల్లలు, ఈ దేవాలయం చూశారా? ఎంత పురాతనమైనదో. ఇది కాశ్మీర్లోని దేవాలయాల్లో అతి ప్రాచీనమైనది. ఈ దేవాలయంలో శుద్ధ మహాదేవ, శుద్ధ మహాదేవి కొలువై ఉన్నారు.
3: పిల్లలు, అదిగో అక్కడ చూడండి, పాండవుల్లో ఒకడైన భీముని గద, ఇంకా శివుడి త్రిశూలం ఉన్నాయి. చూసారా, వీటిని ఇక్కడ వాళ్ళు ఎంతో భక్తితో పూజిస్తారు.
0: పిల్లలు, ఇవాళ్ళతో మన 3 రోజుల కాశ్మీర్ యాత్ర అయిపోయింది. మరి ఈ కాశ్మీర్ యాత్ర మీకు సంతోషాన్ని కలిగించిందా?
4: మన కాశ్మీర్ యాత్ర చాలా సంతోషంగా ఉంది నాన్న.
1: పిల్లలు, పదండి హోటల్ రూమ్ కి వెళ్ళి సర్దుకుందాం. రేపొద్దున్నే మనం మన ఊరు వెళ్తున్నాం.
4: అలాగే అమ్మా.
5: మరొక విద్యా కార్యక్రమం 7వ తరగతి విద్యార్థుల కోసం సైన్స్ లోని జల వనరులు, జల కాఠిన్యత వింటారు.
6: అమ్మా అమ్మా, బాబాయ్ తోటకు వెళ్తున్నారు.
7: మేము కూడా బాబాయ్తో పాటు వెళ్తామమ్మా, ప్లీజ్ అమ్మా.
8: మీరు స్నానాలు చేసి తయారయ్యేసరికి బాబాయ్కి ఆలస్యమవుతుందేమో. రేపు ఉదయాన్నే నిద్ర లేచి త్వరగా తయారైతే బాబాయ్ తీసుకెళ్తారు. రాత్రంతా ప్రయాణం వల్ల బాగా అలసిపోయి ఉన్నారు కూడాను. రేపు వెళ్దురు గాని, సరేనా?
7: తోటలో చెట్లకు నీళ్లు పెట్టే పంపు వద్ద రామయ్య తాత వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు కదూ, మేము కూడా అక్కడే స్నానం చేస్తామమ్మా.
6: అవునమ్మా, అక్కడైతే చాలా నీళ్లు పోసుకోవచ్చు, ప్రయాణం అలసట తీరిపోతుంది.
7: భలే భలే, అదుగో బాబాయ్ ఇక్కడికే వస్తున్నారు. బాబాయ్, మమ్మల్ని తోటకు తీసుకెళ్తావా?
9: అలాగే శ్రావ్య. వదినా, పిల్లలు తోటలో స్నానం చేసి అక్కడే పళ్ళు ఏమైనా తింటారులే, భోజనం టైంకి ఇంటికి వచ్చేస్తాం. టవలు, సబ్బు, బట్టలు వాళ్ళకి ఇచ్చేసేయ్.
8: సరే, నీ ఇష్టం.
9: శ్రావ్య, రఘు, నేను ట్రాక్టర్ తీసేలోపు పాలు తాగేసి కావలసినవన్నీ తీసుకుని రెడీ అవ్వండి, సరేనా?
8: రఘు, ఇవిగో బట్టలు, సబ్బు. ఆటలాడుతూ నీళ్లలో ఎక్కువసేపు నానకుండా త్వరగా స్నానం పూర్తి చేయండి, సరేనా? శ్రావ్య, నీళ్లు అక్కడవి కొంచెం ఉప్పగా ఉంటాయమ్మా. ఇదిగో ఈ బాటిల్లో నీళ్లు తాగండి. జాగ్రత్త సుమా.
7: అలాగే అమ్మా.
6: థాంక్యూ. బాయ్ బాయ్.
7: బాబాయ్, క్రితంసారి మేము వచ్చినప్పుడు కొండ మీద నుంచి నీళ్లు వచ్చే చోటికి తీసుకుని వెళ్తా అన్నావు కదా, రేపు వెళ్దామా?
6: ఓ, అదా వాగు దగ్గరదా?
7: కొండవాగు, జలపాతం చాలా బాగుంటాయి. చిన్నప్పుడు ఒకసారి చూశాను, అయినా మళ్ళీ చూస్తాను, నాకు చాలా ఇష్టం. రేపు అందరం కలిసి వెళ్దామా బాబాయ్?
9: ఓ అలాగే, తప్పకుండా. రేపు పొద్దున్నే కోనేరులో స్నానం చేసి గుడికెళ్దాం, మధ్యాహ్నం వాగు దగ్గర భోజనం చేసి సాయంత్రం వరకు అక్కడే గడుపుదాం, సరేనా?
6: ఓ, పిక్నిక్ అన్నమాట. థ్యాంక్ యూ బాబాయ్.
7: కోనేరు అంటే ఏమిటి బాబాయ్?
6: కోనేరు అంటే పెద్ద బావి లాంటిది కదూ బాబాయ్.
7: నువ్వు అన్ని తప్పులు చెప్తావు బాబాయ్ని చెప్పని.
9: రఘు చెప్పింది కొంతవరకు కరెక్టే అమ్మా. కోనేరు అంటే చిన్న చెరువు లాంటిది. బావిలో లాగానే కోనేరులో నీళ్లు ఊరుతూ ఉంటాయి.
7: మన ఇంటి వద్ద కుళాయి నీళ్లు, ఊరు చివర కాలవ నీళ్లు, కొండల మీద కోనేరు వాగు, తోటలో బోరుబావి. అబ్బో, నీళ్లు ఎన్ని రకాలుగా వస్తాయో.
6: అవును, నీళ్లు అనేక చోట్ల లభిస్తాయి. వీటన్నిటినీ జల వనరులు అంటారు.
9: వెరీ గుడ్.

0: కర్రలు, సముద్రాలు, నదులు, చెరువులు, కాల్వలు, బావులు, సరస్సులు, జలపాతాలు, ఇవన్నీ కూడాను వివిధ రకాల జలవనరులు. వీటన్నిటికీ కూడాను వర్షమే మూలాధారం.
1: హాయ్, మన తోటొచ్చేసింది. ఆ బోర్ దగ్గర ఆపు బాబాయ్, ముందు స్నానం చేయాలి.
0: జాగ్రత్త, బురదలో జారకుండా నెమ్మదిగా నడవండి. ఆ బట్టలు అక్కడ దూరంగా పెట్టండి.

0: ఇంత రుద్దినా నురుగు రావడం లేదు బాబాయ్. ఒళ్ళు ఇంకా జిడ్డుగానే ఉంది.
1: కుళాయి నీళ్లలో లాగా ఇక్కడ నీళ్లు నురగవు సావ్యా, మురిగిపోయిందిలే. ఆ సబ్బు తమ్ముడికిచ్చి నువ్వు ఒళ్ళు తుడుచుకో.
0: అయ్యో అదేంటి బాబాయ్, కుళాయి నీళ్లు నురుగునిస్తాయి, బోరు నీళ్లు నురగనివ్వవా? అదేలా విచిత్రంగా చెప్తున్నావే.
1: ఇందులో వింత ఏమి లేదు శ్రావ్యా. వేరువేరు జలవనరులలో లభించే నీరు వేరువేరు లవణాలను కలిగి ఉంటుంది. ఈ లవణాల పరంగా నీటిని సాదు జలం, కఠిన జలం అని రెండు రకాలుగా చెప్తాం.
2: సాదు జలం, కఠిన జలం అంటే ఏంటి బాబాయ్?
1: మీరు స్నానం ముగించి బట్టలు మార్చుకుని రండి, ఈ పళ్ళు తింటూ మాట్లాడుకుందాం.
2: అబ్బాబా ఇంకా చాలు బాబాయ్, పొట్ట నిండిపోయింది.
0: ఇప్పుడు చెప్పు బాబాయ్, సాధు జలానికి కఠిన జలానికి తేడా ఏమిటి? దీనికి సబ్బు నురగకి సంబంధం ఏమిటి?
1: సబ్బుతో బాగా నురగ ఇచ్చే నీటిని సాధు జలమని, ఎక్కువ నురగ ఇవ్వని నీటిని కఠిన జలమని అంటారు.
0: మరైతే నురగ రాకపోయినా సబ్బు అరిగిపోయింది కదా?
1: అవును, కఠిన జలంలో సబ్బు విరిగిపోయినట్లు అవుతుంది, నురగ రాదుగాని అయిపోతుందన్నమాట.
2: కొంత తెలిసినట్లు అనిపించినా పూర్తిగా అర్థం కాలేదు బాబాయ్, కొంచెం వివరంగా చెప్పవా?
1: తప్పకుండా రఘు, జల కాఠిన్యత గురించి పూర్తిగా నాకు తెలిసినంత వరకు చెప్తాను, సరేనా?
0: సరే బాబాయ్.
1: మనకు అవసరమైన నీరు వివిధ ప్రదేశాలలో వివిధ రకాల వనరుల నుండి లభిస్తాయని మీకు తెలుసు కదా?
0: అవునవును, ఇందాక దారిలో చెప్పావు కదూ, గుర్తుంది.
2: అన్ని రకాల జల వనరులకు వర్షమే మూలాధారం అని కూడా చెప్పావు.
1: వెరీ గుడ్. మరి అన్ని వనరుల్లో నీరు త్రాగడానికి, వంట చేసుకోవడానికి ఉపయోగిస్తావా?
0: అమ్మో, సముద్రపు నీరు ఉప్పు కషాయం. సముద్రంలో ఎంత నీరున్నా మనకు అస్సలు పనికిరావు.
2: అవును, పంట కాలులలో నీరు, బావిలలో నీరు నేరుగా తాగకూడదని మా టీచర్ చెప్పారు.
1: శ్రావ్య, సముద్రపు నీళ్లు ఉప్పగా ఉంటాయని చెప్పింది కదూ, ఎందుకు అలా ఉంటాయో నువ్వు చెప్పగలవా రఘు?
0: నేను చెప్తాను బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
1: సరే చెప్పమ్మా శ్రావ్య.
0: మనం ఆహారంలో వాడే ఉప్పు సముద్రం నుండే వస్తుంది కదా, అందుకే అవి ఉప్పగా ఉంటాయి. మనం తినే ఉప్పుతో పాటు ఇంకా వేరే రకాల లవణ పదార్థాలు కూడా సముద్రపు నీళ్లలో ఉంటాయని మేము ఒకసారి వైజాగ్ బీచ్ కి వెళ్ళినప్పుడు నాన్న చెప్పారు. నిజమేనా బాబాయ్?
1: అవునర్రా, సముద్రపు నీటిలో చాలా రకాల లవణాలు కరిగి ఉంటాయి, అందుకే సముద్రపు నీరు వంటకు బట్టలు ఉతకడానికి వాడలేము. అలాగే మనకు హాని చేసే లవణాలు కూడా కొన్ని నీటి వనరుల్లో ఉంటాయి, అలాంటి నీరు కూడా వాడకూడదు.
2: హాని చేసే లవణాలంటే ఏంటి? అసలు నీటిలోకి ఎలా వస్తాయి?
1: నీ ప్రశ్న చిన్నదే అయినా చాలా పెద్ద జవాబు చెప్పాలిరా.
0: చెప్పు బాబాయ్, ఎంతసేపు అయినా పర్వాలేదు.
1: భూమిలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాల ఖనిజాలు లభిస్తాయని తెలుసు కదా?
2: అవును, గనుల్లో వేరువేరు ఖనిజాలు లభిస్తాయని సాంఘిక శాస్త్రంలో చదువుకున్నాం.
1: అలాగే వివిధ ప్రాంతాలలోని నేలల్లో వివిధ రకాల లవణాలు ఉంటాయి. ఇంకా ఇళ్ళు, పరిసరాలు, పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు కూడా నీటిలోకి చేరడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో నీటిలో ఫ్లోరిన్ ఉంటుంది.
0: అవును, ఫ్లోరిన్ కలిసిన నీళ్లు తాగితే ఎముకల వ్యాధులు, పళ్ళు పాడవడం జరుగుతుందని చాలా సార్లు టీవీలో చూపించారు. పాపం ఆ వ్యాధులు వచ్చిన వారిని చూస్తే ఎంత జాలేస్తుందో.
1: కరెక్ట్, ఆ వ్యాధినే ఫ్లోరోసిస్ అంటారు. అందుకే ప్రమాదకర లవణాలు కరిగి ఉన్న నీళ్లు తాకూడదన్నమాట.
0: ఇంతకీ కాఠిన్యత అంటే ఏమిటో త్వరగా చెప్పు బాబాయ్.
2: నీకంతా తొందరే బాబాయ్ని చెప్పని.
1: ఆ విషయానికే వస్తున్నానరా. నేలలో కూడా రకరకాల లవణాలుంటాయని చెప్పడానికే ఇదంతా. కొన్ని ప్రాంతాల్లోని నేలల్లో కాల్షియం, మెగ్నీషియం లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బైకార్బోనేట్లు, సల్ఫేట్లు, క్లోరైడ్ల రూపంలో ఉంటాయన్నమాట.
2: ఆగాగు బాబాయ్, నువ్వు మళ్ళీ అర్థమయ్యేటట్టుగా చెప్పా.
1: అలాగే అలాగే, మళ్ళీ వివరంగా చెప్తాను వినండి. కాల్షియం లవణాలు అంటే కాల్షియం బైకార్బోనేట్, కాల్షియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్ లాంటివి. అలాగే మెగ్నీషియం లవణాలు.
0: నాకు అర్థమైంది. మెగ్నీషియం లవణాలంటే మెగ్నీషియం బైకార్బోనేట్, మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్ లాంటివి కదూ?
1: వెరీ గుడ్. ఈ ఆరు రకాల లవణాలలో ఏదో ఒకటి గాని, ఒకటి కన్నా ఎక్కువ గాని నీటిలో కరిగి ఉంటే ఆ నీటిని కఠిన జలం అంటారు.
0: ఆహా, అలాగా. అలాంటి నీళ్లు సబ్బుతో నురగ ఇవ్వవన్నమాట, కాని ఎందుకలా బాబాయ్?
1: నన్ను చెప్పని మరి. ఈ కాల్షియం, మెగ్నీషియం లవణాలు ఉన్న నీటికి సబ్బు తగలగానే ఆ లవణాలతో సబ్బు చర్య జరిపి కొత్త లవణాలు ఏర్పడతాయి.
2: కొత్త పదార్థాలు ఏర్పడితే రసాయన చర్య జరిగిందని చెప్తాం కదా బాబాయ్.
1: అవునవును, లవణాలు సబ్బు చర్య జరుపుకుని ఏర్పడే కొత్త లవణాలు నురగ రాకుండా చేస్తాయి. అందుకే మనకు సబ్బు

0: విరిగిపోయినట్టు చిన్న చిన్న ముక్కలుగా నీటి మీద తేలుతున్నట్టు కనిపిస్తుంది.
1: అంటే కాల్షియం, మెగ్నీషియం లవణాలు కరిగి ఉన్న నీరు కఠిన జలం, అలాంటి లవణాలు లేని నీటిని మంచినీరు అంటారన్నమాట.
0: కరెక్ట్. కాల్షియం, మెగ్నీషియం లవణాలు లేని మంచినీటినే సాధు జలం అంటాం. ఇక అవి ఉండే నీటిని కఠిన జలం అంటాం. ఇంకోలా చెప్పాలంటే సబ్బుతో బాగా నొరగనిచ్చే నీరు సాధు జలం, సబ్బుతో బాగా నొరగ ఇవ్వని నీరు కఠిన జలం.
2: కఠిన జలం మనకి పనికిరాదు కదా, ఆ లవణాలను మనం తీసివేయలేమా?
0: కొన్ని ప్రత్యేక పద్ధతుల వల్ల తొలగించవచ్చు. ఇక నీ మొదటి ప్రశ్నకు జవాబు చెప్తాను. కఠిన జలం మొక్కలకు, బట్టలు ఉతకడానికి పర్వాలేదు, తాగడానికి మాత్రం మంచిది కాదు.
1: సబ్బుతో నొరగ రాదు కదా, బట్టలు ఎలా ఉతకగలం?
0: చాలా బాగా అడిగావు. నిజానికి సబ్బుతో నొరగరాని నీరు మనకు పనికిరావు, కానీ బట్టల సబ్బుల్లో వాడే లవణాలు వేరుగా ఉంటాయి. కాబట్టి బట్టల సబ్బు కఠిన జలంలోని లవణాలతో చర్య జరపదు గనక నొరగ వస్తుంది. కానీ కఠిన జలంలోని లవణాల మోతాదు మరీ ఎక్కువగా ఉంటే బట్టలకు కూడా వాడలేము. సరే, సబ్బులు రకాల గురించి మరోసారి ఇప్పుడైనా చెప్తాను, సరేనా? ఇప్పుడు రఘు అడిగిన రెండో ప్రశ్న, కాఠిన్యతను తొలగించడం ఎలా? అంతే కదా రఘు?
2: అంతే బాబాయ్.
0: ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు కాఠిన్యత గురించి ఇంకొక విషయం చెప్పాలి. నీటిలో కాల్షియం, మెగ్నీషియం బైకార్బోనేట్ లవణాలు మాత్రమే ఉంటే ఆ నీటికి తాత్కాలిక కాఠిన్యత ఉంది అని అంటారు. అంటే ఈ బైకార్బోనేట్ లవణాలను తేలిగ్గా తొలగించవచ్చు అని అర్థం. మిగిలిన నాలుగు రకాల లవణాలు కరిగి ఉన్న నీటికి శాశ్వత కాఠిన్యత ఉన్నదని అంటాం. అయితే బైకార్బోనేట్లు కరిగి ఉన్న నీటికి కొద్దిగా తడిసున్నాం, అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ను కలిపితే ఆ నీటిలోని కాఠిన్యత తొలగిపోతుంది.
2: ఇంకొంచెం వివరంగా చెప్పా బాబాయ్.
0: ఓ అలాగే. తాత్కాలిక కాఠిన్యత కలిగిన నీటిలో కాల్షియం, మెగ్నీషియంల బైకార్బోనేట్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ లవణాలు తడిసున్నంతో కలిసి చర్య జరపడం వల్ల కాల్షియం, మెగ్నీషియం కార్బోనేట్లుగా మారతాయి. బైకార్బోనేట్లు నీటిలో కరిగిపోతాయి, కానీ కార్బోనేట్లు నీటిలో అంతగా కరగవు. కాబట్టి వడపోయడం ద్వారా ఈ కార్బోనేట్ లవణాలను తొలగించి సాధు జలం పొందగలం. ఇలా కఠిన జలానికి తడిసున్నం కలిపి సాధు జలంగా మార్చడాన్ని క్లార్క్ విధానం అంటారు.
1: ఇంత తేలికగా కఠినత్వం తొలగిపోతుంది కదా, మరి చాలా తేలికగా ఈ సమస్య తీరిపోతుంది కదా బాబాయ్.
0: నిజమే, కానీ ఇందులో చిన్న సమస్య కూడా ఉంది. మరి నీటికి కఠినత్వం కలిగించే లవణం మోతాదును బట్టి మనం తడిసున్నం కలపవలసి ఉంటుంది. అంటే నీటిలో కాల్షియం హైడ్రాక్సైడ్ ఎక్కువైన ప్రమాదమే. మరి
2: అవునవును, సున్నపు నీరు ఒంటికి తగిలితే పక్కిపోతుంది.
1: మరి శాశ్వత కాఠిన్యతను ఎలా తొలగించవచ్చు?
0: అది కూడా చెప్తాను, వినండి. నీటిలోని కాల్షియం, మెగ్నీషియంల సల్ఫేట్స్ మరియు క్లోరైడ్స్ వల్ల నీటికి శాశ్వత కాఠిన్యత కలుగుతుంది. ఈ లవణాలను తొలగించడం కొంచెం కష్టం, అయినా అనేక విధానాల ద్వారా నీటి కాఠిన్యతను తొలగించి తాగడానికి పనికొచ్చే నీరు తయారు చేస్తున్నారు.
1: అందుకే అన్నమాట, మేము ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అమ్మ మంచినీళ్ల బాటిల్ కొని ఇస్తుంది. ఉండు, బాటిల్ అంటే దాహం గుర్తు వచ్చింది, అమ్మ ఇచ్చిన నీళ్లు తాగుదాం.
0: సరే. సోడియం కార్బోనేట్, దీనినే బట్టల సోడా అని కూడా అంటారు. దీనిని కలిపి కఠిన జలంలోని లవణాలను తొలగించవచ్చు. నవీన పద్ధతిలో శాశ్వత కాఠిన్యాన్ని రెండు పద్ధతుల ద్వారా తొలగిస్తున్నారు.
2: అంటే ఏంటి బాబాయ్, కొంచెం వివరంగా చెప్పా.
3: అలాగే అలాగే. ఒకటి అయాన్ మార్పిడి పద్ధతి, రెండు పర్మ్యూటివ్ పద్ధతి. అయాన్ మార్పిడి విధానం కొంత సంక్లిష్టమైన విధానం. ఈ విధానంలో కఠిన జలంలో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్, క్లోరైడ్ వంటి అయానులుంటాయి. ఈ అయానుల్లో ధనాత్మక అయానుల్ని రుణాత్మక అయానులతోటి, రుణాత్మక అయానుల్ని ధనాత్మక అయానులతోటి స్థానభ్రంశం చెందిస్తారు. ఇక రెండో విధానం పెర్మ్యుటేట్ విధానం. ఈ విధానంలో కఠిన జలాన్ని సోడియం పెర్మ్యుటేట్ అనే లవణం ఉన్న గరాటు వంటి పాత్ర ద్వారా పంపుతారు. పాత్ర కింది గొట్టం నుండి మంచినీరు అంటే సాధు జలం వస్తుంది. చూసారా, ఎన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇక ఈరోజు ఆపుదామా, ఇంట్లో అందరూ మనకోసం ఎదురు చూస్తుంటారు.
1: సరే బాబాయ్, రేపు పిక్నిక్ కి తీసుకెళ్తున్నావుగా. కోనేరుగుడి, కొండవాగు, జలపాతం తలుచుకుంటేనే థ్రిల్లింగ్గా ఉంది.
0: అలాగే శ్రావ్య. రఘు.
2: బాబాయ్.
0: శ్రావ్య.
1: బాబాయ్.
0: ఇంటికెళ్దామా మరి?
1: వెళ్దాం
2: బాబాయ్.
0: పదండి అయితే.
1: అమ్మా, తోటలో ఎంతసేపు స్నానం చేశామో హాయిగా ఉంది.
2: అవునవును, నా సబ్బంతా అరగదీసేసింది.
1: ఏం కాదు, నా తప్పేం లేదమ్మా. బాబాయ్ చెప్పు.

0: చెప్పాడు కదా ఆ నీళ్ల వల్లే సబ్బు అరిగిపోయిందని.
1: బాగుందర్రా, భోజనాలు వడ్డించేలోపు ఎందుకలా అయిందో నాకు కూడా క్లుప్తంగా చెప్పండి.
0: అలాగే అమ్మా, నీళ్లు మనకు అనేక రకాలుగా లభిస్తాయి. వివిధ రకాలుగా నీటినిచ్చే వాటిని జలవనరులు అంటారు. నీటిలో సబ్బునొరగ ఇచ్చే విధానాన్ని బట్టి నీటిని సాధు జలం, కఠిన జలం అని రెండు రకాలుగా పిలుస్తాం.
1: ఓహో, అలాగా.
0: సబ్బుతో బాగా నొరగ ఇచ్చే నీరు సాధు జలం, నొరగ ఇవ్వని నీరు కఠిన జలం. జల కాఠిన్యత రెండు రకాలు. అవి తాత్కాలిక కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత.
2: మిగిలింది కూడా నువ్వే చెప్పక్క.
0: నీటిలో కాల్షియం, మెగ్నీషియంల బైకార్బొనేట్లు కరిగి ఉంటే తాత్కాలిక కాఠిన్యత అంటారు. క్లార్క్ విధానంలో తడి సున్నం కలపడం ద్వారా తాత్కాలిక కాఠిన్యతను తొలగించవచ్చు.
1: ఓహో,
0: కాల్షియం, మెగ్నీషియంల సల్ఫేట్లు, క్లోరైడ్లు నీటిలో ఉంటే శాశ్వత కాఠిన్యత అంటారు. సోడియం కార్బొనేట్ కలపడం, అయాన్ మార్పిడి విధానం, పెర్మిటేట్ విధానాల ద్వారా శాశ్వత కాఠిన్యత తొలగించవచ్చు.
1: అబ్బో, చాలా విషయాలు తెలుసుకున్నారే. మరి ఇన్ని విషయాలు చెప్పాడు కదా బాబాయ్, బాబాయ్కి థ్యాంక్స్ చెప్పారా లేదా?
2: థ్యాంక్ యూ బాబాయ్.
3: మంచిదర్రా, మీరు చాలా చురుకైన పిల్లలు. రండి రండి, భోజనం చేద్దాం.
4: మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 7వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం కాశ్మీర దర్శనం, సైన్స్ లోని జల వనరులు, జల కాఠిన్యత పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: 9989342009.
0: రేడి విష్ణు 90.4 శ్రోతులందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ.
0: సో లిజనర్స్, ఈవేళ మన ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో May 23rd అంటే మరి మన చరిత్ర పుటల్ని ఒక్కసారి వెనక్కి తిప్పితే ఈ రోజుకు ఎంతో ఘనమైన, విలక్షణమైన ప్రాముఖ్యత అయితే మాత్రం ఉందండి. మరి ఈరోజు ఆ ముఖ్యమైన విశేషాలు ఏంటో మనం ముందుగా మన శ్రోతలతో మాట్లాడుకుందామా?
1: తప్పకుండా అనయ్య. మరి ఈరోజు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం, వరల్డ్ టర్టల్ డే. మరి భూమి మీద అంతరించిపోతున్న తాబేళ్లను, వాటి నివాస స్థలాలను కాపాడుకోవాలని అవగాహన కోసం 2000 సంవత్సరం నుండి అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ అనే సంస్థ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు.

0: అన్నమాట. మరి ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో, సముద్ర పర్యావరణాన్ని రక్షించడంలో తాబేళ్ల పాత్ర చాలా పెద్దది. మరి మన పురాణంలో కూడా కూర్మ అవతారానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలిసిందే కదా. అందుకే ఈరోజు మనం పర్యావరణ పరంగా చాలా గౌరవించాలి.
1: అవునమ్మా, కరెక్ట్ గా చెప్పు. ఇక మన చరిత్ర వైపు కనుక చూస్తే, సరిగ్గా 1984 మే 23న భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. మన దేశానికి చెందిన బచేంద్రీ పాల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారావిడ. ఆ రోజు ఆవిడ సాధించిన విజయం దేశంలోని కోట్లాది మంది మహిళలకి కొండంత ఆత్మవిశ్వాసాన్ని, సాహసాలు చేయడానికి గొప్ప స్ఫూర్తిని ఇచ్చింది. శారీరక మానసిక అడ్డంకుల్ని అధిగమించి ఆమె మంచు శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రోజు ఈ రోజే.
0: నిజంగా మరి అది మన దేశం గర్వించదగ్గ విషయం అన్నయ్య. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, మరి కంప్యూటర్ రంగంలో విప్లవం తెచ్చిన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను సన్ మైక్రోసిస్టమ్ సంస్థ సరిగ్గా 1995 మే 23న అధికారికంగా విడుదల చేసింది. మరి ఈ రోజు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్, వెబ్సైట్లు, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ల వెనుక ఈ జావా సాంకేతికత ఎంతగానో ఉంది. మరి గడిచిన 30 ఏళ్లలో ప్రపంచ డిజిటల్ విప్లవానికి, ఐటీ రంగ విస్తరణకు ఈ రోజు పుట్టిన ఆ లాంగ్వేజ్ పునాది వేసింది అని చెప్పుకోవాలి మనం.
1: అవునమ్మా, ఈ రోజుల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కి జావా లాంగ్వేజ్ లేదే ఏది ఉండట్లేదు. చాలా బాగా చెప్పు. అదే విధంగా ఈ రోజు రాజకీయ సామాజిక చరిత్రలోకి కనుక వెళితే, సరిగ్గా 1430 మే 23న ఫ్రాన్స్ దేశపు వీరనారి జోన్ ఆఫ్ ఆర్క్ బుర్గండియన్ల చేతుల్లో బందీగా చిక్కారు. 100 సంవత్సరాల యుద్ధంలో ఫ్రాన్స్ తరఫున అసాధారణ పోరాటం చేసిన ఈవిడ ఆ తర్వాత శత్రువుల చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన ప్రపంచ చరిత్రలో ధైర్యానికి ప్రతీకగా నిలిచిపోయింది ఈవిడ.
0: అవునన్నయ్య, ఇక అలానే 1942 మే 23న మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య స్థాయిని, వైభవాన్ని శిఖరాగ్రానికి తీసుకువెళ్లిన ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు జన్మించారు. మరి శతాధిక చిత్రాల దర్శకుడిగా తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములాకు సరికొత్త రూపురేఖలు దిద్దిన ఘనత ఆయింది. లవ్, యాక్షన్, సెంటిమెంట్, భక్తి రసం, ఇలా ఏ జోనర్ తీసుకున్నా అందులో తనదైన ముద్ర వేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఇక ఆ తర్వాతి తరం మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరకు ఎందరో స్టార్ హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చింది ఆయనే.
1: అవునమ్మా, ఆయన పేరు చెప్పగానే మనకు అద్భుతమైన పాటలు, కన్విందు చేసే విజువల్స్, ముఖ్యంగా పళ్ళు, పూలు, ఆ పూజా విధానాలు గుర్తొస్తాయి. కేవలం మా సినిమాలు మాత్రమే కాకుండా అన్నమయ్య, శ్రీరామదాస్ వంటి అద్భుతమైన భక్తి రసాలని కూడా తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల గుడ్డల్లో భక్తిభావాన్ని నింపారు. రాఘవేంద్రరావు గారి సినీ ప్రయాణం, ఆయన సృష్టించిన దృశ్య కావ్యాలు తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోతాయి. ఆయన పుట్టినరోజు కూడా ఈ మే 23వ తేదీ కావడం మన తెలుగు వారికి, సినిమా ప్రేమికులకి ఈ రోజును మరింత ప్రత్యేకంగా చేస్తోందనుకో.
0: అవునన్నయ్య, మరి దర్శకేంద్రుడి ముచ్చట చెప్పుకున్నాం కదా, ఇక ఆయన శిష్యర్క నుండి వచ్చి మరి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మరో క్రేజీ దర్శకుడు పుట్టినరోజు కూడా ఈ రోజే. మరి సరిగ్గా 1965 మే 23న తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి జన్మించారు. మరి రాఘవేంద్రరావు గారి దగ్గర అసోసియేట్ గా పనిచేసిన ఈయన ఆ తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణం, చూతమురారండి సినిమాతో దర్శకుడిగా మారి మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. మరి సినిమాను ఎంతో గ్రాండ్ గా, విజువల్ వండర్లా తెరకెక్కించడంలో ఈయన శైలి చాలా విభిన్నంగా ఉంటుంది.
1: అవునమ్మా, వైవిఎస్ చౌదరి అనగానే మనకి దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి మ్యూజికల్ హిట్స్ గుర్తొస్తాయి. ఆయన సినిమాల్లో పాటలు, వాటి పిక్చరైజేషన్, భారీ సెట్టింగ్లు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి అనుకో. టాలీవుడ్ కి ఎంతో మంది నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేసిన ఘనత కూడా ఈయనకే దక్కింది. సీనియర్ ఎన్టీఆర్ కి పరమ భక్తుడైన ఈయన ఆయన స్ఫూర్తితోనే బొమ్మరిల్లు లాంటి బ్యానర్ ని స్థాపించి వైవిధ్యమైన సినిమాని నిర్మించారు. గురువుగారైన రాఘవేంద్రరావు, శిష్యుడైన వైవిఎస్ చౌదరి ఇద్దరి పుట్టినరోజులు ఒకే తేదీ రావడం నిజంగా మన తెలుగు సినిమా చరిత్రలో ఒక అరుదైన బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ కదా.
0: అవునన్నయ్య, మరి ఈ మే 23వ తేదీకి మన తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఎంతటి విడదీయరని బంధం ఉందో చూడు. మరి సరిగ్గా అలానే 1945 మే 23న తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ గారి జయంతి. మరి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కామెడీ

0: చిత్రంలో ఆయన చూపించిన నటన అమోఘం. రంగుల రత్నం సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం టాలీవుడ్ లో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పాలి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుండి నిన్న మొన్నటి తరం హీరోల వరకు అందరితో కలిసి నటించి నవరసాలను పండించిన గొప్ప నటుడైన
1: చంద్రమోహన్ అనగానే మనకి ఎంతో మంది స్టార్ హీరోయిన్ల లక్కీ హీరోగా గుర్తొస్తారమ్మా. జయప్రద, జయసుధా, శ్రీదేవి వంటి మహా నటీమణులు తమ కెరీర్ తొలినాళ్లలో ఈయన పక్కన హీరోయిన్లుగా నటించి పెద్ద స్టార్స్ అయ్యారు. కేవలం హీరోగానే కాకుండా సిరిసిరి మువ్వ, శంకరాభరణం, పదహారేళ్ల వయసు వంటి ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ తర్వాత తండ్రిగా, బాబాయ్గా ఎన్నో సెంటిమెంట్ కామెడీ పాత్రలు మన ఇంట్లో మనిషిలా ఒదిగిపోయారు చంద్రమోహన్ గారు.
0: అవునన్నయ్య, ఇక అలానే మరి సరిగ్గా 1944 మే 23న ప్రముఖ కవి, రచయిత, పండితుడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. ఇక రేడియో మాధ్యమానికి స్క్రిప్ట్ ఎంత ప్రాణమో, దానికి ఎలాంటి సాహిత్య గౌరవం ఉండాలో ఆనాడే ఆయన ఒక దిశ నిర్దేశం చేశారు. ఆకాశవాణిలో ఆయన రాసిన లలిత గీతాలు, రేడియో నాటకాలు, సాహిత్య ప్రసంగాలు తెలుగు ఇండ్లలో రేడియోలున్న ప్రతి ఒక్కరిని కూడా దశాబ్దాల పాటు వలలాడించాయి. మరి మనలాంటి రేడియో నిర్వాహకులకు, శ్రోతలకు ఆయన ప్రయాణం ఒక నిఘంటు లాంటిదే.
1: రేడియో ప్రపంచంలో స్క్రిప్ట్ విలువ తెలిసిన మనకి ఈ విశేషం ఎంత పెద్ద పండుగ కదా. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు కేవలం రేడియోకే పరిమితం కాకుండా తెలుగు సాహిత్యంలో కథకుడిగా, విమర్శకుడిగా, నవలా రచయితగా ఎనలేని సేవ చేశారు. ఆ తర్వాత మన తెలుగు సినిమాల్లో కృష్ణావతారం, నెలవంక, రెండు జల్ల సీత వంటి చిత్రాలకు ఆయన రాసిన పాటలు ఇప్పటికీ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఆయన సాహిత్య వారసత్వమే నేటి తరం దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపంలో మనకి కొనసాగుతోంది.
0: ఇక సాహిత్య ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులకు, కథ విమర్శకు సరికొత్త దిశను చూపిన ప్రముఖ సాహితీకారుడు వాసిరెడ్డి నవీన్ జన్మించింది కూడా సరిగ్గా 1954 మే 23న. మరి తెలుగు కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అనన్యం. ముఖ్యంగా కథా సాహితీ సంస్థ ద్వారా ప్రతి ఏటా ఉత్తమ కథలను ఎంపిక చేసి కథా పేరుతో వార్షిక సంకలనాన్ని వెలువరించడంలో ఆయన పోషించిన పాత్ర అసాధారణమైంది. 3 దశాబ్దాలకు పైగా తెలుగు కథల పరిణామాన్ని, సమాజ చిత్రణను డాక్యుమెంట్ చేసిన గొప్ప సంపాదకుడు ఆయన.
1: అవునమ్మా, వాసిరెడ్డి నవీన్ గారి పేరు చెప్పగానే కథల పట్ల ఆయనకు అంకిత భావం, నిశితమైన విమర్శన దృష్టి గుర్తొస్తూ ఉంటాయి. ఎందరో కొత్త రచయితల్ని ప్రోత్సహించి తెలుగు కథకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి ఆయన నిరంతరం కృషి చేశారు. సాహిత్యం కేవలం వినోదం కోసం కాదు, సమాజ చైతన్యం కోసం అని నమ్మిన అరుదైన మేధావి ఆయన. ఈ మే 23 తేదీన అటు వెండితెర దిగ్గజాలు, ఇటు రేడియో తరంగాలు, సాహిత్య సూర్యుడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారితో పాటు కథా జగత్తుకు సంబంధించిన వాసిరెడ్డి నవీన్ గారి ముచ్చట కూడా చెప్పుకోవడం మన శ్రోతలకి ఒక పరిపూర్ణమైన జ్ఞాన విందులాగా ఉంది.
0: అవునన్నయ్య, ఇక అలానే మరి మే 23 తేదీకి ప్రపంచ విజ్ఞాన శాస్త్ర చరిత్రలోని అత్యంత కీలకమైన ప్రాధాన్యత ఉంది. సరిగ్గా 1707 మే 23న స్వీడన్ దేశానికి చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు కరోలస్ లినేయస్ జన్మించారు. ఈ భూమి మీద ఉన్న మొక్కలకు, జంతువులకు శాస్త్రీయంగా పేర్లు పెట్టే ద్వినామీకరణ పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేసింది ఈయనే. ఈయన కనిపెట్టిన విధానం వల్లే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక జీవిని ఒకే శాస్త్రీయ నామంతో పిలిచి వీలు కలిగింది.
1: అవునమ్మా, సైన్స్ చదువుకునే ప్రతి ఒక్కరికి ఈయన పేరు చాలా సుపరిచితం. మనం ప్రతిరోజు వాడే హోమోసెపియన్స్ అనే మానవుడి శాస్త్రీయ నామాన్ని ప్రతిపాదించింది కూడా ఈయనే. ప్రకృతిలోని జీవ వైవిధ్యాన్ని క్రమబద్ధీకరించి, జీవులని వర్గాలుగా విభజించి ఈయన రాసిన సిస్టమా నాచురే అనే గ్రంథం జీవశాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇంతవరకు మన శ్రోతలందరితోటి మే 23కి సంబంధించిన ఎన్నో విశేషాలు మరి పంచుకున్నాం కదమ్మా. మరి మన ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో ఒక మంచి పాట వినేసొద్దామా?
0: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన టాపిక్ లో కూడా వెళ్లబోయే ముందు మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాప్

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
1: మరి అన్నయ్య, ఈ రోజు ప్రొద్దున్నే మన రేడియో స్టేషన్ కి వస్తుంటే వీధి చివర ఒక పెద్దయిన చేతిలో తంబూరా పట్టుకుని పాతకాలపు భక్తి పాట పాడుతూ కనిపిస్తే మనసంతా ఏదో తెలియని వేదంతో నిండిపోయింది. మరొకప్పుడు మన పల్లెల్లో తెల్లవారుజామున హరిదాసుల కీర్తనలు, వీధుల్లో బుర్రకథల డప్పు చప్పుళ్ళు, రాత్రులైతే ఊరి రచ్చబండ దగ్గర వేసే వీధి నాటకాల కోలాహలం ఉండేవి. కానీ ఈరోజు ఆ ప్రాచీన కళలు, సంప్రదాయాలు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతూ ఆనాటి వీధి గాయకులు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఈ రంగుల డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయి మన కళ్ల ముందే అంతరించిపోతున్న మన అస్తిత్వాన్ని, తెలుగు సంస్కృతిని మనం పూర్తిగా మర్చిపోతున్నాం కదా?
2: అవునమ్మా, నీ మాటలు వింటుంటే నా గుండె కూడా బరువెక్కిందనుకో. ఆ రోజుల్లో మన ప్రాచీన కళలు అంటే కేవలం వినోదం మాత్రమే కాదమ్మా, అవి మన జాతి జీవన విధానం, మన సంస్కారానికి ప్రతీకలు. ఒక హరికథ కాలక్షేపం జరుగుతోంది అంటే ఊరంతా ఒక చోట కూర్చుని రామాయణ భారతాల్లోని నీతిని, ధర్మాన్ని నేర్చుకునేవాళ్ళు. ఆ హరికథకుడు పాడుతుంటే, ఆ చెక్క భజనల చప్పుడు వింటుంటే భక్తితో పాటు సమాజానికి ఒక మంచి సందేశం అందేది. అలాగే బుర్రకథల ద్వారా మన జాతీయ నాయకుల వీరగాథ, పల్నాటి యుద్ధ విశేషాలని పాడుతూ ఉంటే జనాల్లో దేశభక్తి, పౌరుషం ఉరకలేసేవి. ఈ రోజు చేతిలో 5 అంగుళాల ఫోన్ రాగానే థియేటర్లు, ఓటీటీల మాయలో పడి మన కన్న తల్లి లాంటి ప్రాచీన కళల్ని ముసలిదానిలా రోడ్డు మీద వదిలేస్తున్నాం అనుకో.
1: అవునన్నయ్య, మరి ఆ రోజుల్లో వీధి నాటకాలు వేస్తుంటే ఆ హడావుడే వేరుగా ఉండేది. మరి ఊరి మైదానంలో ఆకులు, అలములతో స్టేజ్ కట్టి మరి పెట్రోమాక్స్ లైట్ల వెలుతురులో రాత్రంతా కూడా హరిశ్చంద్ర నాటకము, కురుక్షేత్ర నాటకము వేస్తుంటే జనాలు ఇళ్ల నుంచి చాపలు సర్దుకుని వచ్చి మరీ చూసేవాళ్లు. ఇక పౌరాణిక పాత్రల డైలాగులు వింటూ సత్యం కోసం హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు చూసి ప్రేక్షకులు కళ్ళనీళ్లు పెట్టుకునేవారు. అందులోనే అసలైన మానవత్వం, నీతి దాగుండేవి. కానీ ఈ రోజుల్లో 100 కోట్లు పెట్టి తీసే సినిమాల్లో ఆనాటి వీధి నాటకాల్లో ఉన్నంత నైతిక విలువలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఆ వీధి నాటక కళాకారులు ఈరోజు కూలి పనులకు వెళ్తుంటే మన సంస్కృతిని మనమే చేతులారా చంపేసుకుంటున్నట్లు అనిపిస్తోంది కదన్నయ్యా?
2: అక్షర సత్యం చెప్పావమ్మా, కళాకారుడు ఆకలితో అలమటిస్తూ ఉంటే ఆ సమాజానికి భవిష్యత్తు

0: ఉండదు. అప్పట్లో ఒక వీధి గాయకుడు మన గుమ్మం ముందుకు వచ్చి తంబూరా మెడుతూ పాట పాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరం పిలిచి బియ్యం, పప్పులు, బట్టలు ఇచ్చి గౌరవించేవాళ్ళం. ఆ పలకరింపులోనే ఒక పెద్ద ఆత్మీయత ఉండేది. కానీ ఈరోజు మన గుమ్మం ముందుకు ఒక పేద కళాకారుడు వస్తే పనిలేదు, ముందుకెళ్ళు అని విసుకుంటున్నాం. అదే ఫోన్లో ఎవడో ముఖం తెలియని వాడు చేసే వెకిలి రీల్స్కి మాత్రం లైకులు కొడుతూ డబ్బులు తగిలేస్తూ ఉన్నాం. మన ప్రాచీన కళల్ని కాపాడుకోవడం అంటే కేవలం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కాదమ్మా, మన మూలాల్ని, మన తాత ముత్తాతల నాటి జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచుకోవడం.
1: చాలా చక్కగా చెప్పావనయ్య. మరి మన సంస్కృతి, మన గుర్తింపు పాశ్చాత్య సంస్కృతి మాయలో పడిపోయి మన పల్లె పదాలను, జానపదాలను కోల్పోతే రేపు మన పిల్లలకి మన చరిత్రను చెప్పే ఆధారాలే మిగిలవు. అందుకే మీ ఊళ్ళలో ఎక్కడైనా హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు జరుగుతుంటే కనీసం ఒక్కసారైనా వెళ్లి చూడండి. ఆ కళాకారులను ఆదరించండి, వాళ్ల మనోధైర్యాన్ని పెంచండి. ప్రభుత్వం వైపు నుంచే కాకుండా సమాజంగా మనవంతు బాధ్యతను మనం నెరవేర్చినప్పుడే మన ప్రాచీన కళలు బ్రతుకుతాయి, మన తెలుగుదనం కూడా మరతెలుతుంది.
0: అవునమ్మా, గతంలో మన పల్లెల్లో ఏ పండగ వచ్చినా, ఏ జాతర జరిగినా ఈ ప్రాచీన కళాకారుల కోలాహలంతో ఊరంతా కిటకిటలాడిపోయేది. అసలు ఆ రోజుల్లో ఎన్ని రకాల కళలు ఉండేవో కదా. పగటి వేషధారులు ఊళ్ళోకి వచ్చి రకరకాల వేషాలు వేస్తూ ఆకట్టుకునేవాళ్ళు. జంగం దేవరులు శంఖం ఊదుతూ శివతత్వాన్ని బోధించేవాళ్ళు. బుడబక్కల వాళ్ళు తెల్లవారుజామునే వచ్చి టాకరీ ఢమరకా శబ్దంతో ఊరికి మంచి జరుగుతుందని జోస్యం చెప్పేవాళ్ళు. అలాగే తోలుబొమ్మలట్లు, తెర వెనుక దీపాల వెలుతురులు ఆ తోలుబొమ్మల్ని ఆడిస్తూ రామాయణ గాథల్ని చెప్తూ ఉంటే జనాలు మంత్రముగ్ధులైపోయేవారు. కానీ ఈ రోజుల్లో అసలు ఈ పేర్లు చెప్తేనే ఇప్పటి తరం పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇవన్నీ మన కళ్ళ ముందే మాయమైపోతున్నాయి కదా.
1: అవునన్నయ్య, మరి నువ్వు పేర్లు చెప్తుంటేనే నా కళ్ళ ముందు ఆ పాత రోజులు ఒక సినిమా రీల్లా తిరుగుతున్నాయి. మరి తోలు బొమ్మలాటలు అంటే ఆ రోజుల్లో అదొక పెద్ద విజువల్ వండర్. మరి ఈనాటి 3D థియేటర్స్, గ్రాఫిక్స్ కూడా ఆనాటి తోలు బొమ్మలాటల సృజనాత్మకత ముందు సాటిరావు. అలానే చిందు యక్షగానం గాని, తప్పిటి గుళ్ళు గాని, ఆ డప్పు చప్పిళ్లకి, ఆ నృత్యాలకి పల్లెల్లో జనాలు పూనకం వచ్చినట్లు ఊగిపోయేవాళ్ళు. మరి కళాకారులు ఒంటికి రంగులు పూసుకుని, కిరీటాలు పెట్టుకుని స్టేజ్ మీదకొస్తే సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చాడా అన్నట్లు జనాలు చేతులు జోడించి నమస్కరించేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ఈ టెక్నాలజీ, ఇంటర్నెట్ వచ్చాక ఈ ప్రాచీన కళలన్నింటికీ కూడా ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. మరి వాటిని చూసే నాథుడే లేడు. దాంతో ఆ కళలను నమ్ముకున్న కుటుంబాలు ఈరోజు పొట్టకూటి కోసం ఆ కళను వదిలేసి నగరాలకి వలస వెళ్లి కూలి పనులు, వాచ్మెన్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎంతటి దౌర్భాగ్యమో కదా.
0: నువ్వు చెప్తుంటే నిజంగానే కడుపు తరుక్కుపోతుంది అనుకో. మన తాత ముత్తాతలు మనకు అందించిన ఇంతటి గొప్ప సంస్కృతి వారసత్వాన్ని మనం రోడ్డును పడేశాం. అప్పట్లో కొండారెడ్ల బుర్ర కథ లేదంటే జముకల కథ చెప్తూ ఉంటే కేవలం పాటలు మాత్రమే కాదమ్మా, అందులో ఎంతో లోతైన సైన్స్, సమాజానికి కావలసిన ఆరోగ్య సూత్రాలు, నైతిక విలువలు కూడా ఉండేవి. కానీ ఈరోజు మన సంప్రదాయాలు అన్ని కనుమరుగైపోతున్నాయి. సంక్రాంతి వస్తే గంగిరెద్దుల వాళ్ళు ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు. ఆ సన్నాయి నుక్కులకి, గంగిరెద్దులు డాన్సులకి పిల్లలంతా ఎంతో సంబరపడిపోయేవాళ్ళు. కానీ ఈరోజు పండుగలొచ్చినా వీధుల్లో ఆ సన్నాయి శబ్దాలు వినపడడం లేదు. కేవలం డిజిటల్ స్పీకర్లలో వచ్చే పాటల సౌండ్లు మాత్రమే వినిపిస్తున్నాయి. మన ఆధునికత వైపు పరిగెడుతూ మన కన్నతల్లి లాంటి ప్రాచీన సంస్కృతిని పూర్తిగా పూడ్చేస్తున్నావా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి.
1: అవునన్నయ్య, 100% నిజం. ఈ రోజుల్లో మనం వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వేలకు వేలు తగిలేస్తున్నాం. కానీ మన సొంత కూచిపూడిని గాని, మన పల్లె జానపద కళల్ని గాని కనీసం పట్టించుకోవడం లేదు. ఆనాడు రాజులు, జమీందారులు ఈ కళాకారులను పిలిచి అగ్రహారాలు, ఇనాములు ఇచ్చి పోషించేవారు. ఇక రాజుల కాలం పోయాక సమాజమే వాళ్ళని పోషించింది. కానీ ఈనాటి సమాజానికి ఫోన్ స్క్రీన్ మీద వచ్చే రీల్స్ మీద ఉన్న శ్రద్ధ మన దేశాన్ని, మన సంస్కృతిని కాపాడే కళాకారుల మీద లేకుండా పోయింది. మరి కళలు అంతరించిపోవడం అంటే కేవలం వినోదం పోవడం కాదు, మన జాతి యొక్క ఆత్మ చనిపోవడంతో సమానం.
0: పచ్చి నిజాన్ని చెప్పావమ్మా. అందుకే మన రేడియో శ్రోతలందరికీ మన ప్రాచీన కళలు అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందండి. ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్ల కోసం కాకుండా మనం ఆ కళాకారుల్ని గౌరవిద్దాం. మన ఇంట్లో జరిగే శుభకార్యాలకి హరికథల్ని, బుర్రకథల్ని, జానపద ప్రదర్శనల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి జీవనాధారం చూపిద్దాం.
1: మరి నువ్వు చెప్తుంటే నిజంగానే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నయ్య. ఈ కొత్త తరం, ఈ రంగుల ప్రపంచం మన ప్రాచీన కళల్ని ఎంత దారుణంగా వెనక్కి నెట్టేసిందో చూస్తుంటేనే చాలా బాధిస్తుంది. మరి అప్పట్లో మన వీధి నాటకాలు కానీ బుర్ర కథలు కానీ మరి పూర్తిగా లైవ్గా జరిగేవి కదా. ఇక స్టేజ్ మీద మైక్

0: ముందు నిలబడితే ఇక వెనక్కి తగ్గేదే లేదు. ఏకంగా 3-4 గంటల పాటు తప్పు లేకుండా పెద్ద పెద్ద పౌరాణిక డైలాగులను గంభీరమైన కంఠంతో చెప్తుంటే జనాలు ఊగిపోయేవాళ్లు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక చిన్న 5 నిమిషాల సీన్లో యాక్ట్ చేయాలన్నా, ఒక చిన్న డైలాగ్ చెప్పాలన్నా మన హీరోలు నటులు గంటలకి గంటలు టైం తీసుకుంటున్నారు, 100 టేక్స్ తీసుకుంటున్నారు. ఆనాటి కళాకారుల మేధస్సు ముందు ఈనాటి డిజిటల్ నటులు ఎంత చిన్నవాళ్ళు అనిపిస్తోంది కదా.
1: 100కి 100 పాళ్ళు నిజమమ్మా. ఆ రోజుల్లో స్టేజీ మీద ఎడిటింగ్లు ఉండేవి కావు, రీటేక్లు అసలే ఉండేవి కావు. ఒకసారి రంగస్థలం మీదకి పాత్ర ప్రవేశం జరిగిందంటే నటనో పాటో ప్రవాహంగా సాగాల్సిందే. ఆనాటి నటులకి జ్ఞాపక శక్తి, శబ్ద ఉచ్చారణ దైవదత్తంగా వచ్చేవి. ఈ రోజుల్లో 1 కోటి రూపాయల బడ్జెట్, గ్రాఫిక్స్, క్యార్వాన్లు, వెనక 100 మంది అసిస్టెంట్లున్నా ఒక్క డైలాగ్ సరిగ్గా చెప్పలేక అల్లాడిపోతున్నారనుకో. మరి అలాంటి నకిలీ గ్రామర్ని నెత్తిన పెట్టుకుని సాక్షాత్తు సరస్వతీ పుత్రులు లాంటి మన ప్రాచీన కళాకారుల్ని మాత్రం ఈ కొత్త తరం కాలదన్ని వెనక్కి నెట్టేసింది. ఒక రకంగా చెప్పాలంటే మన అజ్ఞానమే మన ప్రాచీన కళలకి శాపంగా మారింది.
0: నిజమే అన్నయ్య, సాంకేతికత పెరిగినంత మాత్రాన ప్రతిభ పెరగదు అని దీనివల్లే అర్థమవుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఆ రోజుల్లో ఏదైనా ఒక పల్లెటూరికి ఈ ప్రాచీన కళాకారులు వస్తున్నారు అంటే ఆ ఊరంతా ఒక పెద్ద పెళ్లి ఇల్లులా మారిపోయేది. మరి వాళ్ళు ఊర్లో 2 రోజులు ఉంటారంటే వాళ్ళు ఉండటానికి మంచి ఇళ్లను చూసి, వాళ్లకు తినడానికి రోజు ఊర్లో ఒక్కొక్కరి ఇంట్లో రకరకాల పిండి వంటలు, రుచికరమైన వంటకాలు వండి ఎంతో ఆదరంగా భక్తి శ్రద్ధలతో అతిథి మర్యాదలు చేసి సత్కరించేవాళ్ళం. కళాకారుణ్ణి సాక్షాత్తు భగవంతుడి స్వరూపంగా చూసుకునే సంస్కృతి మన పల్లెటూరిది.
1: చాలా బాగా చెప్పావమ్మా. మరి అంతరించిపోతున్న ఈ కళల గురించి, కళాకారుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక మంచి పాట వినేసొద్దామా?
0: తప్పకుండానయ్యా. లిసనర్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఒక చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
2: అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీలక్ష్మి హాస్పిటల్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా JEE మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
3: Skin and Specialty Clinics.
4: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
4: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
4: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్,
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
3: సెల్ 8500136630.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG, గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
6: డాక్టర్ PDM స్వరూప్, MD జనరల్ మెడిసిన్,
5: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్,
6: డాక్టర్ S పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
7: డాక్టర్ P ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్.
5: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లో కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఎన్నో

0: విషయాలు మాట్లాడుకుంటున్నావు, అదేవిధంగా నువ్వు కూడా చాలా మంచి విషయాలు చెప్పావమ్మా. ఆ అతిథి మర్యాదలు తలుచుకుంటేనే నోరూరుతుంది అనుకో, మనసంతా కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆ రోజుల్లో పల్లెల్లో ఉన్న ఆత్మీయత అలాంటిది. మరి కళాకారుడు ఊరొస్తే తమ సొంత చుట్టం వచ్చినట్టు చూసుకునేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఊరంతా చందాలు వేసుకుని బట్టలు పెట్టి చేతి నిండా డబ్బులిచ్చి ఎంతో సంతోషంగా సాగనింపేవారు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో చూసావా? నగరాల్లో కోట్లు సంపాదించే సినీ నటులు వస్తే వాళ్ళని చూడ్డానికి ఎగబడి పోలీసులతో లాఠీ దెబ్బలు తిని థియేటర్ల దగ్గర ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ మన ఇంటి ముందుకు వచ్చి మన సంస్కృతిని వినిపించే పేద కళాకారుడికి కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళిచ్చి ఆదరించే ఓపిక కూడా ఈ తరం మనుషుల్లో లేకుండా పోయిందనుకో.
1: అవునన్నయ్య, మరి కోట్లు తీసుకునే వాళ్ళ కోసం పిచ్చోళ్ళైపోవడం కాదు, మన మట్టి కళలను కాపాడే కళాకారులను గుండెల్లో పెట్టుకోవడమే నిజమైన సంస్కారం. మరి కొత్త తరం వేగంలో పడి మన ప్రాచీన కళల వైభవాన్ని, ఆనాటి పల్లెటూరి ఆదరణను మర్చిపోకండి. మన మూలాలను గౌరవిద్దాం. ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ఆనాటి రంగస్థల కళాకారులే కనుక లేకపోతే ఈరోజు మన తెలుగు సినిమా ఇంత మహావృక్షం అయ్యేదే కాదు.
0: అవునమ్మా, ఈరోజు మన తెలుగు సినిమా రంగం ప్రపంచ వ్యాప్తంగా ఇంతిలా వెలిగిపోతోంది అంటే దానికి కారణం ఆనాడు ప్రాచీన కళల నుండి, ముఖ్యంగా రంగస్థలం నుండి వచ్చిన ఆ మహామహుల కృషే అని గర్వంగా చెప్పుకోవాలి. ఆనాటి పాతతరం కళాకారులు ఎంతో మంది నాటకాల్లో వేషాలు వేసి ఆ అనుభవంతో వెండితెర మీద నటులుగా మారి కోట్లాది మంది ప్రేక్షకుల్ని అలరించారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి గారు, ఇలా ఒకరా ఇద్దరా మన కళ్ళ ముందు కదలాడే పాతతరం నటులంతా రంగస్థలం అనే పవిత్రమైన బడిలో చదువుకుని వచ్చిన వాళ్లే కదా.
1: అవునన్నయ్య, మరి ఎంతటి మహానుభావుల పేర్లు గుర్తు చేసావు. మరి ఒక్కసారిగా ఒళ్ళైతే పులకరించిందనుకో, మరి అప్పట్లో ఎవరైనా సినిమాలో నటించాలి అంటే ముందు దర్శకులు అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? బాబు, నీకు నాటకాల అనుభవం ఉందా, స్టేజ్ మీద నాటకాలు వేసావా అని అడిగి మరీ సినిమాల్లోకి తీసుకునేవారట. మరి ఎందుకంటే ఆ రోజుల్లో నాటకాల్లో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి స్టేజ్ మీద మైక్ లేకపోయినా ఆఖరి వరుసలో కూర్చున్న ప్రేక్షకుడికి కూడా వినిపించేలా గంభీరమైన కంఠంతో, స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో డైలాగులు చెప్పేవారు. ఇక ఆ నటనలో ఒక క్రమశిక్షణ, ఒక లోతు ఉండేవి. ఆ అనుభవమే వాళ్ళని వెండితెర మీద సజీవ శిల్పాల్లా మార్చింది.
0: అవునమ్మా, అందుకే ఆ రోజుల్లో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తే కేవలం యాక్టింగ్లా కాకుండా నిజంగా ఆ పాత్రే మన కళ్ళ ముందు తిరుగుతున్నట్టుండేది. ఎస్వి రంగారావు గారు ఘటోద్గచుడుగా వేషం వేసిన, రావణాసురుడుగా నటించిన ఆ డైలాగ్ డెలివరీ, ఆ కళ్ళల్లో హావభావాలు అన్నీ ఆనాటి రంగస్థల శిక్షణ ఇచ్చిన భిక్షే. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో చూసావా? అసలు నటన అంటే ఏంటో తెలియక్కర్లేదు, నాటకాల అనుభవం అస్సలు అక్కర్లేదు. జిమ్కెళ్ళి బాడీ పెంచడం లేదా సోషల్ మీడియాలో 4 రీల్స్ చేసి ఫేమస్ అయిపోతే చాలు, రాత్రికి రాత్రే హీరోలు హీరోయిన్లు అయిపోతున్నారు. అందుకే ఈనాటి సినిమాల్లో పాత్రల్లో ఆనాటి జీవం గానీ ఆ గంభీరత్వం గానీ ఎక్కడ వెతికినా కనిపించడం లేదు.
1: కరెక్ట్గా చెప్పావన్నయ్య. ఇక నాటక రంగం అనేది ఒక నటుడికి పురిటిగడ్డలాంటిది. మరి అక్కడ రాటు తేలిన వాడి వెండితెరను ఏలకలడు అని ఆనాటి రోజులు నిరూపించాయి. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది, డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే డబ్బింగ్లో మార్చుకోవచ్చు, ఎక్స్ప్రెషన్స్ కుదరకపోతే ఎడిటింగ్లో కట్ చేయొచ్చు. కానీ ఆనాడు నాటకాల్లో డైలాగ్ ముఖ్యం, నటన ముఖ్యం, ప్రాణం ముఖ్యం. ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి రంగస్థల కళాకారులు తమ రక్తాన్ని చెమటను ధారపోసి తెలుగు సినిమాకి ఒక బలమైన పునాది వేశారు. ఆ పునాది మీదే ఈరోజు మన ఇండస్ట్రీ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకుని మురిసిపోతోంది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఆ పునాది లాంటి నాటక రంగాన్ని, ఆ ప్రాచీన కళల్ని ఈరోజు సినిమా రంగం కానీ ప్రేక్షకులు కానీ పట్టించుకోవడమే లేదు.
0: పచ్చి నిజం చెప్పవమ్మా, కళ్ళ కట్టెలా చెప్పకూడదు. మూలాన్ని మర్చిపోతే ఏ రంగం అయినా ఎంతో కాలం నిలబడదు. అందుకే మన శ్రోతలందరికీ ఈ రోజు నుంచి మనం చూసి ఆనందిస్తున్న సినిమా వెనుక ఆనాటి వీధి నాటకాలు, రంగస్థల కళాకారుల త్యాగం, కృషి ఎంతో ఉన్నాయండి. ఆ ప్రాచీన కళల్ని, నాటక రంగాన్ని గౌరవించడం నిజంగా మన బాధ్యత.
1: అవునన్నయ్య, మరి నువ్వు చెప్తుంటే నా కళ్ళ ముందు ఆనాటి మహానటుల రూపాలు కదలాడుతున్నాయి. అసలు రంగస్థలం నుండి వచ్చి వెండి తెర మీద సంచలనాలు సృష్టించిన నటీనటుల పేర్లు ఈ రోజుకి ఒళ్ళు పులకరిస్తుందనుకో. మన నటరత్న నందమూరి తారక రామారావు గారు కాలేజ్ రోజుల్లోనే నేషనల్ థియేటర్స్ పెట్టి ఎన్నో నాటకాలు వేశారు. అలానే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారైతే చిన్నతనంలో నాటకాల్లో స్త్రీ పాత్రలు వేసి అద్భుతమైన నటనతోనే వెండితెర దర్శకుల కంటికి చిక్కి సినిమా హీరో అయ్యారు. ఇక నవరస నటనా సార్వభౌమ ఎస్వి రంగారావు గారు, మహానటి సావిత్రి గారు, వీళ్ళంతా రంగస్థలం అనే పదునైన కత్తి మీద నడక నేర్చుకుని వచ్చిన వాళ్లే కదా.
0: ఎంతటి మహాన్ భావుల పేర్లు గుర్తు చేసావమ్మా.

0: పాశ్చాత్య సరస్వతీదేవి వాళ్ల నాలుక మీద నర్తించేదా అన్నట్టుండేది వాళ్ల నటన. వీళ్లే కాదమ్మా, మన గుమ్మడి గారు, కాంతారావు గారు, అలాగే హాస్యనటులు రేలంగి గారు, రమణారెడ్డి గారు, పద్మనాభం గారు, వీళ్ళంతా రంగస్థలమ్మ పాలు తాగి పెరిగిన వాళ్లే. నాటకాల్లో వాళ్ళు పడ్డ కష్టం, నేర్చుకున్న క్రమశిక్షణే వెండి తెర మీద వాళ్ళని లెజెండ్స్గా మార్చాయి. ఆ తర్వాత తరంలో కోట శ్రీనివాసరావు గారు, రావు గోపాలరావు గారు, తణికళ్ళ భరణి గారు, వీళ్ళంతా కూడా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్లే. అందుకే వాళ్ళు డైలాగ్ చెప్తుంటే థియేటర్లలో సీట్లు బద్దలైపోయేలా చప్పట్లు కొట్టేవారు జనాలు.
1: అవునన్నయ్య, ఇక రావు గోపాలరావు గారు స్టేజ్ మీద నాటకాలు వేస్తున్నప్పుడే గిడుగు రామూర్తి గారి శైలిని, ఆ యాసని అలవాటు చేసుకుని సినిమాల్లోకి వచ్చాక విలనిజానికి ఓ కొత్త అర్థాన్నిచ్చారు. మరలని కోట శ్రీనివాసరావు గారు నాటకాల్లో ఆయన వేసిన రకరకాల వేషాల అనుభవమే సినిమాల్లో ఆయన్ని ఒక అద్భుతమైన నటుడిగా నిలబెట్టింది. మరి ఈనాటి నటులకి అలాంటి పునాది ఎక్కడుంది? ఏదో జిమ్కి వెళ్లి బాడీ పెంచామా, లేదా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతే చాలు, రాత్రికి రాత్రి హీరోలు అయిపోతున్నారు నువ్వు చెప్పినట్లు. కానీ ఆ పాత్రలో జీవం, ఆ గంభీరత్వం ఎక్కడా కనిపించడం లేదు కదా.
0: నువ్వు చెప్పింది నిజమమ్మా. ఈ రోజు మనం చూసి ఆనందిస్తున్న సినిమా వెనుక ఆనాటి వీధి నాటకాల, రంగస్థల కళాకారుల త్యాగం, కృషి ఎంతో ఉన్నాయనుకున్నాం కదా. ఆ ప్రాచీన కళల్ని, నాటక రంగాన్ని గౌరవించడం నిజంగా మన బాధ్యత. మన తాతల్ని, నాన్నల్ని తమ అద్భుతమైన కళలతో మురిపించి, వాళ్ల అలసటిని మైమర్పించిన ఆనాటి మహానుభావులు ఈరోజు ఎంతటి దీనస్థితిలో మిగిలిపోయారో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఒకప్పుడు రాజుల చేత, గ్రామాల చేత సత్కారాలు అందుకున్న ఆ చేతులు ఈరోజు కనీసం తినడానికి తిండి లేక, ఆదుకునే నాథుడు లేక పరాయి వాళ్ల ముందు చేయి చాచాల్సి వస్తుంది.
1: అవునన్నయ్య, నిజంగా మన సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. మరి కొందరైతే పొట్టకోటి కోసం తాము ప్రాణంగా ప్రేమించిన ఆ తంబురాని, డప్పుని పక్కన పడేసి ఎక్కడో నగరాల్లో కూలి పనులకు, వాచ్మెన్ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. మరికొందరు పాపం వయసు పైబడి ఏ పని చేయలేక ఆఖరికి రోడ్ల మీద భిక్షాటన చేస్తూ రోజులు వెళ్లదీస్తున్నారు. కళాకారుడి కన్నీరు ఏ దేశానికైనా, ఏ జాతికైనా మంచిది కాదు. ఆనాడు హరికథలు చెబుతూ, బుర్రకథలు పాడుతూ సమాజానికి నీతిని బోధించిన ఆ పవిత్రమైన గొంతుకులు ఈరోజు ఆకలి కేకలతో మూగబోతున్నాయి.
0: కరెక్టమ్మా, మన థియేటర్లలో నకిలీ నటన చూపిస్తూ కోట్లు సంపాదించే నటులకి పాలాభిషేకాలు చేస్తాం. వాళ్ళ పుట్టినరోజులకి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ మన మట్టి వాసన్ని, మన సంస్కృతిని కాపాడిన ఈ నిజమైన కళాకారుల ఆకలి మాత్రం పట్టించుకోం. వాళ్ళ అడుగుతోంది కోట్లు కాదమ్మా, కనీసం గౌరవంగా బతకడానికి మూడు పూట్ల తిండి. వాళ్ల కళని గుర్తించే ఒక చిన్న ఆదరణ, దాన్ని కూడా మనం ఇవ్వలేకపోతున్నాం అంటే మనం ఎంతటి స్వార్థపరులుగా మారిపోతున్నామో అర్థమవుతుంది కదా.
1: అవునన్నయ్య, మరి టెక్నాలజీ పెరిగిపోయి ప్రపంచం మన అరచేతిలోకి వచ్చేసింది, కానీ మనుషుల హృదయాలు మాత్రం చాలా చిన్నవైపోయాయి. మన సంస్కృతికి పునాది వేసిన ఈ ప్రాచీన కళాకారుల్ని మనం రోడ్డును పడేస్తే రేపు మన పిల్లలకి మన మూలాల గురించి చెప్పడానికి ఏమీ మిగలదు. కళాకారుణ్ణి కాపాడుకుంటే మన సంస్కృతిని కాపాడుకున్నట్లే.
0: కేవలం కళాకారుల దీనస్థితిని చూసి జాలిపడి వదిలేస్తే సరిపోదమ్మా, ఈ సమాజం మారాలి. నేటి యువతకి మన ప్రాచీన కళల వెనుక ఉన్న సైన్స్ని, గొప్పదనాన్ని వివరించి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అప్పట్లో ఒక బుర్రకథ విన్నా, వీధి నాటకం చూసినా అందులో కేవలం వినోదం మాత్రమే కాదు, జీవితంలో ఎలా బతకాలో నేర్పిన నైతిక విలువలుండేవి. ఈరోజు చిన్నతనం నుంచే వెస్ట్రన్ గిటార్లు నేర్పించడానికి వేలకు వేలు ఖర్చు పెడుతున్నాం. కానీ మన సొంత జానపద కళ గురించి, మన మట్టివాసన గురించి చెప్పడం పూర్తిగా మర్చిపోతున్నాం.
1: అవునన్నయ్య, 100% నిజం చెప్పావు. మరి నేటి యువతను మనం తప్పు పట్టలేం, ఎందుకంటే వాళ్ళకి మన కళల గొప్పతనం మనం సరిగ్గా చూపించలేదు. పాఠశాలల్లో, కాలేజీల్లో కేవలం పుస్తకాల చదువులే కాకుండా ఈ బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలాటలను ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్గాను లేదా సాంస్కృతిక పోటీలుగానో పెట్టి యువతను ప్రోత్సహించాలి. అప్పుడే వాళ్ళకి మన మూలాలు తెలుస్తాయి. ఇక కేవలం జానపద కళలే కాదు, మన భారతదేశంలో 8 రకాల అద్భుతమైన చారిత్రాత్మక క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల గర్వకారణం కూచిపూడితో పాటు తమిళనాడు భరతనాట్యం, కేరళ కథక్కళి, మోహిని ఆట్టం, ఉత్తర భారతదేశపు కథక్, ఒడిశా ఒడిస్సీ, మణిపూర్ మణిపురి మరియు అస్సాంకి చెందిన సత్రియ, ఈ నాట్యరీతులు ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టాయో కదా.
0: అవునమ్మా, విదేశీయులు సైతం మన దేశానికి వచ్చి సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండి ఈ నాట్య రీతుల్ని ఎంతో భక్తితో నేర్చుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుత కాలంలో మన దేశంలోనే వీటికి ఆదరణ తగ్గిపోతుంది. చాలా మంది యువతీ యువకులు వీటిని కేవలం పాతకాలపు కళలు అని కొట్టి పారేస్తూ ఉన్నారు. నిజానికి కూచిపూడి లాంటి నాట్యాల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతని ఇచ్చే అద్భుతమైన యోగాసనాలు దాగున్నాయి.

0: ఉంచుకోవడమే మన సాంస్కృతిక వారసత్వాన్ని రాబోయే తరాలకి సగర్వంగా అందించడమే నేటి యువత ముందున్న అసలైన బాధ్యత.
1: చాలా బాగా చెప్పామ్మా. మరి మన ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో అంతరించిపోతున్న ఈ ప్రాచీన కళల నుండి భారతదేశం గర్వ కారణమైన నాట్య రీతుల దాకా ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా. ఈ అన్ని విషయాలు కూడా మన శ్రోతల హృదయాల్ని తాకిందని నేనైతే మాత్రం నమ్ముతున్నాను. సో మన సంస్కృతిని కాపాడుకోవాలనే చైతన్యాన్ని ప్రతి ఒక్కరిలో నింపామని ఆశిద్దాం.
0: లిజనర్స్, మరింతవరకు ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి అంతరించిపోతున్న కళల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9667425588.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
3: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
4: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ PSR అని MDDM ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపునొప్పి జీర్ణాశయం పచ్చకమెర్లు మలబద్ధకం రక్తపు వాంతులు గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు
4: హెపటైటిస్ బి అండ్ సి టైప్ 2 మధుమేహం ఊబకాయం అధిక ట్రైగ్లిజరాయిడ్స్ మెటబాలిక్ సిండ్రోమ్ గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ ఈవెల్ బ్యాండింగ్ డైలటేషన్ చిన్నపిల్లలకు ఎండోస్కోపీ ERCP ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
4: 5000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపి కన్సల్టేషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
4: రక్త పరీక్షలలో ఎక్స్రే సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ JP రోడ్ భీమవరం.
1: సెల్ 9989342009.

0: లక్నో ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరినాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందు కలిసాం. ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
0: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
0: ఓపి కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: 9989342009.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, కాలం అనేది ఎవరి కోసం ఆగదు, కష్టపడిన వారిని నిలబెడుతుంది, ఓపిక ఉన్నవారిని గెలిపిస్తుంది, నిజాయితీగా నడిచిన వారిని గౌరవిస్తుంది, సహాయం చేసిన వారిని ఆశీర్వదిస్తుంది, అహంకారాన్ని తగ్గిస్తుంది, వినయాన్ని పెంచుతుంది. అందుకే కాలాన్ని వృధా చేయకూడదు కదండి. చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు సమయాన్ని. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, టైం ఈజ్ గోల్డ్, టైం ఈజ్ మనీ అని. అంటే కాలం అనేది డబ్బుతో, మరి డబ్బు కన్నా బంగారం కన్నా ఎంతో విలువైనది అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కాబట్టి కాలం అనేది ఎవరి కోసం ఆగదన్నమాట. మరి కష్టపడి వారిని నిలబెడుతుంది, ఓపికన్న వారిని గెలిపిస్తుంది, నిజాయితీగా నడిచిన వారిని గౌరవిస్తుంది, సహాయం చేసిన వారిని ఆశీర్వదిస్తుంది, అలానే అహంకారాన్ని తగ్గిస్తుంది, వినయాన్ని పెంచుతుంది. కాబట్టి కాలాన్ని వృధా చేయకూడదు. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మామ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈరోజు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గారి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అగ్ని పర్వతం చిత్రం నుండి ఎస్పి బాలు గారు పాడిన టైటిల్ సాంగ్ని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి మీ తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

गुल गुल नखरे।

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరి భృగు మహర్షి గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సరస్వతీ నదీ తీరంలో ఒకనాడు మహర్షులందరూ కూడా ఒక మహాక్రతువు చేశారు. మరి వాళ్లలో త్రిమూర్తుల్లో గొప్పవాళ్లెవరు అనే ఒక ప్రశ్న వచ్చింది. బ్రహ్మ, విష్ణువా, రుద్రుడా, ఎవరు గొప్పవారు అని వారి సందేహం. అయితే గొప్పవాడు అంటే దేనిలో గొప్ప? ఆర్య ధర్మంలో, అంతఃకరణంలో అత్యుత్తముడు ఎవరు? వాడే అనర్థం. అంటే 100 తలలు 1000 చేతులు ఉన్నవాడు గొప్పవాడు కాదు అని కాదు, అంతఃకరణంలో అత్యుత్తమ గుణం ఉన్నవాళ్ళు ఎవరు అని ప్రశ్న. మరి త్రిమూర్తుల 3 కూడా పరీక్ష చేసి ఉత్తముడని నిర్ణయించవలసిన బాధ్యతకు ఈ భృగు మహర్షి తగినవాడు అని వాళ్ళు ఆయనకు పనప్పగించారు. అంటే త్రిమూర్తుల్లోని తారతమ్య భేదాన్ని నిర్ణయం చేసే శక్తి ఆయనకుంది అని అర్థం. కానీ త్రిమూర్తులను పరీక్షించడం

సాహసం కాబట్టి భృగు మహర్షి సాహస లక్ష్మిని ప్రసన్నం చేసుకుని తన తపోబలాన్ని పెంచుకుని వెళ్ళాడు. మరి మొట్టమొదట ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ బ్రహ్మ ఎవరు? అనేక తపస్సులకు ఫలాన్నిచ్చేటటువంటి, ఆ ఫలాన్ని నిర్ణయించేటటువంటి ధర్మాన్ని సృష్టించాడాయన. విశ్వకర్తలైన మహర్షులను సృష్టించాడాయన. వసువులు, రుద్రులు, సిద్ధులు, సాత్యులు, విశ్వకర్మలు, విశ్వదేవతలు, పితృదేవతలు, వీళ్ళందరికీ ఆయన తండ్రి, సృష్టికర్త. మరి వాళ్ళంతా పరివేక్షించి ఆయన్ని స్తోత్రం చేస్తున్న సమయంలో భృగు మహర్షి ఆ బ్రహ్మలోక సభకు వెళ్ళాడు. ఆయన బ్రహ్మకు నమస్కరించలేదు, స్తోత్రం చేయలేదు, దర్పంగా దండమండలాలతో నిలబడ్డాడు. ఆయన వైఖరికి బ్రహ్మకు కోపం వచ్చింది. తన సభలో జగత్యుజుడైన తనను గౌరవించకుండా, నమస్కరించకుండా దర్పంగా నిలబడేసరికి భృగువు మీద బ్రహ్మకు తీవ్రమైన కోపంతో ముఖం ఎర్రపడింది. ఆ తీవ్రమైన క్రోధంతో సెగలు బయటికొచ్చాయి. అప్పుడు తన కమండలంలోని మంత్రజలం బ్రహ్మ మీద చల్లి ఆయన్ను శాంతింపజేసి చల్లబరిచాడు భృగువు. చల్లబరిచిన తరువాత ఆయనతో, ఇందుకోసమే నేనొచ్చాను, నేను చేసిన పరీక్ష పూర్తయింది అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి పార్వతీ సహితుడై ఉండి ఈశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు. మరి శివుణ్ణి స్తోత్రం చేసి నమస్కరిస్తే ఆయన ప్రసన్నుడై దగ్గరకు వచ్చి చెయ్యి జాపి కరగ్రహణం చేసి ఆసనం మీద కూర్చోమన్నాడు స్వయంగా. అయితే ఆ చెయ్యి అందుకోకుండా దర్పంగా నిలబడి మళ్ళీ ఆయన్ని చూశాట. మొదట స్తోత్రం చేశాడు, ఆయన దగ్గరికొచ్చాడు. ఆయన్ను మళ్ళీ గౌరవించలేదు. నీ గౌరవం నాకక్కర్లేదు అన్నాడు భృగువు. రుద్రుడికి ఆయన చర్య వల్ల కోపం వచ్చింది. మరి స్తుతికి ప్రసన్నుడైతే అవమానానికి క్రోధం వచ్చినట్లే, మొదటిదుంటే రెండోది ఉన్నట్లే. నేను నిన్ను మన్నించి ఆదరిస్తే నువ్వు నన్ను అవమానించావు, నిన్ను శిక్షిస్తాను అని ఆగ్రహించాడు రుద్రుడు. మరింతకీ శిక్షించాడా లేదా ఏం జరిగింది తెలుసుకుందాం. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెల్లూరు నుండి శశిప్రియారెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయ్ గారు అంటున్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు మా శ్రీవారు హరిబాబు రెడ్డి పుట్టినరోజు, మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం నుండి ఒక మనస్సుతో అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీ శ్రీవారి నటి హరిబాబు రెడ్డి గారికి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. మరి హరిబాబు రెడ్డి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు వింటున్నాం. అలానే మరి భృగు మహర్షి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామండి. మరి నేను నిన్ను మన్నించి ఆదరిస్తే నీవు నన్ను అవమానించవు, కాబట్టి నిన్ను శిక్షిస్తాను అంటూ ఆగ్రహించాడు రుద్రుడు కదా. మరి ఈ భృగువు జగత్యుజుడైన ముని, ఏ కారణం చేత ఆయన ఇలా చేశాడు? శాంతించండి ప్రభు అంటూ ఆయన్ను వారించింది అమ్మవారైన పార్వతీదేవి. ఇక శాంతించాక మౌనంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు భృగు మహర్షి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషశయనం మీద పవళించి ఉండగా ఆయన్ని చూసి కూడా స్తోత్రం చేయలేదు. పైగా ఆయనకు కాలితో తన్ని అవమానించాడు. మొదట బ్రహ్మకు నమస్కరించలేదు, శివుణ్ణి స్తోత్రం చేసినప్పటికీ అవమానించాడు. ఇప్పుడు విష్ణువును కాలితో తన్నాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు దిగి వచ్చి, తపోదన, నన్ను తన్నినందుకు కఠినమైన నా హృదయం తాకినందువలన నీ కాలు ఎంతో నొప్పి పుట్టి ఉండవచ్చు. అసలు నీ రాక చూసి నేనే వచ్చి నీకు నమస్కరించవలసింది. అలా చేయని కారణం చేత నన్ను శిక్షించి బాగు చేశావు. మరి నీ పాదం నా హృదయానికి తగులుట చేత నా హృదయంలో ఉన్న సమస్త లోకాలు పవిత్రమైనవి, కాబట్టి నీ రాకతో నేను ధన్యుణ్ణి అయినాను. ఈ రత్న సింహాసనం మీద కూర్చోవలసింది, ఉపచారాలు చేస్తాను అని అన్నాడు. ఈ సంభాషణ అంతా అయిన తర్వాత ఇక భృగువంటాడు, కరిగిపోతాడు. అంటే ఏమంటాడు అంటే కరిగిపోతాడు. సజల నేత్రాలతో విష్ణువును స్తోత్రం చేస్తాడు. నిన్ను ఎవరు పరీక్ష చేయగలడు? ఏ పరీక్షకైనా మేము ఆగలేం, కానీ నిన్ను పరీక్ష చేసే అధికారం మాకు లేదు కదా. నీవు అన్నింటికీ కూడా అతీతుడివి, త్రిగుణాలకు అతీతుడివి అని సర్వ విధాలా స్తోత్రం చేసి మళ్లీ భూలోకంలో సరస్వతి నదీ తీరానికి వచ్చి మహర్షులందరికీ విష్ణువు యొక్క మహత్తును చెప్పాడు. ఆయనే అందరిలోనూ ఉత్తముడు అని తేల్చి చెప్పాడు. ఇక భాగవతం దశమ స్కందంలో కూడా ఈ కథ ఉంది. అయితే పద్మపురాణంలో శివుణ్ణి పేర్కొనబడింది. ఇంకా అనేక పురాణాల్లో అనేక విధాలుగా ఈ కథలనేవి పేర్కొనబడ్డాయన్నమాట. మరి భృగువు పాదంలో ఉన్న నేత్రాన్ని విష్ణువు తీసేశాడు అని కొందరంటారు. మరి వెంకటేశ్వర మహత్యంలో పుట్టిన కథ అది. అలా ఏమీ చేయలేదని మరికొందరి అభిప్రాయం. అందుకే భృగువు అంతటి శక్తివంతుడయ్యారు అన్నారు. మరదంతా కేవలం పురాణమే. మరి వెంకటేశ్వర మహత్యాన్ని చెప్పడం కోసం కల్పించుండొచ్చు. ఇక లక్ష్మి వెళ్ళిపోయిందని, ఆమెకు కోపం వచ్చిందని అంటారు. మరి పూర్వ అష్టాదశ పురాణాల్లో ఎక్కడైతే ఆ గాథ అనేది లేనేలేదు. మరి ఇట్లాంటి దానికి మరొక ఉదాహరణ సత్యనారాయణ వ్రతకల్పం. మరి భక్తుల చేత మర్యాద చేయించుకోవడం కోసం ఆయన

ఎన్ని ముప్పు తిప్పలు, ఎన్ని అవస్థలు, ఎన్ని కష్టాలు పట్టాడు ఆ వ్రతకల్పం చదివితే తెలుస్తుంది. తనకు నమస్కారం చేయించుకోవటానికి ఓడను ముంచేయటం, నమస్కారం చేసిన తరువాత ఓడను తేల్చడం, ప్రసాదం తీసుకోకపోతే మళ్లీ ముంచడం. అసలు ఆయన ఇన్ని బాధలు ఎందుకు పడాలి, ఆయనకేం కర్మ, ఆయన విష్ణువే కదా అని ప్రశ్నలు కలగచ్చు. ఈ కథలు ఇలా కల్పించబడటానికి వాటిల్లో ఏదో ఒక చిన్న పరమార్థం ఉంటుంది, కానీ ఆ కల్పనంతా యథార్థంగా తీసుకోకూడదు. పురాణం ఎల్ల కాలాల్లోనూ వ్రాస్తూనే ఉన్నారు, మనం వాటిలోని సారాంశాన్ని గ్రహించి మెలకాలి. అందుకని త్రిమూర్తులను పరీక్ష చేసిన తరువాత శ్రీ మహావిష్ణువే ఈ సృష్టిలో పరమపూజ్యుడు అని, పరమ సత్యగుణ సంపన్నుడు అని నిర్ణయం చేసి చెప్పాడాయన. లిజనర్స్, మరి భృగు మహర్షి గురించి చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలా నేనడమని కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, మరి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ వీరంతా కలిసి మనకి SMS చేశారు. లలిత వైశిష్ట గారు, సూర్యకుమారి గారు వీరంతా కలిసి మనకి SMS చేశారు. మరి విష్ణు రెడ్డి వారికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు, హ్యాపీ వీకెండ్ అంటున్నారు. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మా కోసం. అల్లరి పిల్లలు చిత్రం నుండి శ్రీచక్ర శుభనివాస అనే చక్కని పాటను మరి మాణిక్యాలరావు గారికి స్పెషల్గా డెడికేట్ చేస్తూ చక్కని పాటను ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి రేవతి బలరాముల వివాహ కథ మరి చాలామందికి తెలియకపోవచ్చు కదండి. మరి రేవతి సత్యయుగానికి అంటే కృతయుగానికి చెందిన రాజకుమారి. మరి ఆమె తండ్రి పేరు కుదుద్మి. ఆయన కుశస్థలి అనే రాజ్యాన్ని పాలించేవాడు. మరి రేవతి అత్యంత రూపవతి గుణవతి కావడంతో ఆమెకు సరిజోడైన వరుడు ఈ భూలోకంలో ఎక్కడా కనిపించలేదని ఆమె తండ్రి భావించాడు. ఇక బ్రహ్మలోక ప్రయాణమయ్యాడు. మరి కాల వ్యత్యాసం విషయానికొస్తే తమ సందేహాన్ని తీర్చిదిద్దుకోవడానికి కుదుద్మి తన కుమార్తె రేవతిని తీసుకుని నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు

గంధర్వుల గానం వింటూ నిమగ్నమై ఉన్నాడు. మరి ఆ గానం ముగిసే వరకు కుదుద్మి వేచి ఉన్నాడు. ఇక గానం పూర్తయ్యాక కుదుద్మి తాను తెచ్చిన వరుల జాబితాను బ్రహ్మకు చూపిస్తూ, వీరిలో నా కుమార్తెకు తగినవాడు ఎవరో చెప్పమని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు గట్టిగా నవ్వి ఇలా అన్నాడు, రాజా, నువ్వు ఇక్కడికొచ్చి కొన్ని నిమిషాలే అయ్యుండొచ్చు, కానీ భూలోకంలో కొన్ని చతుర్యుగాలు గడిచిపోయాయి. నువ్వు తెచ్చిన జాబితాలోని వారు, వారి వంశస్థులు, చివరికి వారి పేర్లు కూడా భూమి మీద మిగల్లేదు. ఇప్పుడు భూమిపై ద్వాపర యుగం నడుస్తోంది అని చెప్తాడు. ఇక కుదుద్మి కంగారు పడుతూ, మరిప్పుడు నా కుమార్తె పరిస్థితి ఏంటి అని అడగ్క, బ్రహ్మదేవుడు, మరి ప్రస్తుతం భూలోకంలో శ్రీ మహావిష్ణువు అంశతో బలరాముడు అవతరించి ఉన్నాడు. ఆయన నీ కుమార్తెకు సరైన వరుడు అని చెప్పి సూచిస్తాడు. మరి తిరిగి భూలోకానికి వచ్చేసరికి రేవతి మరియు కుదుద్మి చాలా ఎత్తుగా, అంటే సత్యయుగంలో మనుషులు చాలా పొడవుగా ఉండేవారు కదండి, మరి ద్వాపర యుగంలోని మనుషులు చాలా పొట్టిగా ఉన్నారన్నమాట. ఇక బలరాముడు రేవతిని చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆయన తన ఆయుధమైన నాగలిని రేవతి భుజంపై ఉంచి మెల్లగా నొక్కాడు. దానితో రేవతి శరీరం కుంచుకుపోయి ద్వాపర యుగపు మనుషుల ఎత్తుకు, అంటే బలరాముడి ఎత్తుకు సరిపడగా మారిందన్నమాట. ఇక తర్వాత వేదమంత్రాల సాక్షిగా రేవతి బలరాముల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. మరి ఈ కథ ద్వారా మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే, ఒక కాల వ్యత్యాసం అనే గొప్ప విషయాన్ని ఆ కాలంలోనే వివరించాయి. మరి సత్యయుగంలో పుట్టిన రేవతి కాల ప్రయాణం చేసి ద్వాపర యుగంలో ఉన్న బలరాముణ్ణి పెళ్ళాడటం నిజంగా ఒక అద్భుతమైన ఘట్టమే కదండి. ఒక లిస్నెస్, మరి రేవతి బలరాముల వివాహం గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఇప్పుడు మనకి రేవతి బలరాములు చూడండి, మరి సత్యయుగం నుంచి ద్వాపర యుగం ఒక యుగమే పూర్తయిపోయింది, బ్రహ్మలోకానికి వెళితే అని చెప్పి అనుకున్నాం కదా. అలానే ఇప్పుడు మనకు వచ్చిన మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ కూడా మన కంట్రీ కాదండి, దేశం కానీ దేశం నుండి వచ్చింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటారా, మరి సింగపూర్ నుండి అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారండి. ఎవరంటే పాలూరి వెంకట వంశీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మామ్కి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. వంశీ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? సింగపూర్ అంతా బాగుంది కదా. మరి ఈరోజు మా వైఫ్ దీప్తి సింగపూర్లో పుట్టినరోజు జరుపుకుంటుంది, మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సింగపూర్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరంటే, మరి కిషోర్ గారు, నిమిష, శాండీ, పాండు, కార్తీక్, అలానే హష్విత, మనస, మానస, కిసాన్, ఎమ్మి, ప్రవీణ్, అలాగే వల్లి. అంతేకాకుండా మరి మా కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా దీప్తి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అని అంటున్నారు. తప్పకుండానండి. మరి సింగపూర్లో పుట్టినరోజు జరుపుకుంటున్న దీప్తి గారికి మరి మీ మిత్ర బృందం అందరి తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు. మరి దీప్తి గారు, మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే మరొక ఎస్ఎంఎస్ కూడా పంపించారు. ఎవరంటే హైదరాబాద్ నుండి పాలూరి కామేశ్వరరావు గారు, మాలతీ గారు, కమల్ కుమార్ గారు, ఉషా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయమామికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఈరోజు మా కోడలు మరి పాలూరి దీప్తి పుట్టినరోజు జరుపుకుంటోంది, సింగపూర్లో ఉన్నారు. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి మా అబ్బాయి వెంకట వంశీ, చంద్రమౌళి గారు, విశాలాక్షి గారు, గురునాథరావు గారు, స్వాతి, సందీప్, విశ్వకుమార్, నైనిక, చక్రిక, మరి కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి సింగపూర్లో ఉన్నటువంటి మీ కోడలు దీప్తి గారికి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి దీప్తి గారు, మరిన్ని పుట్టినరోజులు ఎన్నో ఎన్నో మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి వాడే వీడు చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి సిప్రా నది గురించి తెలుసుకుందాం. మరి సిప్రా నది పుట్టుకకు సంబంధించి మరి రెండు కథలు పురాణాల్లో చాలా ప్రసిద్ధి చెందాయటండి. ముఖ్యంగా ఉజ్జయిని క్షేత్ర మహత్యం గురించి చెప్పేటప్పుడు ఈ కథల్ని ప్రస్తావిస్తూ ఉంటారన్నమాట. మరి వరాహ అవతారం హిరణ్యాక్షుని వధ కథ ప్రకారం ఏంటంటే, మరి హిరణ్యాక్షుడు భూమిని దొంగలించి సముద్రం అడుగున దాచిపెట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తుతాడు. మరి వరాహస్వామికి హిరణ్యాక్షుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. మరి ఈ యుద్ధ సమయంలో వరాహ స్వామి మరి తన కోరలతో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. ఆ సమయంలో హిరణ్యాక్షుని శరీరం నుండి చిన్న రక్తపు చుక్కలు ఒక చోట పడతాయి. మరి రాక్షసుడైనప్పటికీ విష్ణువు చేతిలో చనిపోవడం వల్ల ఆ రక్తం పవిత్రమై అక్కడ నుండి ఒక జలధార పుట్టింది. అది సిప్రా నది అని ఒక కథనం. మరి సిప్రా అంటే వేగంగా ప్రవహించేది అని కూడా అర్థం అన్నమాట. ఇక రెండవ కథ విషయానికి వస్తే, మరి శివుని వేళ్ల నుండి అమృతం అంటే అమృత సంభవం మరొక ప్రసిద్ధమైన కథ అన్నమాట. అంటే శివునికి మరియు అమృతానికి సంబంధించింది. ఇది క్షీరసాగర మదనం తర్వాత జరిగిన సంఘటనగా చెప్తూ ఉంటారు. మరొకనొక సమయంలో పరమశివుడు బ్రహ్మదేవుడి కపాలం చేత పట్టుకుని భిక్షాటన చేస్తూ ఉజ్జయిని ప్రాంతంలో తపస్సు చేస్తాడు. మరి శివుడు తన చేతి వేళ్లను, ముఖ్యంగా చూపుడు వేలు, భూమిపై ఉంచినప్పుడు ఆయన వేళ్ల నుండి పవిత్రమైన అమృతధారలు ప్రవహించాయి. ఈ అమృతధారలే సిప్రా నదిగా మారాయి అని భక్తుల నమ్మకం. అందుకే ఈ నదిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ నది ఒడ్డుని ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర ఆలయం కూడా వెలిసిందన్నమాట. ఇక సిప్రా నది ప్రత్యేకత విషయానికి వస్తే, మరి క్షిప్రైవ ఫలదా యస్మాత్ సిప్రా తేనైవ కీర్తిత అంటారు. అంటే భక్తులు కోరుకున్న కోరికలను చాలా వేగంగా అంటే క్షిప్రంగా తీర్చే నది కాబట్టి దీనికి సిప్రా అనే పేరు వచ్చిందట. మరి ప్రతి 12 ఏళ్లకొకసారి ఉజ్జయినిలో జరిగే సింహస్థ కుంభమేళ ఈ సిప్రా

ఈ తీరంలోనే జరుగుతుందనమాట. మరి కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని అంటారు. కానీ సిప్రా నదిలో స్నానం చేస్తే బ్రతికి ఉండగానే పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ రెండు కథలు కూడా సిప్రా నది యొక్క దైవిక శక్తిని, వైష్ణవ మరియు శైవ సంప్రదాయాల కలయికలను కూడా తెలియజేస్తాయన్నమాట. ఓకే లిజనర్స్, మరి సిప్రా నది గురించి చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక నీనాడమైన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగార్ తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మే 23 రెండవ తరం దర్శకుల్లో ప్రఖ్యాత దర్శకులైనటువంటి లెజెండ్ మరి కోవెలమూడి ప్రకాశరావు గారి అబ్బాయి బాబు చిత్రం ద్వారా మనకు పరిచయమైన అప్పటికి నూతన దర్శకుడగు లివింగ్ లెజెండ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు. అలానే మరి హీరో రామ్ నటించిన దేవదాసు చిత్రం ద్వారా పరిచయమైన ఈనాటి దర్శకుల్లో ఒకరైన యలమంచిలి వెంకట సత్యనారాయణ గారి పుట్టినరోజు. మరి వారికి అదేవిధంగా అల్లరి నరేష్ నటించిన సీఎం టపాకే చిత్రంలో హీరోయిన్గా నటించిన హీరోయిన్ పూర్ణ పుట్టినరోజు కూడా ఈరోజే అంటున్నారు. మరి ముగ్గురికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయగలరు అంటున్నారు. మరి అదేవిధంగా మే 23 ఆ రోజుల్లో తన తొలి చిత్రంలో ఈ హీరో పక్కనే నటించాలని కోరుకుంటూ ఈయనతోనే తన సినీ ప్రయాణం మొదలైతే వారికి చక్కని గుర్తింపు లభిస్తుందని ప్రతి హీరోయిన్ ఆశించే అలనాటి అందాల నటుడు గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, కళా తపస్వియగు దర్శకులు కాశీ విశ్వనాథన్ విశ్వనాథ్ గారికి సోదరుడు అయినటువంటి మల్లంపల్లి చంద్రశేఖరరావు అనగా నటుడు చంద్రమోహన్ గారి జయంతి, ఆయనకు కూడా నివాళులు తెలియజేయగలరు అంటున్నారు. మరి సందర్భంగా 1999లో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఇద్దరు మిత్రులు చిత్రం నుండి మరి పార్థసారథి చిత్ర ఆలపించిన మణిశర్మ గారి సంగీత నిర్దేశకత్వంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం మరి బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి భృగు మహర్షి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలానే బలరాముని భార్య రేవతి గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే తూర్పుగోదావరి జిల్లా బాచవరం రాయవరం మండలం బాచవరం నుండి మరి నల్లమిల్లి వెంకటరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమం పూర్తిగా వింటున్నాం. మరి చాలా మంచి మంచి విషయాలు వివరంగా తెలియపరుస్తున్నారు. మరి అయితే ఈరోజు కాలం విలువ గురించి చాలా చక్కగా తెలిపారు. అలానే రేవతి బలరాముల కృష్ణుల గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు అని చెప్పి అంటున్నారు. మరి మీరు ఏ విషయం చెప్పినా వీణులు విందుగా మనసుకు హత్తుకునేలా గుర్తుండిపోయేలా తెలియజేస్తారు. అదే మీ ప్రత్యేకత, మీకు హృదయపూర్వక అభినందనలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ఈరోజు మా ప్రియమిత్రుడు పాలూరి కామేశ్వరరావు గారి వారి కోడలు పాలూరి దీప్తి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నామంటున్నారు. మరి వారు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి సింగపూర్లో ఉన్నటువంటి దీప్తి గారికి మీ తరపు నుండి రేడియో విష్ణు 90.4 తరపు నుండి మరొక మారు జన్మదిన శుభాకాంక్షలు. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి బలరామ దంపతుల గురించి చాలా చక్కటి విషయాలైతే తెలియజేశారు. చాలా సంతోషం అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కలనీ నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ, రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి గారు, వారి కుటుంబ సభ్యులంతా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో కాలం విలువ గురించి చాలా చక్కని వివరాలు తెలియజేశారు. మరి అలానే ఎన్నో విషయాలు, తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తున్న విజయమామకి అభినందనలు అంటున్నారు. అలానే కథానిక కార్యక్రమం కూడా చాలా చక్కగా ఉంటుంది అంటున్నారు. అలానే మరి ఈరోజు చంద్రమోహన్ గారి జన్మదినం సందర్భంగా మరి వారి జ్ఞాపకాలను మనం చేసుకుంటూ ఆయన నటించిన సిరిసిరి మువ్వ చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లు ఒక చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి ఖాజా నుండి తిరువనేదర వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఏఎన్ఆర్గా నటించిన మూవీ నుంచి ఏదైనా ఒక చక్కని పాటని అయితే మా కోసం ప్రసారం చేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. ఇకలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మహబూబ్ నగర్ నుండి పిల్లిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్ గారు, రవళి గారు, కృష్ణ గారు, మరి వినాష్, విద్వాన్ వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి పున్నమి చంద్రుడు మూవీ నుంచి ఒక చక్కని పాట అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మీరు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మాడబోయి సత్యనారాయణ, లిప్సిక, లహరి, తిరుమల, వర్షిణి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. మరి జాతక రత్నం మిడతంబొట్ల చిత్రం నుండి ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ

FM 90.4. రేడి విష్ణు శ్రోతలందరికీ హలో అండి, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? సరే, మీరు ఈ రోజున ప్రపంచంలో జరిగే వింతలు ఇంకొక మూడు వింతలతోటి నేను వచ్చేసాను. మరి ఆ వింతలు ఏంటో చూసేద్దామా? మెదడు లేదు, గుండె లేదు, ఎముకలు కూడా లేవు, ఇది సముద్రాన్ని ఏలుతోంది, ఇదొక అమరజీవి. ఇదేంటో అనుకుంటున్నారా? అదేనండి, జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ ప్రతి సముద్రంలోనూ, అంతేకాకుండా ఆర్కిటిక్ మంచు నీళ్ల నుండి 7,000 మీటర్ల లోతులో జీవిస్తూ ఉంటుంది. ఈ జెల్లీ ఫిష్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కసారి చూసేద్దాం. ఈ జెల్లీ ఫిష్ కి మనలాంటి అవయవాలు ఏమీ లేవు, కానీ 60 కోట్ల ఏళ్ల నుండి ఇది సర్వైవ్ అవుతోంది. దీనికి మెదడు, గుండె, వెన్నుముక లేకపోయినా శరీరం అంతా నెర్వ్ నెట్ అనే నరాల వల ఉంటుందండి. అదే కాంతి, వాసన, టచ్, గ్రావిటీ సెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక టెంటికల్ ముట్టుకుంటే మొత్తం బాడీ అంతా కూడా రియాక్ట్ అయిపోతుంది. ఆశ్చర్యం ఏంటి అంటే నోరు, మల ద్వారం ఒక్కటే. ఆహారం తిని జీర్ణం చేసుకుని అదే వ్యర్థ పదార్థాలని అదే దారిలో బయటికి పంపుతూ ఉంటుంది. దీనికి ఊపిరితిత్తులు, మొప్పలు లేని కారణంగా చర్మం ద్వారానే

నీటిలో కరిగున్న ఆక్సిజన్ ని నేరుగా పీల్చుకుంటుంది. బెల్ లాంటి శరీరాన్ని ముడుచుకుని నీళ్లని బయటికి తోసి రాకెట్ లాగా ముందుకెళ్తూ ఉంటుంది. గంటకి 8 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్లగలదు, కానీ ఎక్కువగా సముద్ర ప్రవాహాలతో కొట్టుకుపోతూ ఉంటుంది. దీని జీవిత చక్రం అసలైన వింత ఇక్కడేనండి. జెల్లీ ఫిష్ జీవితం 2 రూపాల్లో ఉంటుంది. మొదటి స్టేజ్ లో గుడ్డు పొదిగితే చిన్న లార్వా వస్తుంది. అది సముద్రం అడుగున రాయికి షెల్ కి అంటుకుని ఒక రకమైన కణజాలం అవుతుంది. నెలలు ఏళ్ళు అలాగే ఉండి నాచు తింటూ ఉంటుంది. రెండో స్టేజ్ ఏంటంటే, ఒకవేళ ముసల్ది అయిపోయాక లేదంటే ఏదన్నా గాయం తగిలినా ఆకలేస్తే మాత్రం చనిపోదు. తన కణాలన్నీ తిరిగి పాలిప్ స్టేజ్ కి వెళ్లిపోతాయి. పాలిప్ అంటే చిన్న పిల్ల స్టేజ్ లోకి వెళ్లిపోతాయి. అక్కడి నుంచి మళ్లీ యవ్వనంలోకి వస్తుంది. అంటే ఇది చావదు. వ్యాధి వస్తే తినేస్తే తప్ప. థీరీ ప్రకారం ఒక్క జెల్లీ ఫిష్ అనంతకాలం బతుకుతుందండి. శాస్త్రవేత్తలు దీన్ని బయోలాజికల్ ఇమ్మోర్టల్ అని అంటూ ఉంటారు. ఈ జెల్లీ ఫిష్ లో అత్యంత ప్రమాదకరమైనవి 3 రకాలున్నాయి. అవేంటంటే బాక్స్ జెల్లీ ఫిష్. ఇవి ఎక్కువగా ఎక్కడుంటాయో తెలుసా? ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్. విషయం ఏంటంటే ఇది ప్రపంచంలో అత్యంత విషపూరిత జీవి. ఈ జెల్లీ ఫిష్ లో 60 మందిని చంపే విషం ఉంటుంది తెలుసా? ఈ విషం వల్ల మనిషి ఇది తగిలిన 2 నుంచి 5 నిమిషాల్లో గుండెగిపోతుంది. నొప్పి ఎంత ఉంటుందంటే ఒంటి మీద యాసిడ్ పోసినట్టు. బతికిన వాళ్ళైతే మాత్రం చావే బెటర్ అంటారండి. రెండోది పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. ఇది 4 రకాల జీవులు కలిసినట్లు ఉంటుంది. నీలం రంగు బెలూన్ లాంటి సెయిల్ ఉంటుంది. గాలికి సముద్రం మీద ప్రయాణిస్తూ ఉంటుంది. విషయం ఏంటంటే ఇది చనిపోయిన తర్వాత కూడా వారాల పాటు విషం ఉంటుంది. బీచ్ లో కనిపిస్తే తొక్కకూడదు. మూడోది ఇరుకంజి జెల్లీ ఫిష్. దీని సైజు 1 సెంటీమీటర్ మాత్రమే, అంటే మన చేతి గోరంతన్నమాట. అందుకే కనిపించదు. ఇది కుట్టిన 30 నిమిషాలకి మొదలవుతుంది. వీపు నొప్పి, వాంతులు, చెమట, చచ్చిపోతాననే భయం. ఈ ఫిష్ చాలా చిన్నది కాబట్టి స్విమ్ సూట్ లో లోపలికి కూడా వెళ్లిపోతూ ఉంటుంది. ఈ జెల్లీ ఫిష్ వల్ల ప్రమాదమే కాదండోయ్, ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. జెల్లీ ఫిష్ నుంచి గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్ ని కనుగొన్నారు. దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. దీన్ని కొలాజెన్, యాంటీ ఏజింగ్ క్రీముల్లో కూడా వాడుతూ ఉంటారు. విన్నారుగా జెల్లీ ఫిష్ లో ఉండే వింతలు, విశేషాలు. మరి మీకోసం మరో వింతతో మళ్ళీ మీ ముందుంటాను.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: మరో వింత కోసం రెడీగా ఉన్నారా? అదేనండి, మరో వింత అయితే మాత్రం తీసుకొచ్చేసాను. యానార్ డాగ్ అంటే అజేరీ భాషలో మండే కొండ అని అర్థం. 4000 ఏళ్లుగా ఈ కొండ మండుతూనే ఉందట. ఇది మనిషి పెట్టిన మంట కాదుండో, ప్రకృతి పెట్టిన మంట. అప్పటి నుండి ఒక్క సెకను కూడా ఆగకుండా మండుతూనే ఉంది. ఇదెక్కడో తెలుసా? అజర్బైజాన్ దేశంలో అప్షెరోన్ ద్వీప కల్పంలో బాకు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉందట. ఎంత విచిత్రం కదా! దీని సైజు 10 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు. విచిత్రం, దీని ఉష్ణోగ్రత మంట పైభాగం నుండి 900 డిగ్రీల సెంటీగ్రేడ్, కానీ 1 మీటర్ దూరంలో నిలబడితేనే వేడి తగులుతుంది. అసలు ఇది అంతకాలం నుండి ఎందుకు మండుతోంది? సైన్స్ ప్రకారం ఎన్నో థీరీలున్నాయండి, అవి ఒక్కసారి చూద్దాం. అప్షెరోన్ ద్వీపకల్పం కింద ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వలున్నాయి. అజర్బైజాన్ ఆయిల్ గ్యాస్ కి ఫేమస్ అవడానికి కారణం కూడా ఇదే. ఇయనార్ డాగ్ కొండ ఇసుక రాతితో ఏర్పడింది. ఈ రాయిలో సన్నని సహజ పగుళ్లున్నాయి. వాటి నుంచి మీథేన్, ఇతర హైడ్రోకార్బన్ గ్యాస్ 24/7 లీక్ అవుతూనే ఉంటుంది. అసలు ఇక్కడ నిప్పు ఎలా అంటుకుంది అంటే ఎవ్వరికి తెలీదు. ఒక ఊహాజనితంగా పిడుగుపాటు వల్ల ఇక్కడ మంట అంటుకుందని అంచనా. ఈ మంట ఎందుకు ఆరదంటే, ఇక్కడ భూమి కింద అంతులేని నిల్వ ఉంది. గ్యాస్ సప్లై ఆగదు. వర్షం పడినా, మంచు కురిసినా, ఇసుక తుఫాన్ వచ్చినా గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది. వింత ఏంటంటే, మంట మండడానికి కింద బొగ్గు నిక్షేపాలు ఏమీ లేవు. నేరుగా రాతి సందుల నుండి మంటొస్తూ ఉంటుంది. అందుకే దగ్గరగా వెళ్ళినా కూడా కాళ్ళు కాలవు, వేడి తగలదు. ఎందుకంటే మంట లీన్ బర్న్ అవుతుంది, అంటే గ్యాస్ మాత్రమే మండుతోంది, చుట్టూ ఉన్న గాలిని వేడి చేయట్లేదు. ఇది చాలా వింతగా ఉంది కదండి. మరి మన రేడియో విష్ణు శ్రోతలందరి కోసం మరొక వింతతో మళ్ళీ కలుస్తాం.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemkalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemkalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
2: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
3: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.

0: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడి విష్ణు 90.4.
0: సో లిజనర్స్, మరో వింత కోసం రెడీగా ఉన్నారా? సో ఇప్పుడు నేను చెప్పే వింత ఏంటి అంటే, ప్రపంచంలో ఎన్నో వింతలు, మనం రేడియో విష్ణు 90.4 ద్వారా ఈ వింతలని రోజుకో 3 వింతలు పెరగటం మీకు వినిపిస్తున్నాం కదా. సో మీరందరూ కూడా ఆనందిస్తున్నారు కదా. సరే, వేసవి రాగానే ఒక సరస్సు 365 రంగురంగుల కొలనులుగా విడిపోతుంది. ఇది నిజం అండి, దీన్నే చుక్కల సరస్సు అంటారు. ఇది ఎక్కడుందంటే బ్రిటిష్ కొలంబియా కెనడాలో ఉంది. దీని సైజు 0.7 కిలోమీటర్ల పొడవు, 0.25 కిలోమీటర్ల వెడల్పు. దీని లోతు చలికాలంలో 3 మీటర్లు, వేసంకాలంలో 0.3 మీటర్లు. అసలు వింత ఏంటంటే, చలికాలంలో ఈ సరస్సు నార్మల్ గా నీలం రంగులో ఉంటుంది. వేసవి రాగానే అక్కడ క్లైమేట్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటుతుంది. సరస్సులోని నీరు 80% ఆవిరైపోతుంది. అప్పుడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఈ సరస్సులో ప్రపంచంలోనే అత్యధిక మినరల్ సాంద్రత ఉన్న నేచురల్ లేక్లలో ఇది కూడా ఒకటండి. ఈ సరస్సులో మెగ్నీషియం సల్ఫేట్ చాలా ఎక్కువ, అలాగే కాల్షియం, సోడియం సల్ఫేట్, సిల్వర్, టైటానియం కొద్ది కొద్దిగా ఉన్నాయి. నీరు ఆవిరి అవ్వగానే ఈ మినరల్స్ గట్టుగట్టుకుపోతాయి. కానీ అన్ని ఒక్క చోట గట్టుగట్టు ఉండవు, ఒక్కొక్క మినరల్ ఒక్కొక్క చోట క్రిస్టలైజ్ అవుతాయి. దాంతో తెలుపు, లేత నీలం, పసుపు, ఆకుపచ్చ, ముద్ర ఆకుపచ్చ, నీలం, గోధుమ, నారింజ, ఇలా రంగురంగుల్లో ఇవి మెరుస్తూ కనపడతాయి. ఒక లెక్క ప్రకారం 365 చుక్కల సరస్సు అంటారు. దానికి కారణం ఏడాదిలో రోజులన్నీ చుక్కలని. కానీ నిజానికి వేడిని బట్టి 300 నుండి 400 దాకా మారుతూ ఉంటాయి. పైనుండి డ్రోన్ షాట్ తీస్తే చిరుతపులి రంగుల్లా కనపడుతూ ఉంటుంది. ఇది చిత్రంగా ఉంది కదండి. మరి ఇటువంటి వింతలు మీకోసం మరెన్నో, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వద్దే వద్దు, నూనె వస్తువులు అస్సలు వద్దు.
2: బిర్యానీలు, పకోడీలు ఈ కాలానికి సెట్టవో.
1: కడుపులో మంట ఒళ్ళంతా సెగలు.
2: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ లిసనర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఆయన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కావడంతో ముగ్గురు మెగా సోదరులు ఒకే వేడుకలో సందడి చేయడం అభిమానుల్ని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇక విజయవంతమైన వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి బాబీ కుల్లి కలయికలో రూపొందుతున్న చిత్రమిది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ నారాయణ్ నిర్మిస్తున్నారు. పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ఈ నిర్మాత తొలి తెలుగు చిత్రమిది. అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇక ముహూర్తపు సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ క్లాప్ నివ్వగా చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ దర్శకులు బి గోపాల్, కోదండ రామిరెడ్డితో కలిసి నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్ ని అందజేశారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి తన కెరీర్ లోని అత్యంత శక్తివంతమైన పాత్రని ఇందులో పోషిస్తున్నారని దర్శకుడు బాబీ కొల్లి ఈసారి మరింత విస్తృతమైన పరిధి ఉన్న కథని సిద్ధం చేస్తారని సినీ వర్గాలు తెలిపాయి. మరి ఈ సినిమా కోసం చిరంజీవి శారీరకంగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. ఇక శుక్రవారం నుండి రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవం తర్వాత చిరంజీవి ఎక్స్ లో ఓ పోస్ట్ ని పంచుకున్నారు. ఈ రోజు కళ్యాణ్ బాబుకి నాకు మధ్యలో క్లాప్ బోర్డ్ కనిపిస్తుంటే 30 ఏళ్ల క్రిందట ఇదే సన్నివేశం రివర్స్ లో జరిగిన సందర్భం గుర్తుకొస్తోంది. సమయం తీసుకుని ఉప ముఖ్యమంత్రి హోదాలో నా 158వ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొని క్లాప్ కొట్టినందుకు కృతజ్ఞతలు అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు చిరు. పవన్ కళ్యాణ్ కథనాయకుడిగా పరిచయమైన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం చిరంజీవి క్లాప్ తో ప్రారంభమైంది. మరి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పోస్ట్ ని పంచుకున్నారు చిరంజీవి. రీజనల్స్ మరెడీ ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ట్రాన్స్ఫర్ త్రిమిత్రులు చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు వడ్డే నవీన్. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం ఇది. దీన్ని తనే స్వయంగా నిర్మించారు. కమల్ తేజ నర్ల దర్శకత్వం వహించారు. ఇక రాజసింగ్ నాయిక. మరి చిత్రం జూన్ 19 రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్ లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వడ్డే నవీన్ మాట్లాడుతూ, ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది, ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా అన్నారు. లిసనర్స్, మరి రాజసింగ్ వడ్డే నవీన్ నటిస్తున్న ట్రాన్స్ఫర్ త్రిమిత్రుల మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి.

ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. నటుడు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం జీడిఎన్. జీడి నాయుడు అనేది ఉపశీర్షిక. మరి సినిమాకి కృష్ణకుమార్, రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. మరి మేరకు ఇన్స్టాలో ఓ పోస్టర్ ను ఆవిష్కరించింది. విజన్ ఆవిష్కరణ వారసత్వం అనే క్యాప్షన్ తో ఈ చిత్రం జులై 17 విడుదల కానుందని పేర్కొంది. ఈ సినిమాలో దుషారా, విజయన్, ప్రియమణి, సత్యరాజ్, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేసి ద ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన జీడి నాయుడు బయోపిక్ నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు తెలిపింది చిత్ర బృందం. లిసనర్స్, మరిన్ని ఫిల్మ్ మిస్టర్స్ కబే మీద మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నీరసమా, నిస్సత్తువా, వద్దొద్దు.
1: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
2: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
1: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: భయం వినోదంతో కూడిన అద్భుత కుటుంబ కథా చిత్రం ఆత్మకథ. ఇదొక సామాన్యుడి జీవిత కథగా ఉంటుంది అన్నారు నటుడు జెమినీ సురేష్. ఆయన, రూప ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ గడ్డడి తెరకెక్కించారు. అర్ధం వారాహి సుమిస్ నిర్మించారు. పృథ్వీ, సమితా గాంధీ, ధనరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి సినిమా త్వరలోని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోని ఇటీవల హైదరాబాద్ లో ట్రైలర్ ని విడుదల చేశారు. మరి సందర్భంగా హీరో జెమినీ సురేష్ మాట్లాడుతూ, ఈ చిత్రంతో హీరోగా మారడం శివుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఇది ఓ ఇంట్లో జరిగే కథగా బలమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మరి దీన్ని తప్పకుండా థియేటర్లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, నటులు కెవి ప్రదీప్, సమిట గాంధీ తదితరులు పాల్గొన్నారు. లిజనర్స్, మరి జెమినీ సురేష్ నటిస్తున్న ఆత్మకథ మూవీ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. భారతీయ పురాణాలు, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తుల నేపథ్యంలో ఓ సాహస గాథగా రూపొందుతున్న చిత్రం నాకబంధం, ద సీక్రెట్ ట్రెజర్. విరాట్ కర్ణ హీరోగా నటించారు. దబా నటేష్, ఐశ్వర్య మేనన్ కథనాయకులు. అభిషేక్ రామ దర్శకత్వం వేస్తున్నారు. ఇక కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తుంది. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్ని చేసుకుంటోంది. జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సముద్ర పోరాటాలు, తెగల మధ్య యుద్దాలతో భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు చూడని సాహసోపేతమైన ఘట్టాలు ఇందులో ఉంటాయని సినీ వర్గాలు తెలిపాయి. లిజనర్స్, మరింతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ అంటాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: ఒక చక్కని మ్యూజికల్ ట్రీట్ ఓకే లిజనర్స్ మరి మన తీన్మార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
2: డాక్టర్ సింధు నారాయణ ఎంబీబీఎస్ ఎండి డిబిఎల్ చర్మ వ్యాధి నిపుణులు
1: చర్మ సమస్యలు వెంట్రుకల సమస్యలు చిన్న పిల్లల చర్మ సమస్యలు గోల్డ్ సమస్యలు చూడబడును
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్థోస్కోపీ కీళ్ల వాతం సయాటిక డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును
2: ఆరోగ్యశ్రీ ఇహెచ్ఎస్ ఆరోగ్య భద్రత ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం
1: సెల్ 8500136630
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్ ఈ రోజు మన థీమ్ మార్ ప్రోగ్రామ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసి నాని మరియు కీర్తి సురేష్ జెండగా నటించిన నేను లోకల్ మూవీ నుంచి

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు.

0: ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: సిద్ధార్థ్ మరియు కైరాధ్వని జంటగా నటించిన సిరాషన్ మూవీ నుంచి రాతన్ లంబియన్ సాంగ్. ఈ సాంగ్ కి లిరిక్స్ రాసినది, సంగీతాన్ని అందించినది తన్షిక్ గారు. అలాగే గుబిన్ మరియు అసిస్ కౌర్ పాడిన ఈ పాట మీ అందరి కోసం. లిజనింగ్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
1: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
0: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తీర్చుకోండి.
1: తాటి ముంజలు ఆరోగ్యం యొక్క ఖజానాలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: జేక్స్ గారు, అలాగే శ్రీరామ్ గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం. డిజ్నీ టర్న్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఓకే లిజన్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి, మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుందండి, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

చేపల్ని అందంగా అలంకరణలో భాగంగా చేసుకోవడం ఎలానో నేర్పించారు. ఆధునిక వ్యాపార సూత్రాన్ని అందిపుచ్చుకున్న ఆ మత్స్యకార మహిళలు సాధించిన విజయం గురించే ఇవాళ మన టాపిక్. మరి ఆ విజయం ఏంటో తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
0: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
1: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి
0: చల్లని మాటలతో, కమ్మని పాటలతో.
1: బీచ్ ఎంతనే ఉంది, మన రేడియో విష్ణు 90.4
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిజనర్స్, బంగారు చేపలతో భలే వ్యాపారం.

ఎలా చేశారో తెలుసుకుందాం. వాళ్ళెవ్వరూ పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, అలానే భారీ పెట్టుబడులు పెట్టలేదు. కేవలం కుటుంబ వ్యాపారానికి ఆధునికత జోడించి కొత్త పుంతలు తీసుకొస్తున్నారంతే. ఇంతకీ ఈ ఎక్వేరియం తొట్టెల తయారీ ఆలోచన ఎలా వచ్చిందో ఈ బృందంలో కీలక పాత్ర పోషిస్తున్న యాట్ల సుజాత గారి మాటల్లోనే తెలుసుకుందాం. మా మగవాళ్ళు సముద్రంలోకి వేటకు వెళ్తే మేమింట్లో ఉండేవాళ్ళం. పాతతరం ఆడవాళ్ళు అయితే వీధి వీధి తిరిగి చేపలు అమ్మేవాళ్ళు. కానీ మాలో ఎక్కువ మంది ఇంటికే పరిమితం అయిపోయాం. కానీ అలా అని ఇంటికే పరిమితం అయితే ఏం లాభం చెప్పండి? అందుకే పైడిమాంబ మత్స్యకార మహిళా సొసైటీ పేరుతో ఒక పొదుపు సంఘాన్ని ప్రారంభించుకున్నాం. అందరం కలిసి పొదుపు చేసుకుని 1,000 రూపాయలు దాచుకున్నాం. చేపల గురించి పరిజ్ఞానం మాకు ఎలాగూ ఉగ్గుపాలతో పెట్టిన విద్యే కదా, ఆ దిశగా ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకున్నాం అందరం. అధికారుల్ని అడిగితే ఏ చిన్న పరిశ్రమ పెట్టుకున్నా మేము మీకు అండగా ఉంటామంటూ నమ్మకమిచ్చారు. సబ్సిడీ కూడా అందిస్తామని మాటిచ్చారు. అలా మా పొదుపు సంఘంలోని 23 మంది మహిళలకు ప్రభుత్వం కాకినాడలో శిక్షణ అందించడం మొదలుపెట్టింది. అంతవరకు మాకు తినే చేపల గురించి మాత్రమే తెలుసు, కానీ మేమిక్కడ శిక్షణ తీసుకున్నది వాటి గురించి మాత్రమైతే కాదు, అలంకరణగా ఉపయోగించే చేపల గురించి తెలుసుకున్నాం. వాటితో చేపల తొట్టెల తయారీ గురించి కూడా తెలుసుకున్నాం. అలంకరణ చేపలకు ఏ ఉష్ణోగ్రతలు అనువుగా ఉంటాయి, చేప పిల్లల వృద్ధి చేయడానికి ఎలాంటి నైపుణ్యాలు కావాలి, ఎలాంటివి పాటించాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. వాటితో పాటు అద్దాలు కత్తిరించి వాటికి నగిషి అద్ది పెట్టెలుగా తయారు చేయడం, వాటిలో మొక్కలు, రంగురాళ్ళు, లైట్లు అమర్చడం వంటి విషయాల్లోనూ శిక్షణ తీసుకున్నాం. ఒకవేళ చేపలకు ఏమైనా వ్యాధులు వస్తే వాటిని నివారించడం కూడా ఎలానో తెలుసుకున్నాం. ఈ నైపుణ్యాలతో కొన్నేళ్ల క్రితం విజయనగరం జిల్లా బెస్తా కాలనీలో ఆక్వేరియం అమ్మే దుకాణాన్ని ప్రారంభించాం. మా శిక్షణ మరియు శ్రమ రెండూ వృధా అవ్వలేదు. చేపల తొట్టెలు కొనేందుకు ఎంతో మంది ఇష్టంగా వస్తున్నారు. రోజు 3 చొప్పున దుకాణంలో ఉండి ఈ తొట్టెల్ని తయారు చేస్తుంటాం. కాస్త చేయి తిరిగిన వాళ్ళైతే 1.5 నుండి గంట వ్యవధిలోనే ఒక పెద్ద అక్వేరియంని సులభంగా తయారు చేసేస్తాం. గోల్డ్ ఫిష్, టెట్రాష్, గప్పీలు, కోయ్ కార్ప్, ప్యారెట్ ఫిష్ వంటి చేప రకాల్ని చేపల తొట్టెలో ఉంచే అలంకరణ వస్తువుల్ని హోల్సేల్లో కొని ఇక్కడ విక్రయిస్తుంటాం. ఇందాక చెప్పిన చేపలతో పాటు ప్యారెట్ ఫిష్ వంటి అరుదైన రకాల్ని కూడా మేము విక్రయిస్తున్నాం. తక్కినవి జత 40-50 వరకు ఉంటే ఇవి మాత్రం జత 700 నుండి 800 రూపాయల వరకు ఉంటాయి. అంత ఖరీదు ఎందుకంటారేమో, అవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయండి. అందుబాటు ధరలకే వీటిని అమ్ముతున్నాం. 60 రూపాయల నుండి 300 రూపాయల మధ్యలో వీటి ధర ఉంటుంది. రోజుకి చిన్నవి పెద్దవి డజన్ వరకు అమ్ముడుపోతున్నాయి. సాయంత్రం పూట సిమెంట్ తొట్లలో ఉన్న చేపల ఆరోగ్యాన్ని సభ్యులు పరీక్షిస్తారు. అవసరమైతే మందులు కూడా వేస్తుంటారు. ఎందుకంటే చేపలకి ఏదైనా చిన్న జబ్బు వస్తే తక్కిన వాటికి వ్యాపించడం చాలా తేలిక. అందుకే ఆ పని పెద్ద సవాల్ మాకు. రోజుకి 1,000 రూపాయలు విలువ చేసే చేపల్ని అమ్ముతుంటాం మేము అని చెప్తున్నారు సుజాత గారు. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, సుజాత గారి మాటలోనే వాళ్ళ సక్సెస్ స్టోరీ. మరి మీకోసం అయితే ఒక సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: రోజంతా ఏసీనా, కరెంటు బిల్ బాగుందా?
2: కిటికీలకి కర్టెన్లు వేయండి, గదిని చల్లగా ఉంచండి.
3: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి.
2: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి.
3: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిజనర్స్, ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి మన మహిళా ప్రోగ్రామ్ లో సెకండ్ టాపిక్ అంటే బ్యూటీ టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముడతలు లేని సోయగానికి ఇలా చేయండి అంటున్నారు డెర్మటాలజిస్ట్. వార్ధక్యపు ఛాయలకు సంకేతం ముఖంపై సన్నగా మొదలయ్యే ముడతలు. అవి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే చిన్న చిన్న జాగ్రత్తలతో నివారించగలిగితే అవి పెరగకుండా చూసుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం. ఆలివ్ నూనె, ఇందులో విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తాయి. చేతిలో కొద్దిగా ఆలివ్ నూనెను వేసుకుని ముడతలు ఉన్న చోట రాసి మర్దనా చేసుకుంటే సరి. ఇలా రోజు చేయడం వల్ల ఆ సమస్య చాలా మటుకు అదుపులోకి వచ్చేస్తుంది. ఇకపోతే గుడ్డు తెల్ల సొన. ఈ తెల్ల సొనలో పొటాషియం, మెగ్నీషియం

మాంసకృత్తుల్లాంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ చర్మానికి తేమనందించి చర్మ కణజాలానికి మేలు చేస్తాయి. ఈ తెల్ల సొనను ముఖానికి రాసుకుని పూర్తిగా ఆరిపోయాక కడిగేయాలి. దీన్ని వేసుకోవడం వల్ల చర్మం కూడా బిగుతుగా మారుతుంది. పెద్దగా తెరుచుకున్న చర్మ గ్రంథులు కూడా చిన్నగా మారిపోతాయి. ఇకపోతే అరటిపండు, ఇది అత్యంత సులువైన చికిత్సట. అరటిలో పొటాషియం, విటమిన్ బి, సి మరియు ఈలు ఉంటాయి. ఇవన్నీ చర్మానికి తేమతో పాటు పోషణను కూడా అందిస్తాయి. కొలాజన్ ఉత్పత్తికి కూడా ఇవే తోడ్పడతాయి. చిన్న అరటిపండును తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసుకుని 15 నుండి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. లాస్ట్కి కొబ్బరి నూనె. మనందరికీ తెలిసిందే కదండి, అప్పటికప్పుడు చర్మాన్ని మృదువుగా మార్చడమే కాదు, ముఖంలో ముడతల ప్రభావాన్ని కూడా కనిపించకుండా చేస్తుంది కొబ్బరి నూనె. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ యాసిడ్లు వార్ధక్యపు ఛాయలకు కారణమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. సన్నని ముడతలు కనిపించకుండా చేయాలంటే రాత్రిళ్ళు నిద్రించే ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని ముఖానికి రాసి మర్దనా చేసుకుని పడుకోవాలి. మరి తెలుసుకున్నారు కదండి ఇది వాటి బ్యూటీ టిప్స్. ఒక మంచి డెలిషియస్ ఫుడ్ ఐటెం గురించి తెలుసుకునే ముందు మీకోసం అయితే ఒక సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు.
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
0: ఓపి కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిజనర్స్, ఇప్పుడు ప్లే అనే సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇవాళ మహిళ ప్రోగ్రామ్ లో లాస్ట్ టాపిక్ ఫుడ్ ఐటమ్ తయారీ విధానం తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్ సమోసాట, మరి హెల్దీ స్నాక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్ సమోసా చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1/4 కిలో, డాల్డా లేదా నెయ్యి 50 గ్రాములు, ఉప్పు చిటికెడు, కాజు, బాదం, కిస్మిస్, పిస్తా ఇవన్నీ కలిపి 1/2 కప్పు, కోవా 1/2 కప్పు, యాలకుల పొడి, ఎల్లో కలర్ లెమన్, చక్కెర 1/2 కేజీ, నూనె వేయించడానికి తగినంత. మరి డ్రై ఫ్రూట్ సమోసా తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలపాలి. తర్వాత అందులో నీరు పోసి చపాతి పిండిలా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. కోవాను పొడిగా చేసుకుని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, సగం యాలకుల పొడి ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చక్కెరలో 1/4 కప్పు నీళ్లు పోసి ముదురు పాకం చేసుకుని అందులో మిగిలిన యాలకుల పొడి కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో 2 భాగాలుగా కట్ చేసుకుని ఒక భాగం తీసుకుని అంచులు తడి చేసి కోన్లా మడిచి చెంచాడు డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసాలా మడిచి వేడి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని పంచదార పాకంలో వేసి 1/2 గంట ఉంచి తీసి సర్వ్ చేసుకుని తినేయడమే. మరి లిజనర్స్, ఈ డ్రై ఫ్రూట్ సమోసా ఐటెం ని మీరందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఇవాళ మహిళా ప్రోగ్రామ్ టైం అయితే అయిపోయింది. సో మళ్ళీ తిరిగి రేపు ఇదే సమయానికి మహిళలు కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

0: టెకు.
1: జై హింద్ సార్.
2: పెళ్ళైపోయిందని విన్నాను, కనీసం చెప్పలేదు.
1: నాకు కూడా తెలియదు సార్.
2: విశ్రామ్ ఆఫీసర్, అమ్మాయి పేరు
1: సీతామహాలక్ష్మి సార్.

హాయ్ రామ్, నీకు విషయం తెలుసా? నాతో పాటు మన పెరడు కూడా మీ మీద బెంగ పెట్టుకుంది. పూలు పోయడమే మానేశాయి. ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడం మానేశాయి. ఈసారి ఇంటికొచ్చేప్పుడు నా కోసం వాటిని తెస్తారా?

0: డియర్ రామ్, నిన్న మన పక్కింటావేడా మనం మొదటిసారి ఎలా కలిశామని అడిగింది.
1: కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే
0: ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది.
1: దానర్థమేంటో నువ్వు తప్ప ఎవ్వరూ చెప్పలేరు.
2: కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం.
1: ఇంకో విషయం, నిన్న రాత్రి కలొచ్చింది కల్లో. నీకు 60 ఏళ్ళు, ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నావు. ఏం కావాలన్నా సీతా సీతా అని పిలుస్తున్నావు. అంతలో తెల్లారింది. పక్కన చూస్తే నువ్వు లేవు. ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

ందాం. మరి ముల్లంగి అనగానే మనకు క్యారెట్ దుంపల్లా ఉండే తెల్లని దుంపలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఇవి కూడా భిన్న రంగుల్లో విభిన్న ఆకారాల్లో దొరుకుతాయి. అయితే మన దగ్గర తెల్లనివే ఎక్కువ. వీటిల్లో ఐసోథియోసైనేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కోయగానే ఘాటైన వాసన వస్తుంటుంది. చైనా, జపాన్ దేశాల్లో నలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోనూ ఇవి దొరుకుతాయట. మరి నలుపు రంగు రాడిష్ తెలుపు రంగు వాటికన్నా ఘాటెక్కువ. ఆకుపచ్చ ముల్లంగి లోపల కూడా ఒకలాంటి పచ్చ రంగులో ఉంటుంది. ఇది తక్కువ ఘాటుతో కాస్త తీయగా ఉంటుందట. మరి వాటర్ మెలాన్ రాడిష్ పుచ్చకాయ మాదిరిగానే రుచిలో కూడా తీయగానే ఉంటుంది. ముల్లంగి వాడకం మన దగ్గర కాస్త తక్కువే. ఆకులైతే తుంచి పారేస్తాం. కానీ విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియంల శాతం వేళ్లలో కన్నా ఆకుల్లోనే ఎక్కువట. దుంపల్ని కూడా పెరుగు చట్నీ లేదంటే సాంబార్కే పరిమితం చేస్తాం. ఉత్తరాదిన మాత్రం ముల్లంగి తురుమును పరాటాల్లోనూ వాడతారు. కానీ చైనీయులు దీన్ని ప్రతిరోజు తమ ఆహారంలో భాగంగా వాడుతుంటారు. ఆరోగ్యం కోసం ముల్లంగిని క్యాబేజీ, సోయా పెరుగుతో కలిపి తీసుకుంటుంటారు. ఫ్రెంచ్ వాసులైతే బ్రేక్ఫాస్ట్ గా కూడా వీటిని వాడుతుంటారట. వీటి స్వస్థలం కూడా చైనానే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దీన్ని పండిస్తున్నారు. ముల్లంగిలో ల్యూటెన్, బీటా కెరోటిన్, జియాక్సాంధిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల శాతం చాలా ఎక్కువ. వీటితో పాటు అత్యధికంగా ఉండే సి విటమిన్, ఫోలిక్ ఆమ్లం ఖనిజాలు క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. నోరు, పేగు, మూత్రపిండాలు పొట్ట క్యాన్సర్లు రాకుండా ఉండేందుకు దోహదపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయట. ముల్లంగిలో ఉండే జింక్, బి కాంప్లెక్స్ విటమిన్లు, ఫాస్ఫరస్లు చర్మ వ్యాధులు, పొడి చర్మ నివారణకు ఉపయోగపడతాయి. పొటాషియం, కాల్షియం, మాంగనీస్ ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటం వల్ల బీపీ రోగులు ముల్లంగిని నిత్యం తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఆస్తమా, కఫం, సైనస్లతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ సమస్యతో బాధపడే వాళ్లకైనా ముల్లంగి ఎంతో మంచిది. శ్వాస చక్కగా ఉండేలా చేస్తుందట. కాలేయం, పిత్తాశయ పనితీరుని ముల్లంగి మెరుగుపరుస్తుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా చూస్తుందట. ఈ దుంప వేరు కామర్ల నివారణకు అద్భుతమైన ఔషధం. ముల్లంగి సహజమైన క్రిమి సంహారిణి. మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్రనాళాలను ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లున్న వాళ్లు ముల్లంగి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల అవి కరిగి మూత్రం ద్వారా పోతాయట. బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆహారం. ముల్లంగిలో క్యాలరీలు చాలా తక్కువ, పీచు, నీటి శాతం ఎక్కువ. మలబద్ధకానికి మంచి మందు. ముల్లంగి రసం జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుందటండి. అందుకే అజీర్తి, మలబద్ధకం, కామెర్లు, కంటి సమస్యలతో బాధపడే వాళ్లకు ముల్లంగి ముక్కల్ని మిరియాల పొడి, నిమ్మరసం ఉప్పుతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది. కళ్ళు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు వేటికైనా ముల్లంగి మంచిదే. థైరాయిడ్ తో బాధపడే వాళ్లు మాత్రం వీలైనంత తక్కువగా ముల్లంగిని వాడటం మంచిది. మరి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిజనర్స్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
0: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
1: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
0: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి అందం, ఆరోగ్యం ఈ రెండింటిని మించిన సంపద ఏముంటుంది చెప్పండి? కానీ రెండు ఉండాలంటే స్థూలకాయం లేకుండా ఉండాలి. అంటే తక్కువ క్యాలరీలున్న ఆహార పదార్థాలను తినాలట. తిన్న క్యాలరీలకు సరిపడా పనిచేయాలి. ఇంతకీ ఆ క్యాలరీల లెక్కలు ఎలా తెలుస్తాయంటారా? ఇలా. ఎలా అంటే, పొద్దున్నే టీ లేదా కాఫీ, టిఫిన్ లో ఇడ్లీ, దోశ లేదంటే ఇంకేదో, తరువాత స్నాక్స్, మధ్యాహ్నం భోజనంలో అన్నం, కూరలు, పెరుగు. ఇలా ఆకలి వేసినా వేయకపోయినా ఏదో ఒకటి కడుపులో పడుతూనే ఉంటుంది. మరి వాటి ద్వారా రోజు మొత్తం మీద ఎన్ని క్యాలరీలు వస్తున్నాయో, అందులో ఎన్ని కరుగుతున్నాయో, మిగిలినవెన్ని కొవ్వుగా శరీరంలో నిల్వ ఉండిపోతున్నాయో ఎప్పుడైనా లెక్క వేసుకున్నారా? మనం వేయకపోయినా ఆ మేరకు కిలోల కొద్ది పెరిగే బరువు చెబుతుందిలేండి. కానీ ఏం లాభం? అప్పటికే చేజారిపోతుంది. అవును, మరి లావవ్వడం త్వరగానే జరుగుతుంది. అది తగ్గాలంటే నానా తంటలు పడాలి. అందుకే రోజుకు ఎన్ని క్యాలరీలకు సరిపడే ఆహారాన్ని తీసుకోవాలి, ఎన్ని క్యాలరీలను తిరిగి కరిగించాలి, దానికోసం ఏం చేయాలి అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాల్సిందే. సాధారణంగా మనిషి బరువులో 1 కిలోకు 30 కిలోకాలరీలనిచ్చే ఆహారాన్ని తీసుకోవాలట. ఇది వయసు, ఎత్తులను బట్టి సరిపడా బరువు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. మరీ సన్నగాను లేదా లావుగాను ఉన్న వారికి ఈ సూత్రం వర్తించదు. మామూలుగా పురుషులకైతే రోజుకు 27, స్త్రీలకైతే 2200 కాలరీలు అవసరం. చేసే పనిని

బట్టి ఈ లెక్కలు కాస్త పెరగొచ్చు తగ్గొచ్చు కూడా. అయితే ఇడ్లీ కన్నా వడలో తక్కువ క్యాలరీలున్నాయి కదా అని వడలు తింటే మంచిదనుకుంటే పప్పుల కాలేసినట్లే. ఎందుకంటే ఇడ్లీ ఇచ్చే క్యాలరీలు కార్బోహైడ్రేట్ల నుంచి వస్తాయి, వడలో అవి ఎక్కువ శాతం నూనె నుంచి వస్తాయి. ఈ క్యాలరీలను మనం ఖర్చు చేయకపోతే శరీరంలో నేరుగా కొవ్వులా పేరుకుపోతాయి. అవి ఇదివరకే ఉన్న కొవ్వుకు జత చేరతాయి. ఇలా ఒక్కసారి మనం ఒంట్లోకి చేరిన ఆహారం కొవ్వుగా మారి నిల్వలోకి చేరిందంటే కరిగించడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే గ్రాము పిండి పదార్థం ప్రోటీన్లలో 4 క్యాలరీలుంటే గ్రాము కొవ్వులో 9 క్యాలరీలుంటాయట. అంటే రెట్టింపు వ్యాయామం చేయాలన్నమాట. పిండి పదార్థాలైనా సరే మితంగా తింటేనే మంచిది, లేదంటే కొంతకాలానికి అవి కూడా కొవ్వుగా మారి నిల్వలోకి చేరతాయి. మరి ఈ స్థూలకాయాన్ని దరిచేరనివ్వకుండా కొన్ని అలవాట్లను అలవర్చుకోవాలి. మరి వాటి గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. Listen it and enjoy.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి రోజుకు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే బరువు అదుపులో ఉండటమే కాదు, మానసికంగాను శారీరకంగాను కూడా ఆరోగ్యానికి ఎంతో మేలట. మరి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్లలా నీరసంగా ఉండేవారితో పోలిస్తే చలాకీగా ఉండేవాళ్లలో బరువు తొందరగా పెరగరట. మీరు ఎక్కువగా వెనక్కు వాలి కూర్చోవడం, కాస్త వంగి నడవడం లాంటివి చేస్తుంటారా? అలా అయితే మిగిలిన వారి కంటే బరువు కాస్త ఎక్కువగానే పెరుగుతారు. ఎందుకంటే వాలిపోయినట్టు కూర్చున్నా నడిచినా ఖర్చయ్యే క్యాలరీల కన్నా నిట్టారుగా కూర్చోవటం నడవటం వల్ల 10% ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయటండి. ఎప్పుడు వినేదే కానీ ఈసారి విని వదిలేయకుండా మనసులో పెట్టుకోండి. అదేంటంటే ఒక్కసారే ఎక్కువ తినేయకుండా కొంచెం కొంచెంగా 6-7 సార్లు తినండి. దానివల్ల క్యాలరీలు త్వరగా కరుగుతాయటండి. రోజు తినేవాటికన్నా ఏ రోజన్నా స్వీటు గాని స్నాక్స్ గాని అదనంగా తిన్నామనుకోండి, 2-3 సార్లు మెట్లెక్కడం, దగ్గరలో ఉన్న షాపుకి నడిచి వెళ్లడం లాంటివి చేస్తే సరిపోతుంది. ఆ మేరకు రోజు తినే ఆహారాన్ని కాస్త తగ్గించడము మంచి పద్ధతే. మరి మనం ఎంత పనిలో ఉన్నా మధ్య మధ్యలో గాఢంగా గాలి పీల్చి వదలటం అలవాటు చేసుకోండి. దీనివల్ల తాజా ఆక్సిజన్ పొట్టలోని విషవాయువులను తరిమికొడుతుంది. అవి కొవ్వుగా మారి మన శరీరంలో నిల్వ ఉండే ప్రమాదం నుంచి రక్షిస్తుందట. అన్నట్లు ఇలా గాలి పీల్చి వదలటం వల్ల ఒత్తిడికి కూడా తగ్గుతుందటండి. భోజనానికి స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు మొహమాటం కొద్దీ ఎక్కువ ఆర్డర్ చేసి ఆ తర్వాత అది వృధా అయిపోతుందేమోనని కడుపు నిండా తినేసే కంటే ముందే ఎంత తినగలరో అంతే ఆర్డర్ ఇవ్వండి. ఇంట్లో అయినా సరే కడుపుని కాస్త ఖాళీ ఉంచుకుంటే మంచిదంటున్నారు. మరి క్యాలరీల లెక్కలకొస్తే గంటకు పైగా ఇంటి పని చేస్తే గాని ప్లేటు ఉప్మా తింటే వచ్చే క్యాలరీలను కరిగించలేమట. స్వీట్లంటే ఉన్న ఇష్టంతో 2 జిలేబీలను లాగించేశామనుకోండి, కనీసం గంట నడవాల్సిందే మనం. మాంసాహారం బాగా తింటున్నారా? అలా అయితే ఒక్కసారి కోడికూర తిన్నామంటే గంటసేపు తోట పని చేయక తప్పదట. మరి దాదాపు 1.5 గంటలు టైప్ చేస్తే కానీ ఒక కూల్ డ్రింక్ తాగితే వచ్చే క్యాలరీలు కరగవు. మరి మీకు బేకరీ ఫుడ్స్ అంటే ప్రాణమా? అయితే ఓ పిజ్జా ముక్క, ఓ వెజిటేబుల్ పఫ్ తినాలనుకుంటే ఓ 2 గంటలు షాపింగ్ పని పెట్టుకోండి. అప్పుడు గాని ఒంట్లోకి చేరిన క్యాలరీలు కరగవు. మరి ఇదండి మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ ఆర్జే అఫ్రీన్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: வீரையா.
1: அதிர் போனாதி பார்ட்டி
2: பார்ட்டி பார்ட்டி. சம்மர் ஸ்பெஷல் சல்ல சல்லனி சிட்காலு.
3: పగలు బాణుడి ప్రతాపం, సాయంత్రం ప్రకృతి ప్రసాదం.
2: ఆరు దాటాక కిటికీలు తెరవండి, చల్లని గాలిని ఆహ్వానించండి.
3: ఫోన్ పక్కన పెట్టి కాసేపు బాల్కనీలో కూర్చోండి.
2: ప్రశాంతమైన మనసే అసలైన వేసవి ఉపశమనం.
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: నర్సరీ చెరువులో చేపపిల్లలను నిల్వ చేయడం. ప్రపంచవ్యాప్తంగా అందరూ చేపల్ని ఇష్టంగా తింటారు. చేపలు గ్రామీణ ప్రజలకు

0: ఆహారాన్ని, ఆదాయాన్ని అందించగలవు. ఈ రోజుల్లో మంచినీటి చేపలను పెంచడం దక్షిణాసియా అంతటా బాగా ప్రాచుర్యం పొందింది.
1: ఇది లాభదాయకమైంది. తక్కువ పెట్టుబడితో చేపలను అధిక ధరకు అమ్మగలను, అందుకే అది నాకు చాలా ఇష్టంగా ఉంది.
0: చేపల పెంపకంలో విజయవంతం కావడానికి మీరు ఆరోగ్యంగా ఉన్న యువమీనాలతో ప్రారంభించాలి. వాటిని చేపపిల్లలు అని కూడా పిలుస్తారు. చేపపిల్లలు చాలా సున్నితమైనవి. అవి మంచి చేపలుగా ఎదగాలంటే వాటిని రవాణా చేయాలి, క్షేమంగా ఉంచాలి, బాగా తినిపించాలి. అలా జరగకపోతే మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం కోల్పోవచ్చు. మీ చెరువులో నాణ్యమైన చేపపిల్లలను పెంచే పద్ధతిని చూద్దాం. చేపపిల్లలను ప్రవేశపెట్టే ముందు మిగిలిన చేపలను తొలగించడానికి నీటిని తీసివేయడం ద్వారా చెరువును సిద్ధం చేయండి. లేకపోతే అవి కొత్త చేపపిల్లలను తినేస్తాయి. భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ అనే చేపల రైతు తన పెద్ద చెరువులో పావు భాగాన్ని చేపపిల్లల పెంపకం కోసం కేటాయిస్తాడు. ఈ ప్రాంతం పెద్ద చెరువు కంటే లోతుగా తవ్వబడింది. దీన్ని నర్సరీ చెరువు అంటారు. కానీ చాలా మంది రైతులు నర్సరీ చెరువు అంటూ ఒకటి ఉండాలనుకోరు. మరి రాధాకృష్ణన్ దానిమీద ఎందుకు పెట్టుబడి పెట్టారు?
2: నర్సరీ పంటలైనా సౌరన్నా ఫింగర్లింగ్స్ మీన్ వాళ్ళతు మూడు మాసత్తుకు మీన్ వాళ్ళతుపా.
3: నర్సరీ చెరువుంటే నీళ్లు ఆదా అవుతాయి. మొదటి మూడు నెలలు నా చెరువులో ఒక చిన్న భాగాన్ని బోరింగ్ నీటితో నింపితే చాలు. చేపపిల్లలన్నింటికీ ఫీడ్ పెట్టడం తేలికవుతుంది కాబట్టి నాకు ఖర్చు తగ్గిపోయి చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది. పైగా అవి ఎలా పెరుగుతున్నాయో చూడటం నాకు తేలికవుతుంది.
0: చేపపిల్లలను నిల్వ చేయడానికి ఒక వారం ముందు అతని భార్య 10 కిలోగ్రాముల సున్నాన్ని నీటిలో కలుపుతుంది. అది నీటిని శుభ్రపరుస్తుంది. సున్నం కలిపిన 2 రోజుల తరువాత సగం ట్రాక్టర్ లోడంత ముసలి ఆవు పేడని కలపండి. దానివల్ల చేపలు తినే పాచి పెరగడానికి వీలవుతుంది. చేపపిల్లలు జబ్బు పడకుండా రాధాకృష్ణన్ కొన్ని గుప్పెళ్ల పసుపుని, 100 గ్రాముల పొటాషియం పర్మాంగనేట్ని కూడా కలుపుతాడు. చేపపిల్లలను వేయడానికి 2 రోజుల ముందు చెరువులో పొటాషియం పర్మాంగనేట్ని కలపండి. చేపపిల్లలు చెరువులోకి వేసిన తర్వాత కలపకూడదు. మీరు ఎక్కువ వేస్తే పాచి చనిపోతుందని తెలుసుకోండి. ఇప్పుడు చేపపిల్లలను చేర్చడానికి చెరువు సిద్ధంగా ఉంది. చేపల చెరువును బాగా ఉపయోగించుకోవడానికి మీరు చెరువులో వేర్వేరు స్థాయిలలో నివసించే రకరకాల చేపలను ఎంచుకోవాలి. చేపల్లో ఉపరితలంలో తినేవి, మధ్యలో తినేవి, అడుగుభాగంలో తినే రకాలు ఉన్నాయి. ఒక మంచి చెరువులో ఈ 3 స్థాయిలకి చెందినవి కనీసం 1-2 జాతుల చేపలు ఉండాలి. రాధాకృష్ణన్ తన చేపపిల్లలను తనకు నచ్చిన హ్యాచరీ నుండి ఆర్డర్ చేస్తున్నారు. మంచి హ్యాచరీ వేర్వేరు జాతుల చేపలను ప్రత్యేకమైన చెరువుల్లోనూ ట్యాంకుల్లోనూ ఉంచుతుంది. ఒక హ్యాచరీని ఎంచుకోవడానికి ప్రతి ఒక్కరికి వారి వారి కారణాలు ఉంటాయి.
3: చేపపిల్లలు నాణ్యంగా ఉండడంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది కాబట్టి మధ్యవర్తుల నుండి కాకుండా స్వయంగా చేపపిల్లలను పెంచే హ్యాచరీల నుండే కొనడానికి నేను ఇష్టపడతాను.
0: ఆర్డర్ ఇచ్చాక చేపపిల్లలను సేకరించడానికి ఒక తేదీని ఖరారు చేసుకోండి. మీరు మీ ఆర్డర్ని అందుకునే రోజున పొద్దున్నుంచి హ్యాచరీ కార్మికులు చేపపిల్లలను చెరువుల నుంచి తీసి చిన్న ట్యాంకులకు బదిలీ చేస్తారు. ఆ రోజు వాటికి అక్కడ ఫీడ్ పెట్టరు.
3: చేపపిల్లలను బదిలీ చేయడానికి కారణం వాటి కడుపు నుంచి ఆహారం పూర్తిగా తొలగించిన తర్వాతే వాటిని రవాణా చేయడానికి వీలవుతుంది. లేకపోతే నీరు మురికిగా మారిపోయి చేపపిల్లలు చనిపోతాయి.
0: హ్యాచరీ కార్మికులలో ఒకరైన INR ట్యాంకుల గురించి వివరిస్తున్నాడు.
3: ప్రతి ట్యాంకులోనూ చాలా చేపపిల్లలుంటాయి. వాటికి ఆక్సిజన్ సరఫరా కావడానికి మేము నిరంతరం మంచి నీళ్లు కలుపుతూ ఉంటాం, లేకపోతే అవి చనిపోవచ్చు.
0: ప్రతి రైతు తమ చేపపిల్లల నాణ్యతను వారి సొంత పద్ధతిలో తనిఖీ చేస్తారు.
3: చేపపిల్ల మన చేతిలో దూకుతుంటే చురుకుగా ఉన్నట్టు, మెల్లిగా నొక్కితే అది తిరిగి మామూలు షేప్ లోకి రావాలి. చేపపిల్ల తల పెద్దదిగా ఉంటే దాన్ని చాలా కాలం పాటు ఉంచారని అర్థం. దాన్ని కొనడం మంచిది కాదు.
0: రవాణా చేయడానికి 1000 చేపపిల్లలున్న పాలిథిన్ సంచిలో 10 లీటర్ల నీరు పోస్తారు. ఎంచిన తర్వాత చేపపిల్లలు సంచిలోకి బదిలీ చేయబడతాయి. 250 వరకు ఉండే చిన్న ఆర్డర్లలో చేపపిల్లలని చేత్తోనే లెక్కిస్తారు. కాని చేపపిల్లల్ని పెద్ద మొత్తాల్లో కొలవడానికి ఒక కప్పును వాడతారు. చేపపిల్లలను ప్రతి దశలోనూ తనిఖీ చేయండి. చివరగా ఆక్సిజన్తో నింపిన బ్యాగును సురక్షితంగా మూస్తారు. ఇలా చేస్తే చేపపిల్లలు సుమారు 100 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా తట్టుకోగలవు.
3: కార్డ్బోర్డ్ పెట్టిలోని సంచులకు ఒత్తులు పెట్టి ప్యాకింగ్ చేసేటప్పుడు దెబ్బతినకుండా చూస్తాం. రవాణా ఖర్చును తగ్గించేలా నా స్నేహితులు నేను ఒకే కారులో వెళ్తాం. ఏసీ కారును అద్దెకి తీసుకుంటాం కాబట్టి ప్రయాణంలో చల్లగానే ఉంటుంది, పొద్దున పూట మాత్రమే ప్రయాణించవచ్చు.
0: మీ పొలానికి తిరిగి వచ్చినప్పుడు చేపపిల్లలను నేరుగా నర్సరీ చెరువు దగ్గరకు తీసుకెళ్లండి. చేపపిల్లలను వెంటనే విడుదల చేయవద్దు. సంచులను సుమారు 10 నిమిషాల పాటు చెరువులో తేలిలా ఉంచితే వాటిల్లోని నీరు కూడా క్రమంగా చెరువు ఉష్ణోగ్రతకు చేరుతుంది.

0: ఆ తర్వాత చేపపిల్లలను విడుదల చేయవచ్చు. విడుదలైన వెంటనే చేపపిల్లలకు కొంత ఫీడ్ పెట్టండి. కిందవైపు బెజ్జాలున్న సంచిలో ఫీడ్ను ఉంచితే అది క్రమంగా అందుతుంది. మొదటి 3 నెలల్లోనూ వాటిని విడుదల చేసిన చోటనే ఫీడ్ అందించండి. వేటాడే ప్రాణులు ఒక సమస్య కావచ్చు. పక్షులను దూరంగా ఉంచడానికి చెరువును వలతో కప్పవచ్చు, లేదా టపాకాయలు పేల్చి పక్షులను భయపెట్టవచ్చు. కాని పక్షులు మాత్రమే సమస్య కాదు.
1: నేను చేపలు పెంచుతాను, కాని దగ్గరలోని కాలువలో నుంచి తాబేళ్లు చెరువులోకి వచ్చి చేపపిల్లల కోసం పెట్టిన ఫీడ్ని తినేసేవి. తాబేళ్లు పట్టేవాళ్ళని పిలిపిస్తే వాళ్ళు నా చెరువులో నుంచి 15 తాబేళ్లను బయటికి తీశారు. ఇప్పుడు చేపలు బాగా పెరుగుతున్నాయి, నాకు ఎక్కువ లాభం కూడా వస్తుంది.
0: తాబేళ్లు ఫీడ్ని మాత్రమే కాదు, మీ చేపపిల్లలను కూడా తింటాయి. సహజంగా పెద్ద చెరువులో కంటే నర్సరీ చెరువులోనే తాబేళ్లను తేలికగా పట్టుకోవచ్చు. సుమారు 3 నెలల తరువాత చెరువుని పూర్తిగా నీటితో నింపితే చేపలు పెరగడానికి ఎక్కువ స్థలం ఏర్పడుతుంది. నర్సరీ చెరువు వల్ల మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
1: పెద్ద చెరువు ఒకటే ఉంటే మీరు సంవత్సరానికి ఒకసారే చేపల్ని పెంచవచ్చు, కానీ నర్సరీ చెరువు కూడా ఉంటే మీరు సంవత్సరంలో చేపల 2 ఉత్పత్తులు చేయవచ్చు, ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. పెద్ద చెరువులో చేపల్ని పట్టడానికి మీకు పెద్ద వల, అదనంగా మనుషులు కావాలి, దానికి డబ్బు ఖర్చవుతుంది. నర్సరీ చెరువు ఉంటే అందులో నేనే చేపలు పట్టగలను.
0: ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని ఇంకోసారి చూద్దాం. ముఖ్యమైన చెరువు లోపల ఒక నర్సరీ చెరువును తయారు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మొదట్లో నీరు తక్కువ కావాలి, ఫీడ్ తక్కువగా వృధా అవుతుంది. అంతేకాక చేపలు పట్టడానికి తక్కువ మంది లేబర్ సరిపోతారు. నర్సరీ చెరువులో చేప పిల్లలను వేయడానికి ముందు నీళ్లలో సున్నం, పసుపు, పొటాషియం పర్మాంగనేట్లు కలపాలి. పాచి పెరగడానికి ముసలి ఆవు పేడను పోయండి. దాంతో చిన్న చేపలకు సహజమైన ఆహారం అందుతుంది. మంచి పేరున్న హ్యాచరీ నుండి నాణ్యమైన చేప పిల్లలను కొనండి. వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేయించి హ్యాచరీ నుండి రవాణా చేయండి. మరియు బ్యాగ్ సుమారు 10 నిమిషాలు చెరువులో తేలిన తరువాత మాత్రమే వాటిని నీళ్లలో వదలండి. నర్సరీ చెరువును ఉపయోగించి నాణ్యమైన చేప పిల్లలను తేలికగా పెంచి మంచి లాభాన్ని పొందవచ్చు. మీ ముఖం మీద చిరునవ్వు మెరవవచ్చు.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867 4258. చిన్నారులు, పెద్దవారు, ఇంటికి వెలుగులు.
1: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
0: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
1: గ్లూకోజ్, పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
0: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం.

విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: అండ్ స్పెషాలిటీ క్లినిక్.
1: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
1: వేసవిని తరిమి కొట్టి విటమిన్ బాంబ్, వేసవిని తరిమి కొట్టి సి విటమిన్ బాంబ్.
0: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
1: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో దడ పుట్టిస్తున్న గ్లోబల్ వార్మింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆహార సమస్యతో పాటు మొత్తం ప్రపంచం సమిష్టిగా ఎదుర్కొంటున్న సమస్యల్లో గ్లోబల్ వార్మింగ్ ఒకటి. ప్రపంచం క్రమంగా వేడెక్కుతోంది. గత 100 సంవత్సరాలుగా భూమిపై ఉష్ణోగ్రత 1.5 నుండి 5.6 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది. ఉష్ణోగ్రత పెరిగే ప్రక్రియని గ్రీన్ హౌస్ అని పిలుస్తున్నారు. మరి భూమి ఎందుకు వేడెక్కుతోంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమి మీద ఉష్ణోగ్రత క్రమంగా పెరిగిపోవడానికి ఓజోన్ పొర పలచబడుతుందండం ముఖ్య కారణం. సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాలు తీవ్ర వేడిని సృష్టిస్తాయి. ఇవి నేరుగా భూమి మీదకు సోకకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది. ఈ పొర వివిధ కారణాల వల్ల అంతరిస్తోంది. బొగ్గు, చమురు, గ్యాస్, కలప వంటి ఇంధనాన్ని కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. మొక్కలు ఈ కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుని ఆహారం తయారు చేసుకుంటాయి. వివిధ కారణాల వల్ల అడవుల్లోని చెట్లను నరికివేస్తున్నారు. ఇందువల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఇక సూర్యకిరణాల్లో ఉష్ణోగ్రత కారణంగా భూమి వేడెక్కుతోంది. ఈ వేడి రేడియేషన్ ద్వారా తిరిగి వాతావరణంలో చేరుతుంది. ఈ వేడి ఆకాశంలో ఎత్తైన ప్రాంతాలకు చేరుకోకుండా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ అడ్డుకుంటోంది. ఇందువల్ల భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతోంది. చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. ఇక వేడి పెరిగితే ఏమవుతుంది అంటే గ్లోబల్ వార్మింగ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరిగిపోతుంది. అసలు వేడి పెరగడం వల్ల ఏం జరుగుతుంది? సంభవించే పరిణామాలు ఎలా ఉంటాయి? వాతావరణం వేడెక్కడం వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఖండాల్లో మంచు కరిగిపోతుంది. ఈ మంచు ద్రవరూపంగా మారి సముద్రాల్లో ప్రవేశిస్తుంది. ఇందువల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో నీటి పరిమాణం పెరుగుతుంది. సముద్ర తలం పెరుగుతుంది. సముద్ర తలం కొన్ని సెంటీమీటర్లు పెరిగితే అనేక తీర ప్రాంతాలు మునిగిపోతాయి. తీర ప్రాంతాల్లోని అనేక పట్టణాలు, నగరాలు వరదలు వచ్చి నీటిలో మునిగిపోతాయి. అలాగే వ్యవసాయ భూములు కూడా నీటిలో మునిగిపోతాయి. ఆ భూములపై ఉప్పు మేట వేసి బీడ భూములుగా మారిపోతాయి. సముద్ర జలాలు కూడా వేడెక్కుతాయి. అందులో ఉండే జంతువులు, మొక్కలపై దీని ప్రభావం ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం చనిపోయే ప్రమాదం ఉంది. ఇందువల్ల సముద్ర సంపద తగ్గిపోతుంది. వాతావరణంలో వేడి పెరిగిపోవడం అంటే తేమ తగ్గిపోవడమే. అందువల్ల వర్షం వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. వ్యవసాయ భూములకు నీరందకపోవడం వల్ల సాగు చేసే విస్తీర్ణం క్రమంగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల అవి నిస్సారంగా మారిపోతాయి. ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్న ఆహార సమస్య మరింత పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి

ఇప్పుడు మనం వాతావరణాన్ని ఊహించడం ఎలా అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాన రాకడ, ప్రాణం పోకడ గురించి ఎవరికీ తెలియదనే ఆర్యోక్తి మనందరికీ తెలిసిందే. ఒకవైపు ఎండ కాస్తూనే ఉంటుంది, ఇంతలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి ఆకాశంలో కారుమప్పులు ప్రవేశించి భారీ వర్షం కురుస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఆకాశంలో దట్టమైన మేఘాలు ఉన్నప్పటికీ ఒక్క చినుకకు కూడా వర్షం కురవదు. ఇది ఒక్క వాన విషయంలోనే కాదండి, ఎండాకాలంలో కూడా ఉష్ణోగ్రత కూడా వర్తిస్తుంది. ఎండాకాలంలో కొన్ని రోజులు ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది, కొన్ని రోజుల పాటు వడగాలులు కూడా వీస్తూ ఉంటాయి. ఈ పరిస్థితినే హీట్ వేవ్ అంటూ ఉంటారు. ఈ హీట్ వేవ్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది, వర్షం వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వాతావరణ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలుగుతారు. ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది, గ్రీష్మతాపం ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది లేదా హిమపాతం ఎన్ని రోజులు ఉంటుంది, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎలా ఉన్నాయి, వాటి ప్రభావం ఏ ప్రాంతాలపై ఎన్ని రోజులుంటుంది అనే విషయాలను వాతావరణ పరిశోధన శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి తెలియజేస్తుంటారు. రానున్న 2-3 రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవడం కొన్ని వర్గాల వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. రైతులు తమ పొలాల్లో పనులు చేసుకునేందుకు వాతావరణం గురించి తెలుసుకోవడం అవసరం. అలాగే విమానాల పైలట్లకు వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయంలో అవగాహన ఉండటం కూడా మంచిది. ప్రజలకు ఈ సమాచారం అందించేదే వాతావరణ పరిశోధన శాఖ. వాతావరణాన్ని అధ్యయనం చేసేవారిని వాతావరణ శాస్త్రవేత్తలు అంటాం. వీరు రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయంలో పరిశోధనలు చేసి ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. ఇందుకోసం వారు అనేక పరికరాలను ఉపయోగిస్తూ ఉంటారు. వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయంలో శాస్త్రీయ అంచనా వేసేందుకు వారు ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత గురించి కూడా తెలుసుకోవడం అవసరమవుతుంది. ఇతర పట్టణాల్లో వాతావరణం గురించి కూడా వారు నివేదికలను తెప్పించుకుంటూ ఉంటారు. ఉపగ్రహాల ద్వారా వారు సమాచారం సేకరిస్తారు. వాతావరణ శాఖ వర్షం వచ్చే అవకాశం ఉందని ప్రకటించిన సందర్భాల్లో వర్షం రాదు, సరికదా, ఎండలు మరింతగా పెరిగిపోయే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. వాతావరణ శాఖ ఒక విషయాన్ని ప్రకటిస్తే అందుకు భిన్నంగా జరుగుతుందనే వ్యాఖ్యలు మనం తరచూ వింటుంటాం. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? వాతావరణ శాస్త్రవేత్తలు జ్యోతిష్కులేమీ కాదు. వాతావరణాన్ని అంచనా వేసేందుకు వారు తమ శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటారు. తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి సమీప భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉంటుందనే విషయాన్ని అంచనా వేస్తారు. అయితే వాతావరణం ఒక్కొక్కసారి వేగంగా మారిపోతూ ఉంటుంది. వాతావరణ శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోలేని స్థాయిలో ఈ మార్పు ఉంటుంది. ఇందువల్లనే వాతావరణ శాఖ అంచనాల్లో తేడాలు వస్తుంటాయి. వాతావరణ కేంద్రం స్థావరంగా వాతావరణ శాస్త్రవేత్తలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ అందుబాటులో ఉన్న అనేక సాధనాల సహాయంతో వారు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. వాతావరణ పరిశోధన కేంద్రానికి వెళితే అక్కడ మన కళ్లను మనవే నమ్మలేని పరిస్థితి ఉంటుంది. వాతావరణ పరిశోధన కేంద్రంలో అనేక పరికరాలు, సాధనాలు ఉంటాయి. 2 ధర్మమీటర్లు అమర్చిన ఒక పరికరం ముందుగా మనకు కనబడుతుంది. ఒకదానిని డ్రైబల్స్ ధర్మమీటర్ అని, 2 దానిని వెట్ బల్బ్ ధర్మమీటర్ అని పిలుస్తారు. వాతావరణ పరిశోధకులు డ్రైబల్స్ ధర్మమీటర్లో నమోదైన ఉష్ణోగ్రతను పరిశీలిస్తారు. ఆ తరువాత వాతావరణంలో ధర్మమీటర్ను తిప్పుతారు. 2 నిమిషాల తరువాత ఉష్ణోగ్రత మరోసారి తనిఖీ చేస్తారు. డ్రైబల్స్ మీద ఉంచిన తడి సాక్లో ఎంత మేరకు నీరు ఆవిరైందనే విషయాన్ని వాతావరణ పరిశోధకులు గమనిస్తారు. 2 ఉష్ణోగ్రతల మధ్య తేడాను వారు పోలిస్తారు. దీని ద్వారా వాతావరణంలో తేమ గురించి తెలుసుకోవచ్చు. వాతావరణ పరిశోధన కేంద్రంలో మనకు కనిపించే మరో ముఖ్య పరికరం రైన్ గేజ్. ఈ రైన్ గేజ్ ఎంత వర్షపాతం నమోదైంది తెలుసుకునేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. వాతావరణ కేంద్రంలో పడ్డ వర్షం ఫన్నెల్ ద్వారా ట్యూబ్లోకి చేరుకుంటుంది. ప్రత్యేక రూలర్ ద్వారా ట్యూబ్లో నీరు ఎంత చేరిందో తెలుసుకుంటారు. కేంద్రంలో మనకు కనిపించే మరో పరికరం వెదర్ వేన్. దాని శీర్షభాగం గాలి ఏ దిక్కుగా వీస్తుందనే విషయాన్ని వెల్లడిస్తుంది. ఎంత వేగంతో గాలి వీస్తుందో తెలుసుకునేందుకు మరో పరికరం ఉంటుంది. ఈ పరికరంలోని కప్లు గాలి కదులుతాయి. గాలి ఎంత వేగంగా వీస్తే కప్లు అంత వేగంగా కదులుతాయి. తుఫాన్లు వచ్చిన సమయంలో గాలి వేగాన్ని అంచనా వేసేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఇక వాతావరణ కేంద్రంలో రాడార్ యాంటెనాలను మనం గమనించవచ్చు. రేడియో తరంగాలను

పలు దిక్కుల్లో పంపుతారు. ఈ తరంగాలను తుఫాను అడ్డుకుంటుంది. దీంతో రేడియో తరంగాలు వెనక్కు మరులుతాయి. వాతావరణ కేంద్రంలో అమర్చిన స్క్రీన్పై ఈ తరంగాలు కనబడతాయి. తుఫాన్ ఎంత దూరంలో ఉన్నది, దీనిని బట్టి అంచనా వేసుకోవచ్చు. అది ఎంత వేగంగా ఏ దిక్కుగా కదులుతున్నది తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా తుఫాను ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. వాతావరణ కేంద్రంలో ఇంకా లోపలికి వెళితే అక్కడ భారమితిని చూడొచ్చు. దీని ద్వారా వాతావరణంలో ఒత్తిడి ఎంతుందో తెలుసుకోవచ్చు. వాతావరణంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే భారమితిలోని సూచిక పైకి పెరుగుతుంది. ఒత్తిడి తక్కువగా ఉంటే సూచిక కిందకు దిగుతుంది. ఈ సూచికలో మార్పుల ఆధారంగా రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో అంచనా వేసుకోవచ్చు. ఇక కారు మబ్బులను నింబస్ అని పిలుస్తారు. నింబస్ అంటే భారీ వర్షం అని అర్థం. విస్తారంగా వ్యాపించి ఉన్న మేఘాలను స్ట్రేటస్ అని పిలుస్తారు. ఈ మేఘాలు ఆకాశంలో తక్కువ ఎత్తులో పయనిస్తూ ఉంటాయి. ఈ మేఘాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ మేఘాల వల్ల వాన వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్ని మేఘాలు తెల్లగా పత్తి పోగుల మాదిరిగా ఉంటాయి. వీటిని క్యూమ్యులస్ మేఘాలని పిలుస్తారు. ఆ రోజు వాతావరణం పొడిగా లేదా ఎండగా ఉంటుందని ఈ మేఘాలు సూచిస్తాయి. మరి వాతావరణంలో గల ఒత్తిడిలో మార్పులను మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఇది తెలుసుకునేందుకు మనకు ఒక బెలూన్, వెడల్పు మూతిగల సీసా, పుస్తకం, స్ట్రా, టూత్పిక్, కార్డ్బోర్డ్ ముక్క, గ్లూ, రబ్బర్ బ్యాండ్లు కావాలి. మరి బెలూన్ను ఒకవైపు నుండి మరోవైపు కట్ చేయాలి. ఇక రెండవ వైపును బెలూన్ మధ్యలో అతికించాలి. ఈ విధంగా స్ట్రా రెండు వైపులను బంధించడం ద్వారా భారమితి వంటి వస్తువు రూపొందుతుంది. ఈ భారమితి వెనుక ఒక కార్డుని ఏర్పాటు చేసుకోవాలి. వాతావరణ నివేదికను దినపత్రిక లేదా రేడియో ద్వారా తెలుసుకోవాలి. ఇక మీ వద్ద ఉన్న భారమితిలో రీడింగ్ని గమనించాలి. భారమితిలోని రీడింగ్ ఆధారంగా స్కేలును రూపొందించుకోవాలి. ఇలా ప్రతిరోజు వారం రోజుల పాటు చేయాలి. మరి నేరుగా సూర్యకాంతి పడకుండా భారమితిని బయట వాతావరణంలో ఉంచాలి. ఏ రోజుల్లో భారమితిలో రీడింగ్ ఎక్కువగా ఉంటుంది, వాతావరణాన్ని అంచనా వేయడంలో ఈ భారమితి సహాయం తీసుకోవాలి. శ్రోతలింతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో వాతావరణాన్ని ఊహించడం ఎలా అనే అంశం గురించి విన్నారు కదండి. మరలా తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తుంది మీ విషయం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
0: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
1: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
0: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
1: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని పిల్లల్ని.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికి రంగు నీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమ్మీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.

0: ఓపీ కన్సల్టేషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు అది సంగతి. ఇండియా అంటే పిల్లలు యువకులే. దేశంలో సగం జనాభా 25 లోపు వాళ్లే. అందుకే వాళ్ళని లక్ష్యంగా చేసుకుని ఎన్నో కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి. మరి అలా వచ్చిన వాటిలో విజయవంతమైన సంస్థలు ఏవో తెలుసుకుందామా? మరి ఎప్పుడు ఒకేలాంటి బొమ్మలిచ్చి పిల్లల్ని ఆడుకోమంటే వాళ్ళకి 2-3 రోజులకే బోర్ కొట్టేస్తుంది. అదే వినూత్నంగా ఉండే బొమ్మలిస్తే వాళ్ళు ఆడుకోవడానికి ఎన్ని రోజులైనా ఆసక్తి చూపుతారు. ఈ విషయాన్నే గమనించారు తుషార్ అమీన్, ఇంకా అపూర్వ గుప్తా గారు. అప్పుడే సరదాతో పాటు విజ్ఞానాన్ని పెంచే బొమ్మల్ని తేవాలనుకున్నారు. ఆ సమయంలో అశ్విన్ కుమార్, రజత్ జైన్ వీరికి తోడయ్యారండి. గుప్తా, అశ్విన్, రజత్ ఈ ముగ్గురు కూడా ఐఐటి ఢిల్లీలో చదువుకున్నారు. తుషార్ గారికి పిల్లల బొమ్మల తయారీ విభాగంలో నైపుణ్యం చాలానే ఉంది. అలా స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ అంశాలతో కూడిన బొమ్మల్ని డిజైన్ చేసేందుకు వీరందరూ 2015 స్మార్ట్ విటీని ప్రారంభించారు. 13-14 ఏళ్లలోపు పిల్లల్ని ఉద్దేశించి ఈ బొమ్మలు సాధారణంగా విడిభాగాలుగా వస్తాయి. వాటిని మనం క్రమ పద్ధతుల్లో అమర్చితే ఒక సైన్స్ పరికరం లేదా ఆట వస్తువులు తయారవుతుంది. వీరి దగ్గర రాకెట్ లాంచర్, పెరిస్కోప్, కైలిడీస్కోప్, జైంట్ వీల్, స్లైడ్స్ లాంటి బొమ్మలు ఎన్నోనే ఉన్నాయి. ఇంకా 2D 3D కలరింగ్ పేజీలు, జిగ్సా పజిల్స్ కూడా ఉన్నాయి. వీరిచ్చే షీట్ల పైన బొమ్మలకి రంగులు నింపాక మనం జిగ్సా పజిల్స్ ని క్రమ పద్ధతిలో అమర్చాలి. ఇలా అమర్చిన తర్వాత స్మార్ట్ విటీ యాప్ తో స్కాన్ చేస్తే ఆర్గమెంటెడ్ రియాలిటీతో తోడై వాటిలోని బొమ్మలు కదులుతున్నట్లుగా కనిపిస్తాయి. ఇది కాకుండా కోడింగ్ స్కీమ్స్ లాంటివి కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారండి. ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మెలోడియస్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. మనలో చాలా మంది టైం కి తినకపోతే కష్టం, అలాగే కొందరికి టైం కి వ్యాయామం చేయకపోతే కష్టం అండి. అలాంటి వారి కోసం వచ్చేసింది జిమ్ పిక్స్. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉండే జిమ్ సెంటర్లు, ఫిట్నెస్ ట్రైనర్ల సమాచారం దీంట్లో ఉంటుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థను అమరేష్ ఓజా మరియు కరణ్ మాలిక్ గారు 2013లో స్థాపించారు. ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి అయిన ఓజా ఈ సంస్థను ప్రారంభించడానికి ముందు పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేశారు. ఫిట్నెస్ కు ప్రాధాన్యం ఇచ్చే తనలాంటి వారి కోసం ఒక వేదిక ఉండాలని దీన్ని తీసుకొచ్చారండి. ఖాతాదారులు, ట్రైనర్ల కోసం విడివిడి యాప్లు అయితే ఉన్నాయి. ఎవరైనా పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోవాలనుకుంటే ఆ సౌలభ్యం కూడా దీంట్లో ఉంటుంది. జిమ్తో పాటు యోగా కేంద్రాలు, ఏరోబిక్స్, జుంబా డాన్స్, ఫిట్నెస్ స్టూడియోలు, మార్షల్ ఆర్ట్స్ కేంద్రాల సమాచారాన్ని, ఆయా విభాగాల్లో శిక్షకుల సమాచారాన్ని, డైటీషియన్ల వివరాల్ని కూడా పొందారు.

కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఆఫీసుల్లోనే ఫిట్నెస్ సెషన్లు నిర్వహిస్తూ ఒత్తిడి, వెన్నునొప్పి, స్పాండిలైటిస్, మెడనొప్పి లాంటి సమస్యల్ని నయం చేసే వ్యాయామాలపై నిపుణుల చేత స్వల్ప వ్యవధి శిక్షణ ఇస్తారండి. జింపిక్స్ లో 25 నగరాల్లోని 12,000 పైగా శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. అలాగే 7,500 మంది ట్రైనర్ల సమాచారం కూడా ఉంటుంది. యాప్ లోని బ్లాగ్ విభాగంలో ఎప్పటికప్పుడు ఫిట్నెస్ కు, ఆహారానికి సంబంధించిన వీడియోలని, ఉపయోగకరమైన సమాచారాన్ని అయితే ఉంచేస్తారు వీళ్ళు. ఓకే లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక చిన్న బ్రేక్.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemakalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఫ్రిజ్ నీళ్లు తాగితే గొంతు నొప్పి రావచ్చు,
3: కానీ మనం మట్టి కుండ నీరు తాగితే అమృతంలా ఉండొచ్చు.
2: సహజమైన చల్లదనం మన మట్టి కుండ సొంతం.
3: దాహాన్ని తీర్చుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.
2: మట్టి కుండ మన వేసవి తోడు.
3: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ తరం ఎక్కువగా కాలక్షేపం చేసేది సోషల్ మీడియాలోనే కదండి, అలాగే మనం ఎక్కువగా కొనుగోలు చేసేది కూడా ఆన్లైన్లోనే. ఈ రెండు విషయాల్ని గమనించారు అర్జున్ జకారియా. అందులోంచి వచ్చిందే బ్లూపర్ ఆలోచన. 2013లో ప్రారంభమైన బ్లూపర్ దేశంలోనే అతిపెద్ద సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్ అయిందండి. రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వేల మంది యువతులు దీని ద్వారా ఆదాయం పొందుతున్నారు. వివిధ బ్రాండ్లకు చెందిన వస్తువులకి బ్లూపర్ ఆన్లైన్ లో కొనుగోలుదారులు తెస్తుంది. బ్లూపర్ లో సభ్యత్వం తీసుకున్న తర్వాత అక్కడే ఉండి వస్తువులకు సంబంధించిన లింకుల్ని యూట్యూబ్లకి, జీమెయిల్స్ కి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం షేర్ చేస్తూ ఉండాలి. సదరు వ్యక్తి షేర్ చేసిన లింక్ ద్వారా ఎవరైనా కొనుగోలు చేస్తే ఆ వ్యక్తికి కొంత మొత్తం వెళ్తుందండి. దీనిలో ప్రధానంగా యువతకు నచ్చే దుస్తులు, టోపీలు, చెప్పులు, బ్యాగులు లాంటివి ఉంటాయి. మిగతా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో హోమ్ పేజ్ కి వెళ్లి వస్తువులను చూడాలి, కానీ బ్లూపర్ లో అలా కాదండి. సైట్ కి రాని వారికి వస్తువులు లింకులు వెళ్తాయి. ప్రస్తుతం 300కు పైగా బ్రాండ్లు వీరితో కలిసి పనిచేస్తున్నాయి. ఈ సంస్థకు బెంగళూరుతో పాటు చైనాలోని హౌజాన్ లో కూడా కార్యాలయాలున్నాయి. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు అదే సంగతి కార్యక్రమంలో అయితే ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నారు కదా. మళ్ళీ రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే అదే సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జే సుప్రియ. వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ PSR అని MDDM ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును. రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
2: సెల్ 9983420.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మాస్ ద టైం పాస్. లిస్నర్స్, మరి నాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మాస్ ద టైం పాస్ కార్యక్రమంలో మీకు నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే 9704949492 అనే నెంబర్కి డయల్ చేసేయండి. లిస్నర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ ద టైం పాస్. లిసనర్స్, మనం మా ఫస్ట్ లక్కెస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
4: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: భీమవరం నుంచి ఫిరోజ్.
1: ఎవరండి?
4: ఫిరోజ్. ఫిరోజ్ అండి పేరు.
1: ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా?
4: బాగున్నాను మేడం.
1: ఓకే, వింటున్నారా ప్రోగ్రామ్స్?
4: వింటున్నాం మేడం.
1: చెప్పండి, మరి ఈరోజు ఏ సాంగ్ విద్దాం అనుకుంటున్నారు?
4: సాంగ్ అండి, అదే పెద్ద మూవీ నుంచి మంచి సాంగ్ కూడా కావాలండి.
1: పెద్ద మూవీ నుంచి. మరి ఈరోజు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు కదా, మరి వారి గురించి ఎన్న చెప్తారా?
4: రాఘవేంద్రరావు
1: గారు మూవీస్ చూస్తుంటారా?
4: లేదు మేడం.
1: మూవీస్ తక్కువ చూడరా?
4: తక్కువండి.
1: ఓకే ఓకే, చెప్పండి మరి అయితే ఏ సాంగ్ విందామంటారు ఈరోజు? ఓకే ఓకే, తప్పకుండానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్
4: యూ.
1: తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజనర్స్ మరి చక్కని పాటలు వింటున్నా కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్. విజయ మేడం గారు బాగున్నారు? మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మేడం.
0: ఎలా ఉన్నారు, బాగున్నారా పోలయ్య గారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: మేము కూడా బాగున్నాం అండి.
1: ఈరోజు మేడం
0: చెప్పండి,
1: ప్రముఖ హీరో క్యారెట్ ఆర్టిస్ట్ స్వర్గీయ చంద్రమోహన్ గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మేడం. ఆయన చిన్న హీరో అయినా కూడా పెద్ద పెద్ద హీరోయిన్లతో ఆయన చాలా సినిమాలు చేశాడు, మంచి మంచి సినిమాలు చేశాడు.
0: అవును,
1: అప్పట్లో చిన్న హీరోల్లో మంచి ఫేమస్ హీరోగా చంద్రమోహన్ గారు ఎదిగారు.
0: అవునండి.
1: తర్వాత కాలంలో ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్ద హీరోలంతా వచ్చిన తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తండ్రులకు అన్నలకు అట్లా వేసి క్యారెక్టర్ తాతయ్యలకు అట్లా వేసి ఆయన క్యారెక్టర్ అలా ఆయన స్వర్గస్థులైనారు.
0: మీకు మరి చంద్రమోహన్ గారు అనగానే ముందుగా గుర్తొచ్చే మూవీ ఏంటి?
1: చంద్రమోహన్ అనగారే ముందుగా గుర్తొచ్చే మూవీ 16 ఏళ్ళ వయసు సిరిమల్లె, అది
0: శ్రీదేవి గారు
1: సిరిమల్లె, సిరిమల్లె పాట ఉంటుంది కదా మేడం, ఆ సినిమా మేడం. ఆ సినిమాలో కట్టు కథలు చెప్పి నువ్వు

0: నవ్విస్తే బంగారు పాల పిచ్చుక, మా మళ్ళీ నవ్వాలి పక పక, మళ్ళీ మళ్ళీ నవ్వాలి పక పక. ఈ సినిమాలో మంచి గ్లామర్ హీరోయిన్, ఫేమస్ అయిన హీరోయిన్ శ్రీదేవి గారితో ఆయన నటించారు మేడం.
1: అవునండి.
0: అలాగే చిరుచిరుమల కూడా మంచి దేవప్రద గారితో నటించారు.
1: అవునండి అవును.
0: విజయశాంతి తో నటించారు. చాలా మంది మంచి మంచి హీరోలతో నటించారు మేడం ఆయన.
1: అవునండి అవునవును. చెప్పండి, అయితే మరి సాంగ్ ఏం సాంగ్ విందామంటారు ఈరోజు?
0: ఇప్పుడు ఇప్పుడు పాడిన సాంగ్ మేడం, 16 ఏళ్ల వయసు నుంచి కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు పాల పిచ్చుక, మా మళ్ళీ నవ్వాల పక పక, మళ్ళీ మళ్ళీ నవ్వాల పక పక. ఈ పాట మేడం.
1: ఓకే, తప్పకుండానండి.
0: ఈ పాట మన విష్ణు ఎఫ్ఎం అంటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, మిగతా ఆర్జల కోసం, ముఖ్యంగా ప్రసాద్ సార్ గారి కోసం. అందరికి హాయ్, అందరికి బాయ్ మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మగల్తూరు.
0: మగల్తూరు నుంచి సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నామండి. చాలా కాలం నాకు కాల్ కలిసింది, చాలా నాలుగు మీతో
0: మాట్లాడింది, చాలా రోజులైంది మీతో మాట్లాడి.
1: అవునండి.
0: ఎలా ఉన్నారు, బాగున్నారా? మగల్తూరులో ఎండలు ఎలా ఉన్నాయి?
1: మగల్తూరులో రాత్రి నుంచి చల్లపడ్డాయి మేడం, కొంచెం ఇవాళ చల్లపడింది.
0: 3 డేస్ నుంచి బాగా ఎక్కువ ఉన్నాయి, ఈ రోజు కొంచెం పర్లా
1: పర్లేదండి. అవునండి, నిన్న బాగా ఎక్కువగా ఉంది పగలు, నిన్న సాయంత్రం నుంచి గాలి అది బాగా వేసింది.
0: మరి మామిడి పండు బాగా తింటున్నారా? మగల్తూరు మామిడి పండు
1: బాగానండి, మీకు కూడా రండి, మీకు కూడా ఇస్తాను
0: తప్పకుండా. మరి మగల్తూరు మామిడి పండు అంటే చాలా ఫేమస్ కదా.
1: అవునండి, అవును, హైదరాబాద్ పంపాం మేము చాలా.
0: అవును అవును అవును. చెప్పండి
1: మేడం, ఏంటి ఈ రోజు ఏనా ప్రశ్న అడిగారా, టాపిక్ ఏనా తెచ్చారా?
0: లేదండి. మరి ఈ రోజు చంద్రమోహన్ గారి జయంతి ఉంది, చంద్రమోహన్ గారి గురించి మాట్లాడతామా?
1: ఓకే మేడం. ఆయన ప్రతి సినిమాలో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమా చేస్తున్నారు, తండ్రి పాత్రలో అతని.
0: అవునండి,
1: చాలా బాగా యాక్ట్ చేస్తారు మేడం, మంచి యాక్టర్ అని అనుకుంటున్నాం ఆయన. అయితే రాఘవేంద్ర రావు గారు రోజు కూడా ఈ రోజు.
0: అవునండి, అవును.
1: ఓకే, ఆయనకు కూడా విషెస్ చెప్తున్నాను.
0: చెప్పండి.
1: రాఘవేంద్ర రావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన అన్నమయ్య చిత్రంలో అంతర్యాన్ని అలసిటి సొలసిటి ఆ పాట కావాలి మేడం.
0: ఓకే, తప్పకుండా ప్లే చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజనర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో, నమస్తే అమ్మా. విజయబాగ్ గారు తండ్రి, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, త్రిమూర్తులు గుప్తా గారు.
1: త్రిమూర్తులు గుప్తా పెద్ద మాట్లాడుతాను. బంగారు తల్లి,
0: ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నామ్మా. మీరు ఎలా ఉన్నారు? అక్కడ వాతావరణం ఎలా ఉంది?
0: ప్రెసెంట్ అండి, ఇప్పుడు కూల్ గానే ఉంది. మార్నింగ్ నుండి అయితే కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు పర్లా.
1: అమ్మా, ఇంత ముందు కాలర్ చెప్పినట్టు నిన్న విపరీతమైన ఎండలు కాస్తాయండి.
0: అవునండి, 3 రోజుల నుండి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఎండలు.
1: అమ్మా, 3-4 రోజులు బట్టి మీరంటే చాలా తీవ్రంగా కాస్తే నిన్న సాయంత్రం మాత్రం పిడుగులు పడిపోతాయేమో అన్న తడవండి.
0: వేడి గాలుల కింద, వడగాల్పుల కింద వచ్చేసాయి. అసలు
1: వచ్చేసాయండి, కానీ ఈవేళ పొద్దునైతే మళ్ళీ ఉడకపోయింది.
0: బాగానే ఉంది, చల్లటి గాలి వీస్తోంది.
1: ఈవేళ నుంచి మళ్ళీ మాకు చల్లగా లేదండి.
0: అవునా?
1: రాత్రే ఉందండి అలాగ. మళ్ళీ ఇవాళ రాత్రికి ఆ టైంకి వస్తుందేమో తప్ప ఉదయం నుంచి మాత్రం మళ్ళీ ఎండ కాదేస్తుంది.
0: ఓకే ఓకే, ఇప్పుడు పర్లేదండి, కొంచెం కూల్ కూల్ గానే ఉంది క్లైమేట్.
1: కొద్దిగా మాకు భీమవరం క్లైమేట్ కొంచెం పంపించండి అమ్మా.
0: తప్పకుండా పంపిద్దామండి, చెప్పండి.
1: సరే అండి. ఏంటి కాదు, చంద్రమోహన్ గారు రాఘవేంద్ర గారు కూడా ఉన్నారా?
0: ఉన్నారు కదా, పంపించారు కదా మధ్యాహ్నం మీరు.
1: అవునండి అవునండి,
0: చెప్పండి.
1: రాఘవేంద్రరావు గారికి హృదయపూర్వకంగా మరో వారు పుట్టిన శుభాకాంక్షలు అండి. వారు చక్కని సినిమాలు మీకు తెలియపరిచేట్టుగా
0: మమ్మ అనేస్తున్నారు. ఇందుకే రాఘవేంద్రరావు గారు మూవీస్ లో మరి ఏ మూవీ మీకు బాగా ఇష్టం అంటే, చాలా సినిమాలు తీసారనుకోండి.
1: అవునండి, స్టోరీ పరంగా చెప్పాలంటే జ్యోతి సినిమా ఇష్టమండి. వారు రెండో మూవీ జ్యోతి అంటే నాకు చాలా ఇష్టం అండి.
0: జయసుధ గారు, మురళీమోహన్ గారు.
1: మురళీమోహన్ గారు, జయసుధ గారు అండి. తర్వాత కమర్షియల్ గా చెప్పాలంటే అడవిరాముడు ఇష్టం అండి.
0: కమర్షియల్ గా అడవిరాముడు, స్టోరీ పరంగా జ్యోతి.
1: స్టోరీ పరంగా జ్యోతి అండి. కమర్షియల్ గా 79లో వచ్చిన అడవిరాముడు అండి. 76లో జ్యోతి వచ్చింది. 76 మిడిల్ లో మధ్యలోనేమో ఆయన మొదటి సినిమా బాబు వచ్చిందండి. బాబు, సోమన్ బాబు.
0: ఓకే ఓకే,
1: మొదటి సినిమా హిట్ అవ్వలేదండి, ఏదో మాదిరిగా ఆడింది. రెండో సినిమా దగ్గర నుంచి మాత్రం అందుకున్నారండి మహానుభావులు.
0: ఓకే ఓకేనండి.
1: సరే అండి, ఇప్పటితో వారి కోసం సమాప్తం చేస్తూ చంద్రమోహన్ గారి గురించి ఉండండి మాటలు చెప్పాలి.
0: చెప్పండి.
1: ఆ నాటి హీరోయిన్లు పిలిచారు ఎందుకంటే ఆల్రెడీ మా అమ్మ అనేసాను. ఆ చంద్రమోహన్ గారు సత్తన మొదటి సినిమాలు నటిస్తే ఏ హీరోయిన్ సరే సినిమా చాలా బాగుంటుంది అని ఆశపడేవారండి. నిజం ఇదండి అది.
0: అవునండి,
1: దాదాపు 60-70 మంది హీరోయిన్లు వారి పక్కన వారి సరసలు మొదటి సినిమాలు నటించిన వారేనండి. వారిలో లివింగ్ లెజెండ్ జయసుధ గారు ముఖ్యంగా చెప్పుకోవాలండి. జయసుధ గారు, చంద్రబాబు గారు కాంబినేషన్ అందరికి ఇష్టం అండి. చాలా మంచి సినిమాలు తీశారండి వారు.
0: అవునండి, చాలా బాగుంటాయి కదా.
1: అదే అండి, జయసుధ గారు చంద్రబాబు గారు నటించిన సినిమాల పాట అడుగుతాను, రాఘవేంద్ర గారు డైరెక్టర్ అండి, అన్ని కలిపి వస్తున్నాను అనమాట.
0: ఓకే చెప్పండి. ఏదండి మూవీ నేమ్ అర్థం కాల?
1: సత్యభామ అండి. సత్యభామ
0: సత్యభామ
1: అవునండి, సత్యభామ చిత్రం.

0: గారు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలప్ప అనే పాట, గీతరచన వేటూరి సుందరామూర్తి గారు, సంగీతం చక్రవర్తి. పిసలైన తెలుగింటి ఓ రామ తిలక ఇటురా ఒకసారి ఇటురా వివయ్యార మొలక. ఆ పాట వినిపించండి. పాట సరిగ్గా అర్థమైందమ్మా?
1: అర్థమైందండి, అర్థమైంది అర్థమైంది, ఉందండి
0: అమ్మా. ఆ పాట వేయండి. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, బొడ్డెడ్ జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, నల్లబెల్లి వెంకట రెడ్డి గారి కోసం, మంచూర్ శాస్త్రి రావు గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్ రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, పెన్నమ్మ గారు, బాబాయ్ గారు, లింగరాజు గారు, నరేంద్ర రెడ్డి గారు.
1: తప్పకుండా రండి. మరి
0: సారీ సారీ, మా బంగారు తల్లి, విజయ బంగారు తల్లి కోసం.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిమితుల గుప్తా గారు. మరి వీరందరి కోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరొక కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హృదయపూర్వక శుభ సాయంత్రం విజయ్ గారు.
0: శుభ సాయంత్రం అండి.
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా.

0: రాయగూర మండలం మాచివర్ నుంచి మాట్లాడుతున్నానమ్మా.
1: ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా?
0: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నా. వాతావరణం కొద్దిగా చల్లగా ఉందమ్మా. నిన్న మొదటిగా పర్లేదు,
1: ఈ రోజు కొంచెం పర్లేదు.
0: అవునండి,
1: అవునవును.
0: మన శ్రోతల మాటలు అన్ని వింటున్నాను, కార్యక్రమం మొదటి నుంచి వింటున్నాను. మరి అయితే ఈ పూట నాకు పాట వినిపించినా వినిపించకపోయినా కె రాఘవేంద్రరావు గారి గురించి ఒక రెండు నిమిషాలు చెప్పుదాం అనుకుంటున్నానమ్మా.
1: ఓకే, తప్పకుండానండి, చెప్పండి.
0: చాలా ధన్యవాదాలు అమ్మా అవకాశం ఇచ్చినందుకు. నాకు ఇలాంటి చాలా ఇష్టం అమ్మా, అందుకనే మిమ్మల్ని అలాగ అడిగాను.
1: చెప్పండి చెప్పండి.
0: చాలా సంతోషం అమ్మా. రసరమ్య గీతాలను అనన్య సామాన్యంగా వెండి తెరపై ఆవిష్కరించి తెలుగు చలన చిత్రాలకు కమర్షియల్ రేంజ్ని పెంచిన దర్శకేంద్రుడు, కోవెలమూడి సూర్యప్రకాశరావు కోటేశ్వరమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా కృష్ణా జిల్లా విజయవాడలో 1942 మే 23న జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా చెన్నైలో సాగింది. బిఏ పట్టా పుచ్చుకున్నారు. ఎల్వి ప్రసాద్ గారి పెంపుడు కొడుకు చిత్రంలో ఓ వేషం వేశారు. ఆ తరువాత ప్రముఖ దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు, వి మధుసూదన్ రావుల వద్ద సహకార సహ దర్శకునిగా పనిచేశారు. తొలిసారిగా 1974లో బాబు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనాటి నుంచి తిరగలేని దర్శకునిగా 25 సంవత్సరాల్లోనే 100 చిత్రాలు పూర్తి చేస్తారు. ఫైట్స్, థ్రిల్స్, కొత్త పుంతలు తొక్కి గగుర్పాటు కలిగించడం, జానపదాల్లో ప్రసిద్ధమైన హార్స్ రైడింగ్లు, చేజింగ్లు, సాంఘిక చిత్రాల్లో ప్రవేశపెట్టిన ఘనత వీరిది. పవర్ఫుల్ విలనీని విలనీ గ్రూప్ రూపొందించడం ద్వారా హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ సాధించవచ్చని జగజేకవీరుడు, అతిలోక సుందరి, ఆఖరి పోరాటం, అపూర్వ సహోదరులు చిత్రాల ద్వారా రుజువు చేశారు. కన్నడ ప్రభాకర్, హిందీ నటులు అమరీష్ పుర్ని బాగా ఉపయోగించిన దర్శకులు వీరు. మహిళా చిత్రాల నిర్మాతగా పేరు పొందిన క్రాంతి కుమార్ నిర్మించిన జ్యోతి, కల్పన, ఆమె కథ చిత్రాలు వీరి చేతిలో ఆనిముత్యాలుగా భాషించాయి. 1977లో ఎన్టీ రామారావును అడవి రాముడితో, ఏఎన్ఆర్ను అగ్నిపుత్రుడితోనూ కొత్త కోణంలో చూపిన వీరు అందరు హీరోలను హిట్స్, సూపర్ హిట్స్ ఇచ్చిన క్రెడిట్స్ సాధించారు. ప్రేమలేఖల చిత్రానికి ఉత్తమ దర్శకునిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, ఆమె కథ చిత్రానికి కళాసాగర్ అవార్డు, బొబ్బిలి బ్రహ్మణ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నారు. 1993లో అల్లరి పేడిన చిత్రానికి ఉత్తమ దర్శకునిగా రాష్ట్ర నంది అవార్డు, పెళ్లి పందిరి 1996లో ఉత్తమ చిత్రం, ఉత్తమ చిత్ర దర్శకుడు. మరి అనేక రకాలుగా మరి ఎంతో పేరు గాంచారమ్మా రాఘవేంద్రరావు గారు.
1: హలో,
0: అమ్మా నమస్తే.
1: వెంకటరెడ్డి గారు,
0: వాయిస్ బాగా వచ్చిందమ్మా?
1: బాగా వచ్చిందండి. మీ ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేశారు మొత్తం అంతా కూడా.
0: చాలా సరదమ్మా, నాకు నిజంగా ఇంకా ఒక నిమిషం ఉందనగా.
1: అవునండి, మీరు
0: కళ్ళజోడికి వాటర్ ప్రవేశించి కొంచెం కనపడక అనిపోయింది అనమాట.
1: ఓకే, మీరు చెప్తుంటే ఎలా ఉందో చెప్పమంటారా?
0: చెప్పమ్మా.
1: మీరు రాఘవేంద్రరావు గారి గురించి మాట్లాడుతున్నట్టు లేదు. రాఘవేంద్రరావు గారి డాక్యుమెంటరీ చూస్తుంటే పక్కన వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా ఉంది మా అందరికి. నిజంగా ఆయన నిజంగా విజువల్స్ చూపిస్తూ ఉంటే పక్క నుంచి మీ వాయిస్ వస్తున్నట్లు అనిపిస్తుంది మాకైతే. బాగుంది, సూపర్ అండి.
0: చాలా ఇష్టం మరి మా విజయ్ గారు గుర్తించినందుకు. మరి
1: బాగుంది అండి, చాలా చాలా చక్కగా చెప్పారు, చాలా చాలా బాగుంది.
0: అలాగేనమ్మా,
1: చెప్పండి ఈ శుభ సందర్భంగా మరి పాట చెప్పండి.
0: తప్పనిసరిగానమ్మా. చంద్రమోహన్ గారు నేను ఇక్కడ మాకు దగ్గరలో పసల్పూడి ఉందమ్మా, 3 కిలోమీటర్ దూరంలో. అది సిరిసిరమ షూటింగ్ 1973-74 ప్రాంతంలో జరిగింది. నేను చెల్లూరులో చదువుకునేవాడిని హై స్కూల్లో. అక్కడ స్కూల్ ఎగ్గొట్టేసి 2-5 గంటలు పసల్పూడి కిలోమీటర్ దూరం అన్నమాట చెల్లూరుకి.
1: పాట చెప్పండి, టైం అయిపోతుంది కదా.
0: సిరిసిరమలో జుమ్మంది నాదం అనే పాట వినిపించండి అమ్మా. అక్కడ కూడా కొన్ని సన్నివేశాలు తీసారు. ఇది నటించారమ్మా.
1: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడుద్దాం. హలో.
1: హలో, నమస్తే అండి. విజయ మేడం గారు
0: నమస్తే అండి.
1: ఎలా ఉన్నారు? నా పేరు పొట్టేటి జగన్నాథరావు, విశాఖపట్నం జిల్లా చింతల గ్రహారం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, సూపర్ అండి. మేము చాలా చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నానమ్మా, మీరు బాగున్నట్టు మేము బాగున్నాం, హ్యాపీగా.
0: ఎలా ఉంది వైజాగ్ లో? ఎలా ఉంది క్లైమేట్? అది బాగుందా అండి?
1: ఎండలు ఎక్కువగా ఉన్నాయమ్మా, కాకపోతే ఇవాళ కొంచెం మబ్బు వేసింది.
0: ఈ రోజు కొంచెం కూల్ గానే ఉంది, పర్లేదంటారు?
1: కూల్ గా ఉందమ్మా. నిన్న కంటే మొన్ననైతే అస్సలు రాలేకపోయామమ్మా.
0: అవునండి, వేడి గాలి కింద వచ్చేసాయి కదా
1: బాగా. అసలు రాత్రి అయితే బాగా వర్షం పడిందమ్మా.
0: అవునండి, అవునా.
1: విశాఖపట్నంలో బాగా వర్షం పడింది. చెప్పండి అమ్మా, టాపిక్ ఉందా?
0: టాపిక్ అంటూ ఏమీ లేదండి. మరి రోజు చంద్రమోహన్ గారి జయంతి, అలానే మరి దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు కదా, మరి వీరి గురించి మాట్లాడుకుంటున్నాను. చెప్పండి, మరి మీరు చెప్పండి.
1: చంద్రమోహన్ గారి గురించి చెప్పాలంటే, మా చిన్నతనం నుంచి ఆయన పిక్చర్స్ కి నేను మక్కువ ఎక్కువగా చూపించేవాడిని. సీతా మహాలక్ష్మి అలాంటి సినిమాల్లో పాటలు విని ఆయన ఆయన పొట్టితనం, ఆయన పొట్టిగా ఉంటారు, ఆయన లావుగా ఉంటారు, ఆయనే హీరో అని అనుకుంటాము. కానీ ఆయన సరసన నటించాలని పోటీ పడిన వాళ్ళు చాలా మంది
0: ఉంటారు. ఇంట్లో మనిషిలా అసలు ఒక నటిస్తున్నామని కాకుండా చక్కగా ఇంట్లో మనిషిలా ఉండేవారు కదా
1: అని చేసేవారు, చాలా అద్భుతంగా చేసేవారు. ఇంకా దర్శకేంద్రుడి గురించి మనం చెప్పాలనుకుంటే, అది మరి ఇంకా ఈ తరానికి యువతరానికి బాగా మక్కువ ఎక్కువ అవుతుంది. ఆయన జిమ్మిక్లన్నీ కూడా చాలా, అంటే ఎంత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అయినా సరే ఆయన యొక్క పాటలు చూడాలి అని ఒక ఆలోచన వచ్చేలాగా ఆయన చేయించేవారు.
0: అవునండి,
1: మంచి మంచి చిత్రాలకి దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నారమ్మా. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా పుట్టల పుట్టలే ఉండాలి కూడా చాలా. అయితే ఈ రోజు నాకు అల్లరి ప్రియుడి చిత్రంలో అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అనే పాట ఉంటుంది
0: కదా,
1: అది ఈ రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా డెడికేట్ చేయండి. వాళ్ళతో పాటు మాకు మూడు పక్షులు ఉన్నాయి. మూడు పక్షులు ఉన్నాయి మా వేటంటే, మండార త్రిమూర్తులు గుప్త, అలాగే మన దుర్గా మాణిక్యాలు, నల్లమెల్లి
0: వెంకట.
1: త్రిమూర్తులు పక్షుల కంటే త్రిమూర్తులు అనాలి. వాళ్ళు చాలా చాలా చాలా నిజంగా రేడియోని విని చక్కగా స్పందించి వినే వాళ్ళకి వినేటట్టు చేసి, ఇలా కాదు ఇలా ట్యూన్ చేయండి, ఇలా డౌన్లోడ్ చేయండి అని మీ రేడియో గురించి ఎక్కువ ప్రచారం చేసే

0: వాళ్ళు ఎవరంటే
1: వాళ్ళేనమ్మా,
0: చాలా మనకి నిజంగా వాళ్ళకి కూడా డెడికేట్ చేయండి తల్లి.
1: ఓకే తప్పకుండానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: సుప్రసాదర్ మేడం, మాకు చల్లగా ఉంది మేడం. ఈరోజు నిన్న నుంచి మాకు
0: చల్లగా ఉంది. ఇందుకే ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నాగర్కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్కి మేడం మాట్లాడే లక్ష్మణ్.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాయి మేడం. మాకు సాతాపూర్ చల్లగా నుంచి మాకు పండలేదు మేడం. మాకు
0: చాలా చల్లగా ఉంది అంటారు అయితే.
1: చాలా చల్లగా ఉంది మేడం. మాకు
0: ఫోన్లే అండి.
1: మేడం
0: చెప్పండి, లక్ష్మయ్య గారు చెప్పండి, సాంగ్ ఏం సాంగ్ విందామంటారు ఈరోజు?
1: సాంగ్ మా రాఘవేంద్ర కమ్మేశ్వర్ వచ్చి చిరమూర్ చిన్న 16 ఏళ్ల వయసు మేడం. చిన్న పేరు
0: 16 ఏళ్ల వయసు.
1: కట్టు కథలు చెప్పి నేను కవిస్తే ఆ పాట మేడం.
0: ఓకే ఓకే, తప్పకుండా ప్లే చేద్దామండి.
1: ఆ పాట ఇద్దా పాట ఇద్దరు మేడం, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లా, చంద్రమోహన్ గారి డైరెక్షన్లా, శ్రీదేమ్మ గారు.
0: హలో
1: మేడం,
0: చెప్పండి.
1: అదే మేడం, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లా చంద్రమోహన్ రాసేసాను మేడం. అదే ఆ పాట కావాలి మేడం, కట్టు కథలు చెప్పి.
0: ఓకే ఓకే, తప్పకుండానండి, తప్పకుండా.
1: మా మిత్రుడు మేడం సాతాపూర్ నుంచి, నాగిరెడ్డి గారు మిత్రుడు సాతాపూర్ నుంచి, ఒక నాగిరెడ్డి గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా నుండి బ్రహ్మాజీ గారు, మన వెంకటేష్ గారు పుల్పాటి వెంకటేశ్వర గారికి హాయ్ మేడం, ముగ్గురు నలుగురికి.
0: ఓకే, వీరందరికీ కూడా మీ తరపు నుంచి పెద్ద హాయ్ అండి. మరి అలానే మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: నమస్తే అండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుముల మోహన్ మేడం. మాది మున్రాయి గ్రామం, సంగ మండలం, వరంగల్ జిల్లా.
0: వరంగల్ జిల్లా నుంచి మోహన్ గారు.
1: మేడం
0: మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు కదా?
1: బాగున్నాం మేడం. మాకు ఎండలు బాగా కొడుతున్నాయి మేడం.
0: వరంగల్ బాగుంటాయి, ఎండలు ఎక్కువగా ఉంటాయి అక్కడ.
1: ఎండలు ఫుల్ కొడుతున్నాయి.
0: ఓకే, చెప్పండి, ప్రోగ్రామ్ వింటున్నారా?
1: ఇప్పుడే పెట్టాను మేడం రేడియో.
0: చెప్పండి, మరి ఈరోజు చంద్రమోహన్ గారి జయంతి కదా?
1: అవును మేడం.
0: మరి చంద్రమోహన్ గారు నటించిన సినిమాల్లో మరి మీకు ఏ మూవీ అంటే ఇష్టం?
1: ఆయన సినిమాలు గుర్తు మేడం.
0: గుర్తు రావట్లేదు అంటారా? పోలే, చెప్పండి ఏ సాంగ్ విందామంటారు అయితే?
1: నాకు చాలా బాగుంది మేడం ఆ సినిమా. శ్రీకాంత్,
0: శ్రీకాంత్ గారు నటించిన చాలా బాగుంది. పాట
1: అందులో నుంచి ఏదైనా ఒక పాట అండి.
0: ఏ పాట అయినా పర్వాలేదా? ఓకే, తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: లిజనర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే అండి. విజయ్ గారు
0: నమస్తే అండి.
1: బాగున్నారా?
0: బాగున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పుల్లారావు.
0: పుల్లారావు గారు గన్నవరం నుండి. బాగున్నారా?
1: చాలా బాగున్నాండి.
0: ఓకే, చెప్పండి. మరి ఈరోజు చంద్రమోహన్ గారి జయంతి, అలానే రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు కూడా ఉంది కదా. రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు ఉంది, అలానే చంద్రమోహన్ గారి జయంతి కూడా ఈరోజే.
1: అవునండి. వాళ్ళిద్దరు మూవీస్ చాలా బాగుంటాయి మేడం.
0: అవునండి.
1: నేను చూసే మన రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో కూడా మూవీస్ చాలా బాగుంది. తర్వాత మన చంద్రమోహన్ గారి కూడా చాలా బాగుంటాయి.
0: అవునండి.
1: చూస్తుంటే చొరబుద్ధి అయితే వాళ్ళ.
0: ఏదండి?
1: చూస్తుంటే చొరబుద్ధి అయితే.
0: అవునవును. ఈరోజు ఏ పాట విందామంటారు?
1: ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, లింగరాజు గారికి, ఎన్ని బాబాయ్ గారికి హాయ్ చెప్పండి.
0: తప్పకుండా అండి, ప్రతి ఒక్కరికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు తరపు నుండి పెద్ద హాయ్
1: చెప్పన్నారండి. మీ కాల్ కలవట్లేదు.
0: అవునా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి.
1: అయితే మేడం, మనకి భీమిలి కబడ్డీ టీం ఉంది కదా, అందులో పవన్ గారికి ఇష్టమైన సాంగ్ ఒకటి
0: భీమిలి కబడ్డీ. చక్కని పాటని అయితే ప్లే చేస్తాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన మస్త్ టైంపాస్ కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి పాటలు అయితే విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: రేడి విష్ణు శ్రోతలందరికీ హలో అండి, ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? సరే, మీరు ఈ రోజున ప్రపంచంలో జరిగే వింతలు ఇంకొక మూడు వింతలతోటి నేను వచ్చేసాను. మరి ఆ వింతలు ఏంటో చూసేద్దామా? మెదడు లేదు, గుండె లేదు, ఎముకలు కూడా లేవు, ఇది సముద్రాన్ని ఏలుతోంది, ఇదొక అమరజీవి. ఇదేంటో అనుకుంటున్నారా? అదేనండి, జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ ప్రతి సముద్రంలోనూ, అంతేకాకుండా ఆర్కిటిక్ మంచు నీళ్ల నుండి 7,000 మీటర్ల లోతులో జీవిస్తూ ఉంటుంది. ఈ జెల్లీ ఫిష్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కసారి చూసేద్దాం. ఈ జెల్లీ ఫిష్ కి మనలాంటి అవయవాలు ఏమీ లేవు, కానీ 60 కోట్ల ఏళ్ల నుండి ఇది సర్వైవ్ అవుతోంది. దీనికి మెదడు, గుండె, వెన్నుముక లేకపోయినా శరీరం అంతా నెర్వ్ నెట్ అనే నరాల వల ఉంటుందండి. అదే కాంతి, వాసన, టచ్, గ్రావిటీ సెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక టెంటికల్ ముట్టుకుంటే మొత్తం బాడీ అంతా కూడా రియాక్ట్ అయిపోతుంది. ఆశ్చర్యం ఏంటి అంటే నోరు, మల ద్వారం ఒక్కటే. ఆహారం తిని జీర్ణం చేసుకుని అదే వ్యర్థ పదార్థాలని అదే దారిలో బయటికి పంపుతూ ఉంటుంది. దీనికి ఊపిరితిత్తులు, మొప్పలు లేని కారణంగా చర్మం ద్వారానే నీటిలో కరిగున్న ఆక్సిజన్ని నేరుగా పీల్చుకుంటుంది. బెల్ లాంటి శరీరాన్ని ముడుచుకుని నీళ్లని బయటికి తోసి రాకెట్ లాగా ముందుకెళ్తూ ఉంటుంది. గంటకి 8 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్లగలదు, కానీ ఎక్కువగా సముద్ర ప్రవాహాలతో కొట్టుకుపోతూ ఉంటుంది. దీని జీవిత చక్రం అసలైన వింత ఇక్కడేనండి. జెల్లీ ఫిష్ జీవితం 2 రూపాల్లో ఉంటుంది. మొదటి స్టేజ్లో గుడ్డు పొదిగితే చిన్న లార్వా వస్తుంది. అది సముద్రం అడుగున రాయికి, షెల్ కి అంటుకుని ఒక రకమైన కణజాలం అవుతుంది. నెలలు, ఏళ్ళు అలాగే ఉండి నాచు తింటూ ఉంటుంది. రెండో స్టేజ్ ఏంటంటే, ఒకవేళ ముసల్ది అయిపోయాక లేదంటే ఏదన్నా గాయం తగిలినా ఆకలిస్తే మాత్రం చనిపోదు. తన కణాలన్నీ తిరిగి పాలిప్ స్టేజ్ కి వెళ్లిపోతాయి. పాలిప్ అంటే చిన్న పిల్ల స్టేజ్ లోకి వెళ్లిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ యవ్వనంలోకి వస్తుంది. అంటే ఇది చావదు. వ్యాధి వస్తే తినేస్తే తప్ప. థీరి ప్రకారం ఒక్క జెల్లీ ఫిష్ అనంతకాలం బతుకుతుందండి. శాస్త్రవేత్తలు దీన్ని బయోలాజికల్ ఇమ్మోర్టల్ అని అంటూ ఉంటారు. ఈ జెల్లీ ఫిష్ లో అత్యంత ప్రమాదకరమైనవి 3 రకాలున్నాయి. అవేంటంటే బాక్స్ జెల్లీ ఫిష్. ఇవి ఎక్కువగా ఎక్కడుంటాయో తెలుసా? ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్. విషయం ఏంటంటే ఇది ప్రపంచంలో అత్యంత విషపూరిత జీవి. ఈ జెల్లీ ఫిష్ లో 60 మందిని చంపే విషం ఉంటుంది తెలుసా? ఈ విషం వల్ల మనిషి ఇది తగిలిన 2 నుంచి 5 నిమిషాల్లో గుండె ఆగిపోతుంది. నొప్పి ఎంత ఉంటుందంటే ఒంటి మీద యాసిడ్ పోసినట్టు. బతికిన వాళ్ళైతే మాత్రం చావే బెటర్ అంటారండి. రెండోది పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. ఇది 4 రకాల జీవులు కలిసినట్లు ఉంటుంది. నీలం రంగు బెలూన్ లాంటి సెయిల్ ఉంటుంది. గాలికి సముద్రం మీద ప్రయాణిస్తూ ఉంటుంది. విషయం ఏంటంటే ఇది చనిపోయిన తర్వాత కూడా వారాల పాటు విషం ఉంటుంది. బీచ్ లో కనిపిస్తే తొక్కకూడదు. మూడోది ఇరుకంజీ జెల్లీ ఫిష్. దీని సైజు 1 సెంటీమీటర్ మాత్రమే, అంటే మన చేతి గోరంతన్నమాట, అందుకే కనిపించదు. ఇది కుట్టిన 30 నిమిషాలకి మొదలవుతుంది. వీపు నొప్పి, వాంతులు, చెమట, చచ్చిపోతాననే భయం. ఈ ఫిష్ చాలా చిన్నది కాబట్టి స్విమ్ సూట్ లో లోపలికి కూడా వెళ్లిపోతూ ఉంటుంది. ఈ జెల్లీ ఫిష్ వల్ల ప్రమాదమే కాదండోయ్, ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. జెల్లీ ఫిష్ నుంచి గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్ ని కనుగొన్నారు. దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. దీన్ని కొలాజెన్, యాంటీ ఏజింగ్ క్రీముల్లో కూడా వాడుతూ ఉంటారు. విన్నారుగా జెల్లీ ఫిష్ లో ఉండే వింతలు విశేషాలు. మరి మీకోసం మరో వింతతో మళ్ళీ మీ ముందుంటాను.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్ళు, త్రిండలో ఫైబ్రాయిడ్, పిసిఓడి, ఓవర్ ట్యూమర్స్, పిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: మరో వింత కోసం రెడీగా ఉన్నారా? అదేనండి, మరో వింత అయితే మాత్రం తీసుకొచ్చేసాను. యానార్ డాగ్ అంటే అజేరి భాషలో మండే కొండ అని అర్థం. 4000 ఏళ్లగా ఈ కొండ మండుతూనే ఉందట. ఇది మనిషి పెట్టిన మంట కాదుండోయ్, ప్రకృతి పెట్టిన మంట. అప్పటి నుండి ఒక్క సెకను కూడా ఆగకుండా మండుతూనే ఉంది. ఇదెక్కడో తెలుసా? అజర్బైజాన్ దేశంలో అప్షెరోన్ ద్వీప కల్పంలో బాకు నగరానికి 25

కిలోమీటర్ల దూరంలో ఉందట. ఎంత విచిత్రం కదా. దీని సైజు 10 మీటర్ల పొడవు, 3 మీటర్ల ఎత్తు. విచిత్రం, దీని ఉష్ణోగ్రత మంట పైభాగం నుండి 900 డిగ్రీల సెంటీగ్రేడ్, కానీ 1 మీటర్ దూరంలో నిలబడితేనే వేడి తగులుతుంది. అసలు ఇది అంతకాలం నుండి ఎందుకు మండుతోంది? సైన్స్ ప్రకారం ఎన్నో థీరీలున్నాయండి, అవి ఒక్కసారి చూద్దాం. అప్షారోన్ ద్వీపకల్పం కింద ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వలున్నాయి. అజర్బైజాన్ ఆయిల్ గ్యాస్ కి ఫేమస్ అవడానికి కారణం కూడా ఇదే. ఈఎన్ఆర్ డాగ్ కొండ ఇసుక రాతితో ఏర్పడింది. ఈ రాయిలో సన్నని సహజ పగుళ్లున్నాయి. వాటి నుంచి మీథేన్, ఇతర హైడ్రోకార్బన్ గ్యాస్ 24/7 లీక్ అవుతూనే ఉంటుంది. అసలు ఇక్కడ నిప్పు ఎలా అంటుకుంది అంటే ఎవ్వరికి తెలియదు. ఒక ఊహాజనితంగా పిడుగుపాటు వల్ల ఇక్కడ మంట అంటుకుందని అంచనా. ఈ మంట ఎందుకు ఆరదంటే ఇక్కడ భూమి కింద అంతులేని నిల్వ ఉంది. గ్యాస్ సప్లై ఆగదు. వర్షం పడినా, మంచు కురిసినా, ఇసుక తుఫాన్ వచ్చినా గ్యాస్ లీక్ అవుతూనే ఉంటుంది. వింత ఏంటంటే మంట మండడానికి కింద బొగ్గు నిక్షేపాలు ఏమీ లేవు. నేరుగా రాతి సందుల నుండి మంటొస్తూ ఉంటుంది. అందుకే దగ్గరగా వెళ్ళినా కూడా కాళ్ళు కాలవు, వేడి తగలదు. ఎందుకంటే మంట లీన్ బర్న్ అవుతుంది, అంటే గ్యాస్ మాత్రమే మండుతోంది, చుట్టూ ఉన్న గాలిని వేడి చేయట్లేదు. ఇది చాలా వింతగా ఉంది కదండి. మరి మన రెడ్డి విష్ణు శ్రోతలందరి కోసం మరొక వింతతో మళ్ళీ కలుస్తాను.

0: of Skin and Speciality Clinic.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
2: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Parindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidhi Nipunulu.
0: Virigina Yemakalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidhyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
4: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
3: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
4: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
3: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య పాట.
4: వినండి, మరి వింటూనే ఉండండి రేడి విష్ణు 90.4.
3: సో లిజనర్స్, మరో వింత కోసం రెడీగా ఉన్నారా? సో ఇప్పుడు నేను చెప్పే వింత ఏంటి అంటే, ప్రపంచంలో ఎన్నో వింతలు, మనం రేడియో విష్ణు 90.4 ద్వారా ఈ వింతలని రోజుకు 3 వింతలు పెరగటం మీకు వినిపిస్తున్నాం కదా. సో మీరు అందరూ కూడా ఆనందిస్తున్నారు కదా. సరే, వేసవి రాగానే ఒక సరస్సు 365 రంగురంగుల కొలనులుగా విడిపోతుంది. ఇది నిజం అండి, దీన్నే చుక్కల సరస్సు అంటారు. ఇది ఎక్కడుందంటే బ్రిటిష్ కొలంబియా, కెనడాలో ఉంది. దీని సైజు 0.7 కిలోమీటర్ల పొడవు, 0.25 కిలోమీటర్ల వెడల్పు. దీని లోతు చలికాలంలో 3 మీటర్లు, వేసంకాలంలో 0.3 మీటర్లు. అసలు వింత ఏంటంటే, చలికాలంలో ఈ సరస్సు నార్మల్ గా నీలం రంగులో ఉంటుంది. వేసవి రాగానే అక్కడ క్లైమేట్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటుతుంది. సరస్సులోని నీరు 80% ఆవిరైపోతుంది. అప్పుడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఈ సరస్సులో ప్రపంచంలోనే అత్యధిక మినరల్ సాంద్రత ఉన్న నేచురల్ లేక్లలో ఇది కూడా ఒకటండి. ఈ సరస్సులో మెగ్నీషియం సల్ఫేట్ చాలా ఎక్కువ, అలాగే కాల్షియం, సోడియం సల్ఫేట్, సిల్వర్, టైటానియం కొద్ది కొద్దిగా ఉన్నాయి. నీరు ఆవిరి అవ్వగానే ఈ మినరల్స్ గట్టుగట్టుకుపోతాయి. కానీ అన్ని ఒక్క చోట గట్టుగట్టు ఉండవు, ఒక్కొక్క మినరల్ ఒక్కొక్క చోట క్రిస్టలైజ్ అవుతాయి. దాంతో తెలుపు, లేత నీలం, పసుపు, ఆకుపచ్చ, ముద్ర ఆకుపచ్చ, నీలం, గోధుమ, నారింజ, ఇలా రంగురంగుల్లో ఇవి మెరుస్తూ కనపడతాయి. ఒక లెక్క ప్రకారం 365 చుక్కల సరస్సు అంటారు. దానికి కారణం ఏడాదిలో రోజులన్నీ చుక్కలని. కానీ నిజానికి వేడిని బట్టి 300 నుండి 400 దాకా మారుతూ ఉంటాయి. పైనుండి డ్రోన్ షాట్ తీస్తే చిరుతపులి రంగుల్లా కనపడుతూ ఉంటుంది. ఇది చిత్రంగా ఉంది కదండి. మరి ఇటువంటి వింతలు మీకోసం మరెన్నో, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866745858.
1: వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
2: బిర్యానీలు, పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
1: కడుపులో మంట, ఒళ్ళంతా సెగలు.
2: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రెడీ విష్ణు 90.4.
0: మరికొద్ది క్షణాల్లో టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ లిసనర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఆయన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కావడంతో ముగ్గురు మెగా సోదరులు ఒకే వేడుకలో సందడి చేయడం అభిమానుల్ని ప్రత్యేకంగా ఆకర్షించింది. ఇక విజయవంతమైన వాల్తేరి వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ, కుల్లి కలయికలో రూపొందుతున్న చిత్రమిది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ నారాయణ్ నిర్మిస్తున్నారు. పలు భాషల్లో సినిమాలు నిర్మిస్తున్న ఈ నిర్మాత తొలి తెలుగు చిత్రమిది. అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇక ముహూర్తపు సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథనాయకుడు పవన్ కళ్యాణ్ క్లాప్ నివ్వగా చిరంజీవి కుమార్తె సుష్మిత కుణిదల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ దర్శకులు బి గోపాల్, కోదండ రామిరెడ్డితో కలిసి నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్ ని అందజేశారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి తన కెరీర్ లోని అత్యంత శక్తివంతమైన పాత్రని ఇందులో పోషిస్తున్నారని దర్శకుడు బాబీ కొల్లి ఈసారి మరింత విస్తృతమైన పరిధి ఉన్న కథని సిద్ధం చేశారని సినీ వర్గాలు తెలిపాయి. మరి ఈ సినిమా కోసం చిరంజీవి శారీరకంగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. ఇక శుక్రవారం నుండి రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవం తర్వాత చిరంజీవి ఎక్స్ లో ఓ పోస్ట్ ని పంచుకున్నారు. ఈ రోజు కళ్యాణ్ బాబుకి నాకు మధ్యలో క్లాప్ బోర్డ్ కనిపిస్తుంటే 30 ఏళ్ల క్రిందట ఇదే సన్నివేశం రివర్స్ లో జరిగిన సందర్భం గుర్తుకొస్తోంది. సమయం తీసుకుని ఉప ముఖ్యమంత్రి హోదాలో 158వ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొని క్లాప్ కొట్టినందుకు కృతజ్ఞతలు అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు చిరు. పవన్ కళ్యాణ్ కథనాయకుడిగా పరిచయమైన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం చిరంజీవి క్లాప్ తో ప్రారంభమైంది. మరి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పోస్ట్ ని పంచుకున్నారు చిరంజీవి. రీజనల్స్ బరేడీ ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ట్రాన్స్ఫర్ త్రిమిత్తులు చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు వడ్డే నవీన్. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రమిది. దీన్ని తనే స్వయంగా నిర్మించారు. కమల్ తేజ నర్లా దర్శకత్వం వహించారు. ఇక రాజసింగ్ నాయిక. మరి చిత్రం జూన్ 19 రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్ లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వడ్డే నవీన్ మాట్లాడుతూ, ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది, ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా అన్నారు. లిసనర్స్, మరి రాజసింగ్ వడ్డే నవీన్ నటిస్తున్న ట్రాన్స్ఫర్ త్రిమిత్తుల మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. నటుడు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం జీడిఎన్. జేడి నాయుడు అనేది ఉపశీర్షిక. మరి సినిమాకి కృష్ణకుమార్, రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. మరి మేరకు ఇన్స్టాలో ఓ పోస్టర్ను ఆవిష్కరించింది. విజన్ ఆవిష్కరణ వారసత్వం అనే క్యాప్షన్ తో ఈ చిత్రం జులై 17 విడుదల కానుందని పేర్కొంది. ఈ సినిమాలో దుషారా, విజయన్, ప్రియమణి, సత్యరాజ్, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేసి ద ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన జేడి నాయుడు బయోపిక్ నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు తెలిపింది చిత్ర బృందం. లిసనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నీరసమా, నిస్సత్తువా, వద్దొద్దు.
1: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
2: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
1: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
2: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: భయం వినోదంతో కూడిన అద్భుత కుటుంబ కథా చిత్రం ఆత్మకథ. ఇదొక సామాన్యుడి జీవిత కథగా ఉంటుంది అన్నారు నటుడు జెమినీ సురేష్. ఆయన, రూప ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ గడ్డడి తెరకెక్కించారు. అర్థం వారాహి సుమేష్ నిర్మించారు. పృథ్వీ, సమితా గాంధీ, ధనరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి సినిమా త్వరలోని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ లో ట్రైలర్ ని విడుదల చేశారు. మరి సందర్భంగా హీరో జెమినీ సురేష్ మాట్లాడుతూ, ఈ చిత్రంతో హీరోగా మారడం శివుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఇది ఓ ఇంట్లో జరిగే కథగా బలమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మరి దీన్ని తప్పకుండా థియేటర్లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, నటులు కెవి ప్రదీప్, సమ్మిట గాంధీ తదితరులు పాల్గొన్నారు. లిజనర్స్, మరి జెమినీ సురేష్ నటిస్తున్న ఆత్మకథ మూవీ గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. భారతీయ పురాణాలు, ప్రాచీన రహస్యాలు, దైవిక శక్తుల నేపథ్యంలో ఓ సాహస గాథగా రూపొందుతున్న చిత్రం నాకబంధం, ద సీక్రెట్ ట్రెజర్. విరాట్ కర్ణ హీరోగా నటించారు. దమా నటేష్, ఐశ్వర్య మీరన్ కథనాయకులు. అభిషేక్ రామ దర్శకత్వం వేస్తున్నారు. ఇక కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తుంది. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్ని చేసుకుంటోంది. జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రం ఇది. సముద్ర పోరాటాలు, తెగల మధ్య యుద్దాలతో భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు చూడని సాహసోపేతమైన ఘట్టాలు ఇందులో ఉంటాయని సినీ వర్గాలు తెలిపాయి. లిజనర్స్, మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 3.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: ఒక చక్కని మ్యూజికల్ ట్రీట్ ఓకే లిజనర్స్ మరి మన తీన్మార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
2: డాక్టర్ సింధు నారాయణ ఎంబీబీఎస్ ఎండి డిబిఎల్ చర్మ వ్యాధి నిపుణులు
1: చర్మ సమస్యలు వెంట్రుకల సమస్యలు చిన్న పిల్లల చర్మ సమస్యలు గోల్డ్ సమస్యలు చూడబడును
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్థోస్కోపీ కీళ్ల వాతం సయాటిక డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును
2: ఆరోగ్యశ్రీ ఇహెచ్ఎస్ ఆరోగ్య భద్రత ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం
1: సెల్ 8500136630
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్ ఈ రోజు మన థీమ్ మార్పు గ్రహణ ఫస్ట్ సాంగ్ వచ్చేసి నాని మరియు కీర్తి సురేష్ జెండగా నటించిన నేను లోకల్ మూవీ నుంచి అలరే ఎక్కడ ఎక్కడ సాంగ్ ఈ సాంగ్ కి లిరిక్స్ రాసినది శ్రీమణి గారు సంగీతాన్ని అందించినది దేవిశ్రీ ప్రసాద్ గారు అలాగే నరేష్ అయ్యార్ మరియు మనీషా గారు పాడిన ఈ పాఠం మీ అందరి కోసం డిజ్నీ టండ్ ఎంజాయ్

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి సిద్ధార్థ్ మరియు కైరా ధ్వని జంటగా నటించిన సేరాషన్ మూవీ నుంచి రాతన్ లంబి అని సాంగ్. ఈ సాంగ్ కి లిరిక్స్ రాసినది, సంగీతాన్ని అందించినది తన్షిక్ గారు. అలాగే గుబిన్ మరియు అసిస్ కౌర్ పాడిన ఈ పాట మీ అందరి కోసం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్.

0: ஷாப்பிங் மால் ஆப்போசிட் ஸ்ரீதேவி ஹோட்டல் ஒண்டி ரோட் பீமவரம். செல் 9849124000. சம்மர் ஸ்பெஷல் சல்ல சல்லனி சிட்காலு. చూడడానికి నల్లగా లోపల తెల్లగా నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
1: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీములు, ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
0: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
1: తాటి ముంజలు ఆరోగ్యం యొక్క ఖజానాలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి విజయ్ దేవరకొండ మరియు ప్రియాంక జంటగా నటించిన టాక్సీ వాళ్ళ మూవీ నుంచి మాట వినదు ఒక సాంగ్. ఈ సాంగ్ కి లిరిక్స్ రాసినది కేకే గారు, సంగీతాన్ని అందించేది జేక్స్ గారు, అలాగే శ్రీరామ్ గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం. డిజ్నీ టండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఓకే రిజన్స్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి, మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుందండి, విని ఆనందించండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి సందీప్ కిషన్ మరియు వర్ష బాల మధ్య నటించిన ఊరు పేరు భైరవ కోన మూవీ నుంచి నిజమైన చెప్తున్న సాంగ్. ఈ సాంగ్ కి లిరిక్స్ రాసింది శ్రీమణి గారు, సంగీతాన్ని అందించినది శేఖర్ చంద్ర గారు, అలాగే శ్రీరామ్ గారు ఆలపించిన ఈ పాట మీ అందరి కోసం. లిజనింగ్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
2: వేసవిని తరిమి కొట్టి విటమిన్ బా, వేసవిని తరిమి కొట్టి సి విటమిన్ బా.
1: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
2: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఓకే రీజన్ సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి షాహిద్ కపూర్ మరియు కైరా అద్వానీ జంటగా నటించిన కబీర్ సింగ్ మూవీ నుంచి బేకలియా సాంగ్. ఈ సాంగ్ కి లిరిక్స్ రాసినది ఇర్షాద్ కమిల్ గారు, సంగీతాన్ని అందించినది సజ్జద్ గారు. అలాగే తండోన్ మరి సజ్జద్ గారు పడిన ఈ పాట మీ అందరి కోసం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: ఓకే రిజినల్స్, ఇప్పుడు మీ అందరి కోసం బ్యూటిఫుల్ తమిళ సంగతి వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే రిజనా, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదండి. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ నుంచి ఏవో కదల సాంగ్. ఈ సాంగ్ కి లిరిక్స్ రాసినది రవి కుమార్ గారు, సంగీతాన్ని అందించినది పవన్ గారు, అలాగే అనురూప్ మరియు జోనిత గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు.
1: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
2: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం.
1: పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
2: బి నేచురల్, స్టే కూల్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఓకే లిజర్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ ఇది వినేసరికి అందరికీ. రేపు మరికొన్ని సాంగ్స్ మళ్ళీ మీ ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఫస్ట్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితం.
2: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: 9983420.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.